ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఇందులో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు తప్పటడుగు వేసినట్లుగా చూస్తాం. షెకెము మనుషులు గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడైన అబీమెలెకును రాజుగా ఎన్నుకున్నారు. తమకు రాజుగా ఎవరు ఉండాలి అనే విషయమై వారు దేవుని యొద్ద విచారణ చేయలేదు. దేవుని చిత్తానికి మన జీవితంలో ప్రాధాన్యత లేకపోతే ఏమి జరుగుతుందో షెకెము వారి జీవితం నుండి మనము నేర్చుకోగలం. అతని కుమారుడైన అబీమెలెకు దేవుని చిత్తాన్ని గ్రహించక రాజ్యాధికారాన్ని ఆశించాడు. అబీమెలెకు షెకెము వారిని 3 సంవత్సరాలు పాలించాడు. ఆ మీదట గిద్యోనుకు చేసిన ఘోరానికి ప్రతిఫలం అనుభవించాడు. రాతిని పొడిలించువాని మీదకి రాయి పొడిలించబడుతుంది. యాయీరు 22 సంవత్సరాలు పరిపాలించాడు. వారు వినయపూర్వకమైన వారు, చురుకైన వారు, దేవునికి ఉపయోగకరమైన వారు, ఆయనచే నియమించబడిన పాలకులు. యాయీరు తర్వాత ఇస్రాయేలీలు దేవునిపై తిరుగుబాటు చేయగా దేవుడు వారిని ఫిలిస్తీన్లకు, అమోనీయుల చేతికి అప్పగించాడు. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం న్యాయాధిపతుల గ్రంథం 9-10 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 9వ అధ్యాయంలో ఇస్రాయేలీయులు తప్పటడుగు వేయటం ఇది 5వ సారి. గిద్యోను కుమారుడు అబీమెలెకు, అతడు ఈసారి యుద్ధానికి కారకుడయ్యాడు. అబీమెలెకు గిద్యోను యొక్క ఉపపత్నికి పుట్టినవాడు. అబీమెలెకుకు అధికార వ్యామోహం ఎక్కువ. అతని సోదరులు అతన్ని ద్వేషించారు. వీరందరూ 70 మంది. అబీమెలెకు అధికార కాంక్ష పట్టపగ్గాలు లేకుండా చెలరేగింది. తన అధికారానికి అడ్డం వస్తున్నారని చెప్పి ఇతడు తన సోదరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. తాను నాశనమైపోయాడు. దేవునికి లోబడిన వ్యక్తులు ఘన విజయం సాధించగలరు, కాని అబీమెలెకు దేవునికి లోబడలేదు. రాజకీయ సంక్షోభానికి తానే కారకుడయ్యాడు. ఇప్పుడు వివరాలు. షెకెములో ఉన్న తన సహోదరులతో అబీమెలెకు అన్నాడు, మీరంతా షెకెము యజమానులను అడిగి వారి అభిప్రాయం తెలుసుకోండి. 70 మంది సోదరులు మిమ్ములను ఏలటం మంచిదా, లేక అబీమెలెకు ఒక్కడూ మిమ్ములను ఏలటం మంచిదా? అందరూ అబీమెలెకే కావాలన్నారు. తన పక్షాన ప్రచారం చేయడానికి అల్లరి జనాన్ని కూలికి పెట్టుకున్నాడు. ఆ తరువాత అబీమెలెకు ఒఫ్రాలో తన సహోదరులందరినీ, 70 మందిని రాతి మీద చంపాడు. యోతాము అనేవాడు గిద్యోను చిన్న కుమారుడు, వాడు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. అబీమెలెకు క్రూరుడు, పశుప్రాయుడు, హత్యా రాజకీయాలలో ఆరితేరినవాడు. ఈ విధంగా అబీమెలెకు పరిపాలకుడయ్యాడు. ప్రజలెంతో పరిపాలకుడు అంతే. అతడు చేసిన దుష్కార్యాలకు దేవుడు అతణ్ణి శిక్షించకుండా వదల్లేదు. అతణ్ణి కావాలని నెత్తికి ఎక్కించుకున్నందుకు షెకెము ప్రజ

నాకు ఇష్టం లేదు. అప్పుడు అవి అంజూరపు చెట్టును తమకు రాజుగా ఉండమని అడిగాయి. నేను రాను, నేను నా మంచి ఫలాలను ప్రజలకు పంచిపెట్టాలి అన్నది అంజూరపు చెట్టు. అలాగే ద్రాక్షవల్లిని అడిగితే, నేను దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే ద్రాక్షరసం ఇవ్వడం మాని రాజునవ్వడానికి రాను పోండి. చివరికి అడవిలోని చెట్లన్నీ కలిసి ముండ్ల పొదను ఆహ్వానించాయి. ముండ్ల పొద అన్నది, రండి నా నీడను ఆశ్రయించండి, లేకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది. నా తండ్రి పనికత్తె కుమారుడు అబీమెలకు, నా తండ్రి మీకు చేసిన ఉపకారానికి ఇదా మీరిచ్చే ప్రతిఫలం. అబీమెలకు ముండ్ల పొదలాంటివాడు. అతని అగ్ని మిమ్మల్నందరినీ, చివరికి అతణ్ణి కూడా దహించేస్తుంది. అంతటా యోతాము పారిపోయి బేయేరు అనే చోట కాపురమున్నాడు. యోతాము ఉపమానం ఎంతో అర్థవంతమైనది. ఈ ఉపమానంలోని చెట్లు గిద్యోను 70 మంది కుమారులు, ముండ్ల పొద అబీమెలకు. మీరు ఎన్నుకునే చెట్లు మంచివైతే ఫలాలు కూడా మంచివే. ముండ్ల పొద పరిపాలిస్తే అది అందరినీ దహించి వేస్తుంది. యోతాము ఉపమానం అక్షరాలా నెరవేరింది. అబీమెలకు శకమును దగ్ధం చేశాడు. చివరికి తాను తలపగిలి చచ్చాడు. అబీమెలకు 3 సంవత్సరాలు పరిపాలించాడు. దురాత్మ ప్రభావం చేత అబీమెలకు మోసపోయాడు. శకమీయులు దారిదోపిడీలు చేశారు. దేవతాలయంలో తిని తాగి అబీమెలకును దూషించసాగారు. గాలు అనేవాడు అబీమెలకుతో యుద్ధానికి తలపడ్డాడు. అబీమెలకు గాలును తరిమేశాడు. 45వ వచనం, అబీమెలకు అరోమా పట్టణాన్ని నాశనం చేసి ఉప్పు చల్లాడు. అతను సల్మోను కొండ ఎక్కి గొడ్డలి చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి భుజం మీద వేసుకుని తనతో ఉన్నవారు అలాగే చెయ్యాలని శాసించాడు. కోట చుట్టూ ఆ కొమ్మలను వేసి కోటను అగ్నితో కాల్చివేశాడు. శకెము గోపుర యజమానులు ఇంచుమించు 1000 మంది చచ్చారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? అబీమెలకు శకెము రాజు. ఈ శకెములో పూర్వం అబ్రహాము ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే శకెము యువరాజు యాకోబు కుమార్తెను మానభంగం చేశాడు. యోసేపు ఎముకలు శకెములో పాతిపెట్టబడ్డాయి. ఈ శకెములోనే యెహోషువా ప్రసంగం చేసినప్పుడు ప్రజలు దేవునితో నిబంధన చేసుకున్నారు. ఇశ్రాయేలుకు దేవుడే రాజు. అబీమెలకు దేవుని స్థానాన్ని దురాక్రమణ చేశాడు. తన సహోదరులను హతమార్చాడు. పదవీకాంక్ష అబీమెలకును తినేసింది. దైవకేంద్రితమైన అధికారం నిలుస్తుంది, స్వార్థకేంద్రితమైన అధికారం కుప్పకూలిపోతుంది. మతవ్యాపారం చేసేవారు భక్తులు కారు, వారు సమాజ వ్యతిరేక శక్తులు. యోతాము చెప్పిన ఉపమానం సారాంశమిదే. సత్ప్రవర్తన లేని దౌర్భాగ్యుణ్ణి, సౌశీల్యము లేని వంచకుణ్ణి అధికారపీఠమెక్కించకండి. అబీమెలకు ఒక న్యాయాధిపతిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినవాడు కాడు. దేవుడు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదు అంటారా? పాపి పశ్చాత్తప్తుడవడానికి దేవుడు అవకాశమిస్తాడు. దేవుని దీర్ఘశాంతం పాపిని పశ్చాత్తాపానికి నడిపించాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు అబీమెలకుకు 3 సంవత్సరాల వ్యవధి ఇచ్చాడు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 50 నుండి 57వ వచనం వరకు. ఆ తరువాత అబీమెలకు తేబేసు గోపురానికి వెళ్ళాడు. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉంది. జనమంతా గోపురం మీదికి ఎక్కారు. ఆ గోపురాన్ని దగ్ధం చెయ్యాలని చూచాడు. అతడు గోపుర ద్వారము నొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలకు తలమీద తిరగటి రాతిని పడేసింది. అతని తల పగిలింది. ఆడదాని చేతిలో చావడం అతనికి అవమానమనిపించింది. ఒక బంటును పిలిచి, నన్ను కత్తితో పొడువు అని అడిగి పొడిపించుకొని అబీమెలకు చచ్చాడు. యోతాము శాపం వారి మీదికి వచ్చింది. గిద్యోను యొక్క ఉంపుడు కత్తె కొడుకు అబీమెలకు. ఇతని కథ విషాదాంతం. మొదట గిద్యోను బయలుదేవతారాధికుడే, కాని సత్యదేవుణ్ణి ఎరిగినవాడై అతడు గొప్ప కార్యాలు చేయగలి

పిలిపెట్టాడు. కాని అతని కుమారుడు అన్యులు కూడా చేయ సాహసించని అసభ్య కార్యాలు చేశాడు. కీర్తనలు 68 వచనం 14. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసింది. అబీమెలకు ముండ్లకంపలాంటివాడు, ముండ్లకంప అడవినంతా తగలబెట్టింది. తాను మండి మశాన్నమైపోయింది. దేవుడు చేయనిదే తమను తామే నాయకులుగా చేసుకున్న వారికి శ్రమ. శ్రోతలు, మనమిప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చాము. ఈ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో ఇద్దరు న్యాయాధిపతుల వృత్తాంతం చెప్పబడింది. అబీమెలకు తరువాత తోలా న్యాయాధిపతి అయ్యాడు. అతడు షామీరు అనే చోట నివసించాడు. 23 సంవత్సరాలు తోలా పరిపాలించాడు. అతని తరువాత యాయీరు న్యాయాధిపతి అయ్యాడు. ఇతడు 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు. అతనికి 30 మంది కుమారులు. వారికి 30 ఊళ్లున్నాయి. 30 గాడిదపిల్లలనెక్కి తిరిగేవారు. వాటిని యాయీరు గ్రామాలు అని వ్యవహరిస్తారు. యాయీరు గాని అతని 30 మంది కుమారులు గాని ఏమి చేసినట్లు? యాయీరు కొడుకులు గాడిద పిల్లల మీద స్వారీ చేస్తూ సరదాగా తిరిగారు. అంతకు మించి వారు చేసిందేమీ లేదు. వీరి తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి విగ్రహారాధనలో పడిపోయారు. ఎప్పటికాలిట్టిట్టే. దేవుడు వారిపై కోపగించి ఫిలిస్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాడు. 18 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో ఎంతో చితికిపోయారు. అప్పుడు ఇశ్రాయేల్ వారు దేవునికి మొర్రపెట్టి క్షమాభిక్షను కోరారు. దేవుడు న్యాయశీలి, నీతిగల దేవుడు. ఆయన పాపాన్ని శిక్షించి తీరతాడు. కష్టాలు వచ్చినప్పుడు సణగవద్దు. కష్టాల మధ్య దేవుని సందేశమేదో అది వినాలి.

0: 9వ వచనం, అమ్మోనీయులు యూదా బెన్యమీను ఎఫ్రామీయులతో యుద్ధం చేయడానికి యోర్దానును దాటి వచ్చారు. అప్పుడు గాని ఇశ్రాయేలీయులకు తెలివి రాలేదు, దేవునికి ఆక్రందన చేశారు. నేను మిమ్మును కాపాడను, దేవతలు ఏం చేయగలవో మీరే చూసుకోండి అన్నాడు దేవుడు. కాని ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపం చెందినవారై దేవుణ్ణి వేడుకున్నారు. వారు అన్యదేవతలను తొలగించారు. దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ఇశ్రాయేలీయులకు ఇదే అలవాటైపోయింది. దేవుడు వీరికి ఆపదముక్కుల దేవుడైపోయాడు. ఆపద రాకముందే దేవుని యందు విశ్వాసముంచితే ఎంత బాగుండేది. ప్రియ శ్రోతలు, దేవుడు మన యొక్క ప్రతి సమస్యను పరిష్కరించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరిచిపోతూ వచ్చారు. అయినా దేవుడు తన ప్రజలను విడువడు, ఎడబాయడు. తన ప్రజలు పశ్చాత్తప్తులైనప్పుడు దేవుడు వారిని క్షమించాడు. శ్రోతలు, మన అనుదిన జీవితంలో దేవుణ్ణి కేంద్రంలో ఉంచాలి. పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు తండ్రికి ఎంతో మనస్తాపం కలుగుతుంది. యేసు ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చాడు. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు ప్రభువు. యేసు చెప్పిన మాటే తీర్పు తీరుస్తుంది. శ్రోతలారా, దేవునికి సన్నిహితులై ఉండండి. తీరా తీర్పు వచ్చాక ఏడవటం కాదు, ముందుగానే ప్రభువు దగ్గరికి రావాలి. న్యాయాధిపతులు 10:17 వచనాలు, అమ్మోనీయులు గిలాదులో దిగారు, ఇశ్రాయేలీయులు మిస్పాలో దిగారు. గిలాదు పెద్దలు అనుకున్నారు, అమ్మోనీయులతో యుద్ధం చేయగల సమర్థుడే మాకందరికీ ప్రధాని అవుతాడు. శ్రోతలు వింటున్నారా, అమ్మోనీయ జాతి న్యాయాధిపతుల కాలంలో ఎంతో ఉచ్చదశలో ఉంది. అమ్మోను ఎవరు? లోతు కుమార్తె వ్యభిచరించినప్పుడు పుట్టిన కొడుకు. మోయాబు కూడా అలా పుట్టినవాడే. మోయాబు, అమ్మోను జాతులు జంటగా ఉంటాయి. వీరిని జయించడం ఎంతో కష్టసాధ్యం. 10వ అధ్యాయంలో మనకు పరిచయమైన న్యాయాధిపతులు చేసిందేమీ లేదు, సాధించింది ఏమీ లేదు. యాయీరు 8వ న్యాయాధిపతి. ఇతనికి 30 మంది కొడుకులైతే వీరికి తండ్రి తలా ఒక గాడిదను కొనిపెట్టాడు. యాయీరు వృత్తాంతం మనకు ఏమి నేర్పుతున్నది? తన గమ్యమేదో తెలియని మనిషికి ఎంత ఐశ్వర్యమున్నా దానివలన ఎవరికీ ప్రయోజనముండదు. కొందరు బలహీనులున్నారు, వారికి ఉన్న బలమంతా వారి అధికారమే. ఆ అధికారం కాస్తా పోయినప్పుడు వారి గతి చూడండి. వారినెవరూ లెక్క చెయ్యరు. ఆ రోజుల్లో రాజులు గాడిదల మీద ఊరేగేవారు. గుర్రాలు కూడా ఉండేవి. గాడిద సమాధానానికి గుర్తు, గుర్రం యుద్ధానికి సంకేతం. గుర్రాలను ఈజిప్టు నుండి దిగుమతి చేసుకునేవారు. యాయీరు తన కుమారులకు తలా ఒక గాడిదను కొనియిచ్చాడు. ధనవంతులు మాత్రమే వాటిని కొనగలరు. న్యాయాధిపతి కుమారులకు అది హోదా. మీకు జ్ఞాపకముందా, ఒకసారి యెరూషలేముకు యేసుక్రీస్తు స్వారీ చేస్తూ వచ్చాడు. గాడిద మీద ఎక్కి వచ్చాడు. గాడిద రాజులెక్కే వాహనం. ఆయన రాజుగనకే గాడిదెక్కి వచ్చాడు. ఆయన సాత్వికుడు. ఆయనను చూచి ప్రజలు హోసన్నా నినాదాలు చేశారు. యాయీరు న్యాయాధిపతి, ఎంతో ధనికుడు. కొడుకులకు గాడిదలను కొనియిచ్చాడు. కొడుకులు అడిగిందల్లా ఇచ్చి వారిని చెడగొట్టాడు. ఆ 30 మందిలో ఒక్కడైనా ప్రయోజకుడు లేడు. సరదాగా గిలాదులో అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతకు మించి వారు ఇంకా ఏమీ చెయ్యలేరు. యేసు ప్రభువు ఎక్కబట్టి ఆ గాడిదకు గుర్తింపు వచ్చింది. ప్రశస్త వస్త్రాలు పరిచారు. దానిమీద గాడిద నడిచింది. అయితే యాయీరు కొడుకులు అప్రయోజకులు. వారెక్కిన గాడిదలకు విలువేముంది? అదేమన్నా ఊరేగింపా? ఎవరైనా వారికి జయజేలు చెప్పారా? యాయీరు కొడుకుల గాడిదలను చూచి సైతాను చాలా మెచ్చుకొని ఉంటాడు. ప్రజలకు అది చూడడానికి వినోదంగా ఉంది. యాయీరు న్యాయాధిపతి అయి ఉండి కొడుకులతో, వారి గాడిదలతో కాలక్షేపం చేస్తున్నాడు. చివరికి వారు గాడిదల్లాంటి కొడుకులయ్యారు. నోవహు దినాలలో ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, పిల్లల్నిస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, అంతే. దేవునికి ఘనత లేదు, మహిమ లేదు. సొలొమోను ఏమి చేశాడు? విదేశాలకు ఓడలను పంపి కోతులను నెమళ్లను దిగుమతి చేసుకున్నాడు. తాను రాజై ఉండి ఇదే నా చేయాల్సింది. ఇది ఎలాంటి కాలక్షేపం? ఇదేమి వినోదం? నెమళ్ల అందం చూచి ఓహోహో అన్నాడు, కోతి చేష్టలు చూచి హిహిహి అన్నాడు. అంతకు మించి మరేమీ లేదు. సోదరీ సోదరులారా, ఒక గమ్యము, గురి, ఉద్దేశ్యము, ధ్యేయము లేకుండా ఊరికే ఇటు డబ్బు తేవడము, అటు ఖర్చు పెట్టడము, ఇటు డబ్బు దాచిపెట్టడము, దాన్ని భద్రపరచలేక నానా అగచాట్లు పడడము, దీనివల్ల దేవునికి ఏమి మహిమ? అపొస్తలుడైన పౌలు సాక్ష్యం, నా మట్టుకైతే బ్రతకడము క్రీస్తే, చావైతే లాభము. బ్రతికితే ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. యాయీరుకు గొప్ప ఆస్తి ఉంది, అతనిలో ఆత్మసంబంధమైన శక్తి శూన్యం. అతడు బతికాడు, చనిపోయాడు. అతడు సాధించింది ఏదీ లేదు. ఫిలిస్తీ, అమ్మోనీయ రాజ్యాలకు ఇస్రాయేలీయులు 18 సంవత్సరాలు పూర్తిగా లొంగిపోయారు. పరాయి దేశాలకు బానిసలయ్యారు. అమ్మోనీయులు వీరిని బాగా అణగొట్టారు. విగ్రహారాధనను బట్టి అనేక శాపాలు వీరి మీదికి వచ్చాయి. 17:9 అంటోంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వారెవరు? ఈ హృదయ వ్యాధిని ఏ మానవుడు గ్రహించజాలడు? యేసుప్రభువు పరమవైద్యుడు, ఆయన వద్దకు వస్తేనే కాని ఈ హృదయ రోగము నయం కాదు. దేవుడు ఇశ్రాయేలును తన సాధనముగా ఏర్పరచుకున్నాడు. ఆ సాధనం చెడిపోతే దాన్ని అవతల పెట్టివేసే హక్కు, అధికారము ఆయనకుంది. దేవుడు మనమీద ఆధారపడి ఉన్నాడని భ్రమపడవద్దు. మనమే ఆయన మీద ఆధారపడవలసిన వారము. తిరిగి ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చారు. దేవుని తట్టు మరిలారు. దేవుడు వారిని క్షమించాడు. ఈ అధ్యాయం చివరలో ఇదే సత్యం ప్రకటించబడింది. ఇశ్రాయేలీయులకు నాయకుడు లేడు. అది గొప్ప సంక్లిష్ట పరిస్థితి. దేవుడు ఏ నాయకుణ్ణి పంపుతాడో వారికి తెలియదు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టుకుని ఉన్నారు. గిలాదు నివాసులందరికీ ఒక ప్రధాని కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రజల అధోగతిని చూచి ఎంతో దుఃఖించాడు, సహించలేకపోయాడు. సోదరీ సోదరులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో నివాసమున్నాడు. ఆయనను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలు పాపం చేయకూడదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఈయనకు వ్యతిరేకంగా విశ్వాసులు మాత్రమే పాపం చేయడం జరుగుతుంది. మత్తయి సువార్త 12:31-32, మనుష్యులు చేసే పాపములు, దూషణ వారికి క్షమించబడతాయి, కాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ కార్యములను తృణీకరించకూడదు. హెబ్రీ 10:29 హెచ్చరిక, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడడానికి సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడతాడని మీకు తోస్తున్నది. పరిశుద్ధాత్మను కాదని పాపి తన నిజస్థితిని గ్రహించనేరడు. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. విశ్వాసి యొక్క నూతన జన్మ పరిశుద్ధాత్మక్రియే. పరిశుద్ధాత్మను వ్యతిరేకించటం ఘోరమైన నేరం. న్యాయాధిపతులు 10:16, దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ సంగతేమిటి? నీవు యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎరుగుదువా? ఆయనను అంగీకరించావా? తీర్మానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నిన్ను నడిపించునుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఎంతమంది కుమారులు? గిద్యోనుకు ఎంతమంది కుమారులు? 1, 7, 2, 70, 3, 10. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇందులో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు తప్పటడుగు వేసినట్లుగా చూశాం. షెకెము మనుషులు క్రూరుడైన అభిమేలెకును రాజుగా ఎన్నుకున్నారు. తమకు రాజుగా ఎవరు ఉండాలి అనే విషయమై వారు దేవుని వద్ద ఎంతమాత్రము విచారణ చేయలేదు. దేవుని చిత్తానికి మన జీవితంలో ప్రాధాన్యత లేకపోతే ఏమి జరుగుతుందో షెకెము వారి జీవితం నుండి కొన్ని పాఠాలను మనము నేర్చుకున్నాం. అభిమేలెకు దేవుని చిత్తాన్ని గ్రహించక రాజ్యాధికారాన్ని ఆశించాడు. దేవుని కేంద్రితమైన అధికారం ఎప్పటికీ నిలుస్తుంది. యాయిరు తర్వాత ఇస్రాయేలీలు దేవునిపై తిరుగుబాటు చేయగా దేవుడు వారిని ఫిలిస్తీయులు అమోనీల చేతికి అప్పగించాడు. తమకు శ్రమ కలిగినప్పుడు, వారు ప్రభువుకు మొరపెట్టి తమ పాపాలు ఒప్పుకున్నప్పుడు వారికి నిరీక్షణ కలిగింది. మనము దేవుని న్యాయానికి లోబడాలి, ఆయన కృపను కోరుకోవాలి, రక్షించమని వేడుకోవాలి. తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగించినప్పుడు ఆయన ఆత్మ వారికి కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయింది. దేవుని సహాయం ద్వారానే మనము చీకటి శక్తుల నుండి విముక్తి పొందగలం, పాపానికి దూరం కాగలం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఇందులో యెఫ్తా అనే న్యాయాధిపతిని గూర్చిన కొన్ని శ్రేష్టమైన విషయాలను తెలుసుకుంటాం. యెఫ్తా తన తల్లి ప్రవర్తనను బట్టి నిందకు అవమానానికి గురయ్యాడు. కానీ దేవుని కృపను బట్టి తను త్రోసిన వారే తనను కోరుకున్నారు. తద్వారా అతడు తన దేశస్థులకు విజయాన్ని ఇచ్చే వ్యక్తిగా దేవుని వైపు చూడాలని నేర్చుకున్నాడు. దేవుడే వారిని ఏలాలని ప్రకటించాడు. యెఫ్తా చేసిన ఒక వివాదాస్పదమైన మొక్కుబడిని గురించి కూడా ఇందులో చర్చిస్తాం. దేవుని బిడ్డలుగా మనకు తొందరపాటు అనవసరమనే గొప్ప సత్యాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో యెఫ్తా అనే న్యాయాధిపతి మనకు పరిచయమవుతున్నాడు. ఇతడు అమ్మోనీయులను ఎదుర్కొని యుద్ధం చేశాడు. యెఫ్తా దేవునికి చేసిన మొక్కుబడి వివాదాస్పదమైనది. ఆ సంగతి కూడా మనం వినబోతున్నాము. యెఫ్తా 9వ న్యాయాధిపతి. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. తండ్రి పేరు గిలాదు. ఇతని సోదరులు అనగా గిలాదు కుమారులు యెఫ్తాతో వివాదం పెట్టుకున్నారు. నీవు అన్యస్త్రీకి పుట్టావు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అన్నారు. అప్పుడు యెఫ్తా తన సోదరుల వద్ద నుండి పారిపోయి టోబు దేశమందు నివసించాడు. అల్లరి జనం యెఫ్తా వద్దకు వచ్చి అతనితో కూడా సంచరిస్తున్నారు. యెఫ్తా పరాక్రమశాలి శూరుడు, కాని పుట్టుక చేత అతడు వేశ్య కుమారుడు. ఇదే ముద్ర అతని మీద పడి ఉన్నది. గిలాదు భార్య అన్యురాలు, ఆమె ఇష్మాయేలు జాతికి చెందినది. యెఫ్తా ఎంత గొప్ప బలాఢ్యుడైనా ప్రతి ఒక్కడు అతని పుట్టుకను గురించి మాట్లాడతాడు, వేలు పెట్టి చూపుతాడు. యెఫ్తా బహిష్కరింపబడినవాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 2వ వచనం ప్రకారం వేశ్యాపుత్రుడు యెహోవా సమాజము నుండి వెలివేయబడతాడు. అతని పుట్టుక ఎలాంటిదైనా అతడు దేవుని గుర్తింపు పొందాడు. యెఫ్తా తన సోదరుల మధ్య నుండి పారిపోయాడు. అతనితో పాటు కొంతమంది జనం వెళ్లిపోయారు. నాయకుడు కావడానికి యెఫ్తాకు 3 అభ్యంతరాలున్నాయి. అతడు వేశ్యాపుత్రుడు, బహిష్కరింపబడినవాడు, పైగా అల్లరి జనాన్ని పోగు చేసుకుని తిరుగుతున్నాడు. అయినా దేవుడు యెఫ్తాను ఏర్పరచుకున్నాడు. దేవుడు చేపట్టిన నాయకులు మొదట్లో ఎంతో అవమానానికి గురి అయిన వారే. మోషే, దావీదు మొదలైన వారికి ఆరంభంలో ఎంతో పరాభవం కలిగింది. యేసుప్రభువును కూడా ఎంతో అవమానపరిచారు. ఆయన తృణీకరింపబడినవాడు. ఇల్లు కట్టేవారు తృణీకరించిన రాయే మూలకు తలరాయి అయింది. ఈయన మాకు వద్దు, ఈయన మా రాజు కాడు అని శత్రువులు నిరాకరించినప్పటికీ దేవుడు యేసుప్రభువును ఎంతో హెచ్చించాడు. అన్ని నామములకు పైనామము ఆయనకివ్వబడింది. ప్రియశ్రోతలారా, మీకొక మాట చెప్పాలి. లోకములో అందరూ దేవుని కుమారులు కారు. వారు తిరిగి జన్మించలేదు గనుక వారి పుట్టుక మంచిది కాదు. నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు కావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. 4వ వచనం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. అప్పుడు గిలాదు పెద్దలు యెఫ్తాను తేవడానికి టోబు దేశానికి వెళ్లారు. అన్నారు, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండు, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేస్తాము. యెఫ్తా అన్నాడు, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేశారే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా వద్దకు ఎందుకు రావాలి? గిలాదు పెద్దలన్నారు, అందుకే మేము నీ వద్దకు మళ్లీ వచ్చాము. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుతావు. గిలాదు అధికారులు యెఫ్తాతో బేరానికి దిగారు. యెఫ్తా ఒక షరతు విధిస్తున్నాడు. అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీరు నన్ను గిలాదుకు తీసుకుని వెళ్తారు గదా. యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానినవుతాను. అది మీకు సమ్మతమా? గిలాదు పెద్దలన్నారు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేస్తాము. యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగాక. పెద్దలు యెఫ్తా పెట్టిన షరతుకు ఒప్పుకున్నారు. యెఫ్తా చాలా తెలివైనవాడు. గిలాదు పెద్దలకు గర్వభంగం కలిగించాడు. మొదట అతణ్ణి బహిష్కరించారు, ఇప్పుడతణ్ణి రమ్మని ప్రాధేయపడుతున్నారు. అంతటా యెఫ్తా నాయకుడుగా సేనాపతిగా రంగప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగా అధిపతిగా అతణ్ణి నియమించారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా వినిపించాడు. యెఫ్తా అమ్మోను రాజుకు కబురు పంపుతున్నాడు. నాకు నీకు మధ్య ఏమి జరిగిందని నీవు నా దేశం మీదికి యుద్ధానికి వచ్చావు? అమ్మోనీయుల రాజు అన్నాడు, ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యొర్దాను వరకు నా దేశాన్ని ఆక్రమించుకున్నారు. అందుకే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానంగా ఉండేటట్లు ఆ దేశాలను మరల మాకు అప్పగించు. చూచారా, అమ్మోనీయ రాజు ఇశ్రాయేలీయుల మీద అభాండం వేస్తున్నాడు. లేనిపోని అభియోగం వారి మీద మోపుతున్నాడు. యెఫ్తా అమ్మోను రాజు చెప్పే అబద్ధాన్ని ఖండిస్తున్నాడు. అమ్మోను రాజా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమును గాని అమ్మోనీయ దేశమును కాని ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వస్తూ ఉండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశుకు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజుకు రాయబారం పంపారు. తన దేశం గుండా పోవటానికి ఎదోము రాజు వారికి సెలవు ఇవ్వనన్నాడు. అలాగే మోయాబు రాజు కూడా సెలవీయలేదు. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో ఉన్నారు. తరువాత వారు అరణ్య ప్రయాణం చేస్తూ ఎదోము మోయాబు దేశాల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగారు. వారు మోయాబు సరిహద్దుల్లోనికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా. ఇశ్రాయేలీయులు సీహోనుకు కూడా కబురు పంపి అతని దేశముకుండా వెళ్లడానికి సెలవిమ్మని మనవి చేశారు. సీహోను ఇశ్రాయేలీయులను నమ్మలేదు. వారిని తన దేశములో నుండి వెళ్లనీయలేదు. అతడు యాహసులో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. సీహోను అతని సమస్త జనము ఇశ్రాయేలీయుల చేతికి చిక్కారు. వారు ఆ జనాన్ని హతం చేశారు. ఆ తరువాత అమోరీయుల దేశమంతా ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్నారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వాధీనపరుచుకుంటావా? స్వాధీనపరుచుకోవడానికి కెమోషు అనే నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవిస్తున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదటి నుండి ఎవరిని తోలివేస్తాడో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుంటాము. మోయాబు రాజైన బాలాకు కంటే నీవు ఏమాత్రమూ అధికుడవు కావుగదా. అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనా కలహించాడా? లేదే. ఎప్పుడైనా వారితో యుద్ధం చేశాడా? 300 సంవత్సరాల నుండి ఇశ్రాయేలీయులు హెష్బోను, అరోయేరు, అర్నోను పట్టణాలలో, వాటి శివారు గ్రామాలలో నివసిస్తున్నారే. ఇంతవరకు నీవు వాటిని ఎందుకు పట్టుకోలేదు? నీవు నా ఎడల దోషం చేస్తున్నావు. నేను నీ ఎడల తప్పు చేయలేదు. గాని నీవు నా మీదికి యుద్ధానికి రావడం వలన నా ఎడల నీవు నేరస్తుడి అవుతున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు న్యాయము తీర్చునుగాక. ఇంత చెప్పినా అమ్మోనీయ రాజు యెఫ్తా మాటలకు ఒప్పుకోలేదు. యెఫ్తా జరిగిందంతా స్పష్టంగా వివరించాడు. ఇశ్రాయేలీయులు దురాక్రమణ చేయలేదు. యెహోవా ఆ ప్రాంతాన్ని తమకు అప్పగించాడు. అమ్మోనీయులు ఇశ్రాయేలును నాశనం చెయ్యాలని అనవసరంగా యుద్ధం ప్రకటించారు. నాటి నుండి నేటి వరకు ఇశ్రాయేలు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తున్నది. అమ్మోనురాజు యెఫ్తా మాటలు పెడచెవిన పెట్టాడు. యెఫ్తా యుద్ధానికి సిద్ధమయ్యాడు. యెఫ్తా చాలాకాలం పరాయి దేశంలో తలదాచుకొని ఈరోజున సేనాపతిగా యుద్ధాన్ని నడిపిస్తున్నాడు. యెఫ్తా ఉద్రేకంతో నిండిపోయి ఉన్నాడు. యెఫ్తా అన్యుల మధ్య నుండి వచ్చినవాడు. అయితే కొంతవరకు యెహోవాను ఎరుగును. యెఫ్తా మొక్కుబడి చెల్లించాలని దేవుడు కోరలేదు. కాని యెఫ్తా తన అన్య సాంప్రదాయం చేత ప్రభావితుడై తొందరపడి యెహోవాకు మొక్కుకున్నాడు. ఏమి జరిగిందో వినండి.

0: 29వ వచనం, యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదులోనూ మనష్షేలోనూ సంచరిస్తూ గిలాదు మిస్పేలో సంచరించి అక్కడి నుండి అమ్మోనీయుల వద్దకు సాగిపోయాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకున్నాడు, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చునప్పుడు నాకు ఎదురుగా నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది నీకు ప్రతిష్ఠితమవుతుంది, దహనబలిగా దానిని అర్పిస్తాను. అప్పుడు యెఫ్తా యుద్ధము చేయడానికి వారి వద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాడు. అరోయేరు మొదలుకొని మిన్నీతు వరకు ఆబెల్ కెరామీము వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతం చేశాడు. అమోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణచివేయబడ్డారు. దేవుడు యెఫ్తాకు తోడై ఉన్నాడు. శత్రువులను ఎలాగైనా అతని చేతికి అప్పగిస్తాడు. అతడు యెహోవాకు మొక్కుబడి చేయవలసిన అవసరం లేదు, దేవుడు చెప్పలేదు. దేవుడు యెఫ్తాను ఎంతో హెచ్చించాడు. యెహోవా ఆత్మ అతని మీదికి రావడం జరిగింది, అది చాలు. అతడింకేమీ చేయవలసిన పని లేదు. యెఫ్తా ఎందుకు అలాంటి మొక్కుబడి దురుసుగా చేశాడు? నాకు ఎదురుగా ఏది వస్తే దాన్ని నీకు దహనబలి చేస్తానంటాడేమిటి? ఒకవేళ అతని స్నేహితుడే వచ్చాడనుకోండి, పొరుగువాడు ఎవడైనా వస్తేనో? ఆ వ్యక్తిని పట్టుకుని దేవునికి బలి ఇస్తాడా? అది ఎలా కుదురుతుంది? ఇది ఎలాంటి మొక్కుబడి? 34వ వచనం, యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతో నాట్యముతో బయలుదేరి అతనికెదురుగా వచ్చింది. ఆమెగాక యెఫ్తాకు మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని ప్రలాపిస్తూ అన్నాడు, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేశావు గదే. నీవు నన్ను తల్లడింపచేసే వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను. ఆమె అన్నది, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులను అమ్మోనీయులకు ప్రతీకారం చేశాడు, పగ తీర్చుకున్నాడు. తండ్రి, నా కొరకు నీవు చెయ్యవలసినది ఏమనగా, 2 నెలల వరకు నన్ను విడువు. నేను నా చెలికత్తెలు పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపిస్తాను. అతడు సరే పో అని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాడు. ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించింది. ఆ 2 నెలల తరువాత ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు జరిగించాడు. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేసే వాడుక ఉన్నది. యెఫ్తా దేవునికి మొక్కుకున్నాడు గనుక అది చెల్లించి తీరాలి. ఇది అతని తీర్మానం. సరే, ఇప్పుడొక ప్రశ్న మనకు ఎదురవుతున్నది. అతడు తన కుమార్తెను దహనబలి చేశాడా? నరబలి దేవునికి ఇష్టమా? దేవుడు అంగీకరిస్తాడా? యెఫ్తా మొక్కుబడి ఎలాంటిది? యెఫ్తా తప్పు చేశాడా? దేవుని వాక్యం అతడు చేసిన దానిని ఖండించడం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం అంటోంది, ఇకను ఏమి చెప్పేది? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించడానికి సమయం చాలదు. యెఫ్తాను దేవుని వాక్యం విశ్వాసవీరునిగా ప్రశంసిస్తున్నది. యెఫ్తాను గొప్ప విశ్వాసవీరుల జాబితాలో చేర్చింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం స్పష్టంగా చెప్తున్నది, నరహత్య చేయకూడదు, చిన్న బిడ్డలను దేవతలకు బలి ఇవ్వకూడదు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం, తమ దేవతలకు వారు చేసినట్లు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవద్దు. ఏలయనగా, యెహోవా ద్వేషించే ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేశారు. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేస్తారు గదా. అలాంటిది యెహోవా చేయమని చెప్పడు. అవి అన్యాచారాలు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు వద్దు అని నివారించాడు. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఒక్క అరనిమిషంలో ఇస్సాకు తల తెగిపోయేది, కాని దేవుడు అందుకు ఒప్పుకోలేదు. ఇంతకు యెఫ్తా ఏమి మొక్కుకున్నాడు? దానిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినండి 31వ వచనం. నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నాకు ఎదురుగా నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమవుతుంది, లేదా దానికి బదులుగా దహన బలి అర్పిస్తాను. ఇంతకు యెఫ్తా ఏమంటున్నాడు? నాకు ఎదురుగా వచ్చిన దానిని ప్రతిష్ఠిస్తాను, లేదా దానికి ప్రత్యామ్నాయంగా దహన బలి అర్పిస్తాను. యెఫ్తా ఇంకొక విధంగా అనుకుని ఉండవచ్చు, నాకు ఎదురుగా వచ్చిన దానిని దహన బలిగా అర్పించడానికి వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా దేవునికి కానుక ఇస్తాను, దాని వెల చెల్లిస్తాను. యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడా? అలా ఎన్నటికీ జరిగి ఉండదు. ఆమె దేవుని కోసం కన్యకగా ఉండిపోయింది. యెఫ్తా వేశ్యా కుమారుడు. యెఫ్తాకు ఒక్కతే కుమార్తె. ఆమె పెళ్లి చేసుకుని పిల్లలను కంటే యెఫ్తాకు మనమలు మనవరాండ్రు ఉంటారు. కాని తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు అతనికి ఎదురుగా వచ్చిన వ్యక్తి ఆయన కుమార్తె. అందుచేత ఆమెను దేవునికి ప్రతిష్ఠిస్తున్నాడు. ఆమె జీవితకాలమంతా పెళ్లి చేసుకోదు. ఇది ఆమె జీవిత తీర్మానం. కుమార్తె తండ్రికి విధేయురాలు. తండ్రి మాటను నిలువబెడతాను అంటున్నది. ఆమె తన కన్యాత్వాన్ని గురించి ప్రలాపించింది, అనగా ఆమె ఏ పురుషునికి పెండ్లి కుమార్తె కాలేదు. తన జీవితం తన కన్యాత్వం ప్రభువుకు సమర్పించుకున్నది. ప్రలాపించడం అంటే ఏమిటి? ఆమె దేవునికి చేయబడిన మొక్కుబడిని నెరవేరుస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది, ప్రార్థిస్తున్నది, ఉపవాసమున్నది, తనను తాను పరిశుద్ధపరచుకుంటున్నది, దేవుని సేవకు తనను తాను సమర్పించుకుంటున్నది. యెఫ్తా మొక్కుకున్నది తప్పనిసరిగా చెల్లించాడు. దేవుని ఎదుట అతడు బడాయి చెప్పుకోలేదు, చిత్తశుద్ధితో మొక్కుబడి చేసుకున్నాడు. ప్రసంగి గ్రంథం 5:2, 4, 5 వచనాలు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునిన ఎడల దానిని చెల్లించడానికి ఆలస్యము చేయవద్దు. బుద్ధిహీనులయందు ఆయనకు ఇష్టము లేదు. మొక్కుకొని చెల్లించకుండా ఉండే కంటే మొక్కుకొనకుండుటే మేలు. తొందరపడి వాగ్దానాలు చేయవద్దు. యెఫ్తా వేశ్యా పుత్రుడు. అతని తల్లి ఒక వేశ్య. అతనికొక చక్కని కుమార్తె ఉన్నది. ఆమెకు పెళ్లి చెయ్యాలని, ఆమె పిల్లలను కనాలని ఎంతగానో ఆశించాడు. అయితే దేవునికి మొక్కుకున్నాడు, ఆ ప్రకారం చెల్లించాడు. సోదరీ సోదరులారా, దేవునికి అది ఇస్తాము ఇది ఇస్తాము, అది చేస్తాము ఇది చేస్తాము అని తొందరపడి మాట ఇవ్వకండి. ప్రార్థనపూర్వకంగా వాగ్దానాలివ్వండి. 2 తిమోతి 2:11-13 ఈ మాట నమ్మతగినది. ఏదనగా మనమాయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఆయనను ఎరుగమంటే మనల్ను ఆయన ఎరుగనంటాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ముగింపులో ప్రార్థన చేసుకుందాం. పరమతండ్రి, నేటి వాక్య అధ్యయనమందు మమ్మలను ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞులం. న్యాయాధిపతుల గ్రంథంలో మేము నేర్చుకున్న సత్యాలను మా ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించండి. నీవు వాడుకున్న మనుష్యులు నీ చిత్తము నెరవేర్పునకు సాధనములు. సాధనము యొక్క స్వంత ఘనత ఏమీ లేదు, నీ చేత వాడబడమే దాని ఘనత. ఈ పాఠమును మా ఆత్మల కొరకై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని, విత్తబడిన వాక్య సత్యాలను సైతాను దొంగిలించకుండా అరికట్టుమని మా శ్రోతల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమై ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
1: యెఫ్తా ఎవరితో యుద్ధం చేసి ఇశ్రాయేలీయులను విడిపించాడు? యెఫ్తా ఎవరితో యుద్ధం చేసి ఇశ్రాయేలీయులను విడిపించాడు? 1. అష్షూరీయులు, 2. అమోరీయులు, 3. మోయాబీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఈనాటి సందేశంలో యెఫ్తా అనే న్యాయాధిపతిని గురించిన కొన్ని శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నాం. యెఫ్తా తన జీవితంలో అవమానానికి గురయ్యాడు, కానీ దేవుని కృపను బట్టి తన్ను త్రోసివేసిన వారే తన్ను కోరుకున్నారు. దేవుడు ఏర్పరచుకున్న నాయకులకు మొదట్లో తప్పకుండా అవమానాలకు గురవుతారు. అతడు తన దేశస్థులకు గొప్ప విజయాన్ని ఇచ్చే వ్యక్తిగా దేవుని వైపు చూడాలని నేర్చుకున్నాడు. దేవుడే వారిని ఏలాలని ప్రకటించాడు. యెఫ్తా కొద్దిగా ప్రాపంచిక గౌరవాన్ని పొందేందుకు ప్రయత్నించాడు. ఆయన మనకు స్వాధీనపరచుకోవడానికి ఇచ్చిన దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆయన నుండి స్వీకరించిన దానిని ఆయన కోసమే మనం ఉపయోగించాలి. యెఫ్తాకు మోషే గ్రంథాలు బాగా తెలుసునని ఈ సందేశం మొత్తము మనకు కనిపిస్తుంది. అతని వాదన స్పష్టంగా ఉంది. అతని కోరిక సహేతుకమైనది. తను అధిపతిగా నియమించిన తరువాత అతడు దేవుని సన్నిధిలో తన గురించి నివేదించుకున్నాడు. యెఫ్తా తన ప్రతిజ్ఞను నెరవేర్చడంలో ఏమి చేశాడో చెప్పడం కష్టం, కానీ దేవుని బిడ్డలుగా మనకు తొందరపాటు అనవసరం అనేది మనకు ఇక్కడ గొప్ప పాఠంగా అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. సత్యవంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: కార్యక్రమానికి స్వాగతం బ్రదర్ జగన్. ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాం. పలు ప్రశ్నలున్నాయి, ఇది పార్ట్ 2. ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలంటే, కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే దీనికి ముందున్న కార్యక్రమం చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా అర్థమవుతుంది. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. గత వారంలో మనం మాట్లాడుకున్నది, లేదా గత వారంలో మనం నమోదు చేసిన కార్యక్రమంలో ఫ్యాక్టరీలో ఉన్న సీక్రెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పిన ఒక విషయం చాలా డిఫరెంట్గా ఉంది. లూక్లో రాయబడిన నమోదులో అయితే అన్ని వృక్షములను చెట్లను చూడండి అని చెప్పినప్పుడు ఒక ఓల్డ్ హిస్టరీ టర్నింగ్ పాయింట్గా మాట అమర్చబడింది. నేను ప్రశ్న కూడా వేశాను, ఒక మనిషి యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క విశ్వాసం ఈరోజు మనం ఎంతవరకు మాట్లాడుకున్నామంటే, ఈ గ్లోబల్ ఇంపాక్ట్కే ఆ వన్ మ్యాన్ ఫెయిత్ ఒక వ్యత్యాసంగా ఉంది. ఆ విషయమును, ఫ్యాక్టరీని మనం ఎలా కనెక్ట్ చేయాలి, లేదా ఆ ధోరణిలో ఇది ఎలా వస్తుందని ఒక ప్రశ్నగా అడుగుతున్నాను.
1: ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి ఈ అంజూరపు చెట్టు చిగురించడానికి అది స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండ్ పాయింట్గా ఉండే విషయం. అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మనమెవరమును తృణీకరించలేని ఎంతో గొప్ప సత్యం. అది అందులోనూ ప్రత్యేకించి ఈ విషయానికి, ఫ్యాక్టరీకి, అంజూరపు చెట్టు ఇస్రాయెల్ దేశానికి పోలుస్తూ, అది స్వతంత్రించుకోవడానికి అబ్రహాముకు మూడు కార్యాలు దేవుడు చేయమంటున్నాడు. అదే ఈనాటికి ఫార్ములా, ఈనాటికి అదే ఫార్ములా బేస్. ఒకటి, అబ్రహామును చూసి చెప్తాడు, నీవు ఉన్నటువంటి ఈ దేశాన్ని చూడు అని అంటాడు. తూర్పు నుండి పడమర వరకు లుక్ ఫస్ట్ చూడమంటాడు. రెండవది, లేచి నడవమంటాడు,
0: వాక్
1: వాక్
0: ఫస్ట్ లుక్, ఆ తర్వాత వాక్.
1: మూడవది, తను అడుగుతాడు, నేను దీనిని దేనిని బట్టి స్వతంత్రించుకోగలను, నాకెటువంటి కన్ఫర్మేషన్ మీరిస్తారన్న వెంటనే దేవుడు చెప్తాడు, నేను చెప్పేది బలి ఇవ్వు, ఆ బలి ఇచ్చిన తర్వాత నీకు ఆ కన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటాడు. ఇది సాక్రిఫైస్. మొదట చూడాలి, తర్వాత నడవాలి, తర్వాత స్పిరిచువల్ యూ నీడ్ టు యాక్ట్. ఈ మూడు కార్యాలు మీరు చేసేప్పుడు ఈ దేశము తనకు స్వాధీనమవుతుంది. ఈ మూడు కార్యాలను ఇస్రాయిలు జనులు ఎప్పుడెప్పుడు చేస్తారో అప్పుడంతా దేశం వారికి లభించింది. మధ్యలో 70 సంవత్సరాలు ఆ దేశాన్ని వదిలేశారు, పోయింది. ఇప్పుడు ఒకడు చూసి ఆ దేశాన్ని గుచ్చి చింతిస్తాడు, నా దేశము యొక్క ప్రాకారము ధ్వంసం చేయబడింది. ఒకడు చెప్తాడు, దేశం శిథిలమైపోయింది, ఇప్పుడు నువ్వు అక్కడికెళ్ళా అంటున్నాడు. తను బయలుదేరి అక్కడికెళ్తున్నాడు. తను ఫస్ట్ దేశాన్ని చుట్టి చూశాడని ఉంటుంది.
0: అవును.
1: తర్వాత చివరిగా దేవునికై యాక్ట్ చేస్తున్నాడు. ఆలయం కడుతున్నారు, తిరిగి బలిపీఠం ఉంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 1948 ముందర వరకును ఈ దేశాన్ని వారు చూడలేదు, చూడనివ్వలేదు కూడా దేవుడు. దాని తర్వాత ఈ దేశము చుట్టూ చూసిన వారు ఒక బుక్ రాస్తున్నారు, దేశం పాడై ఉంది, దీనికి డేవిడ్ సిటీ అని పేరు, ఆ డేవిడ్ సిటీ అంటే దావీదు నగరం ఇదేనా అని చెప్పి వారు వస్తున్నారు. ఆ తర్వాత వస్తున్నారు ట్రావెలర్స్, వారు వచ్చి నడిచి, వారికి జయనిస్ అని వారికి పేరు, వారిలోనికి వస్తున్నారు, వచ్చి అటు తర్వాత వారిలోనికొచ్చి కార్యాలను జరిగిస్తున్నారు. సో అబ్రహాముకు దేవుడు చెప్పించింది ఇదే. అయితే అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఈ దేశాన్ని ఎందుకు కోల్పోయారనేది ఉంది కదా, ఫ్రీగానే ఇచ్చాడు కదా దేవుడు, ఎందుకు పోగొట్టుకున్నారు అది అన్నప్పుడు, ద్వితీయోపదేశకాండంలో మోషే స్పష్టంగా చెప్తున్నాడు, ఈ దేశాన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసేప్పుడు ఈ దేశము నుండి వెళ్లగొట్టబడదురు అని చెప్తున్నాడు. రెండవది, సొలొమోనుతో చెప్తున్నాడు, నువ్వు నేను చెప్పినట్టుగా చేయక విగ్రహములను దేనో తీసుకొచ్చి నాకు అయిష్టమైన కార్యము నీవు దేశంలో చేసినట్లయితే ఈ దేశము యొక్క రాజ్యభారం నీ యొద్ద నుండి పోతుందంటాడు. సో దేశం పోయింది, రాజ్యభారం పోయింది. దేవుడు చెప్తున్నాడు, తిరిగి నిన్ను తెస్తాను, తిరిగి రాజ్యభారాన్ని ఇస్తాను, అన్నీ చేస్తాను, అయితే దేశాన్ని శుద్ధీకరించాలి, మీరిది జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయేలీలు తిరిగి వచ్చేశారు, వచ్చి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ అయింది. అయితే వీరు ఇప్పుడు దేశాన్ని అదేవిధంగా చూసుకుంటున్నారా, దేవుడు ఇష్టపడినట్టుగా దేశముందా అని అడిగితే లేదు. అప్పుడు ఎందుకు ఇంత సమస్య, మీరు అడిగారు కదా ఈ దేశంలో ఇన్ని సమస్యలా, 1 మంత్స్ ఫెయిత్ దేవుడిచ్చాడు, దేశంలో ఎప్పుడు సమస్య వస్తుందో చూడండి, న్యాయాధిపతుల కాలంలో సమస్య, ఎందుకు సమస్య వస్తుంది, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. తర్వాత సొలొమోను కాలంలో ప్రాబ్లం వస్తుంది, దేవునికి విరోధంగా చేస్తున్నారు. తర్వాత ఈ మనషే, ఈ రాజుల కాలంలో సమస్య ఏర్పడి దేశం చేయి వదిలేలింది. ఇప్పుడును దేవునికి అయిష్టమైన కార్యాలు యెరూషలేములో ఉన్నాయి. మనం మాట్లాడేప్పుడు కూడా ఇంతకుముందే మీతో చెప్పుకుంటాననుకుంటా, ఐ నెవర్ అక్సెప్ట్ జెరూషలేం ఆర్ ఇస్రాయెల్ ఎస్ ఎన్ హోలీ ల్యాండ్, ఇట్స్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్. పుణ్యభూమి పవిత్రస్థలం కానే కాదు. ఎక్కడగూడా బైబిల్లో అది పవిత్రస్థలమని చెప్పలేదు. అయితే వాగ్దాన భూమి ఎవరికి? మీరు చెప్పిన అబ్రహాముకు వాగ్దాన భూమి, ఒక కవనెంట్. ఆ కవనెంట్ వారు కోల్పోతున్నారు చూడండి. కోల్పోయినప్పుడు చేయి వదిలిపోతుంది, తిరిగి తీసుకొచ్చి చేరుస్తున్నాడు. దానికైనా ప్రాసెస్ ఉంది, ఒక టైం ఉంది, ఒక పర్టికులర్ ఇయర్స్ ఉంది. ఇవన్నీ కూడా చేరి ఇప్పుడు ఇస్రాయేల్ తిరిగి అంజూరము చిగిరించింది,
0: పూసింది.
1: ఆ అంజూరపు చెట్టును చక్కగానే ఉంచాడు దేవుడు. వారంతటా ఎండిపోవడానికి కాపు కాయనందువల్ల ఎండిపోయే స్థితికి వస్తున్నారు. తిరిగి దేవుడు వారిని చిగిర్చడానికి చేస్తున్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది, మనకి వర్తిస్తుంది. దేవుడు మనతో నిబంధన చేశాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన మనకి, న్యూ కవెనెంట్ మనకిచ్చాడు. మనం ఈ అంజురపు చెట్టు వలె దేవుడెదురు చూస్తున్న ఫలాన్నిస్తున్నామనేది ప్రశ్న. అంజురపు చెట్టు చిగిరించి మరలా ఏర్పాటవడం ఆయన కవెనెంట్కైనా ఒక నెరవేర్పు. దానికి మధ్యలో కోల్పోయినవన్నీ మన అతిక్రమం. అదే ఇక్కడుంది.
0: ఈ కవెనెంట్ని గమనిస్తే మరి కవెనెంట్ ఇంకా కాంట్రాక్ట్ రెండిటికి వ్యత్యాసం ఉంది. కాంట్రాక్ట్ అనేది ఒక పీరియడ్, అది ఓకే. కవెనెంట్ అనేది తరచుగా కొనసాగించబడుతుంది. అయితే మరలా మరలా దేవుడు ఆయన ఇచ్చిన వాక్కు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మరలా మరలా అక్కడే మిస్టేక్ జరిగినప్పటికీ ఆ కవెనెంట్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు. మరి కవెనెంట్, కాంట్రాక్ట్, ప్రామిస్. సో దీన్ని గమనిస్తే ఎంత కరెక్ట్గా దేవుడున్నాడు, మనల్ని సెపరేట్ చేసి ఈ లాగును ఉండాలని చెప్పడం అనేది చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలా కవెనెంట్ని విడిచి బయటికి వచ్చినను ఆయన తరచుగా మళ్లీ మళ్లీ కంబ్యాక్ కంబ్యాక్ అని చెప్పడం చాలా వ్యత్యాసంగా ఉంది ఈ కార్యంలో.
1: కవెనెంట్ వచ్చి ఎప్పుడు ఇద్దరు మెయింటైన్ చేయాలి.
0: అవును,
1: ఇద్దరు మెయింటైన్ చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది.
0: దేవుడు కరెక్ట్గా ఉన్నాడు,
1: ఆయన సైడ్లో ఎప్పుడు ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. నేనే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈయన దగ్గరున్న మరొక స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు కవెనెంట్ వదిలి వెళ్ళావు, అందువల్ల కవెనెంట్లో ఇక నీకు నాకు ఎప్పుడు లేదని చెప్పడు.
0: అదే ఆశ్చర్యంగా ఉంది.
1: నువ్వు వెళ్ళు, నిన్ను మరలా ఈ కవెనెంట్లోకి ఎలా తేవాలో నాకు తెలుసు అనుకుంటాడు. దానికొక కారణముంది. ఏంటంటే ఇది కాంట్రాక్ట్, కవెనెంట్ అన్నిటినీ దాటి ఒక రిలేషన్షిప్. నేను ఆయనకి బిడ్డగా ఉన్నాను, కుమార్తెగా ఉన్నాను, కుమారునిగా ఉన్నాను. అలా ఉంటున్నప్పుడు ఎంతగా కుమారుడు వెళ్ళినా తిరిగి రావాలనే ఉద్దేశం తండ్రికి ఎప్పుడూ ఉంటుంది,
0: ఫాదర్స్ హార్ట్.
1: అవును, అలా తాను తిరిగి వచ్చేప్పుడు ఆ కవెనెంట్ని రెడీ చేసి అట్లే నూతన పరుస్తూ ఉంటాడు ఆయన.
0: యాక్టివ్గానే
1: లైవ్గా ఉంటుంది. అది అది పోదు. ఇప్పుడు మరి సొలొమోన్తో చెప్తాడు, మనషేతే చెప్తాడు, రాజ్యభారము నిన్ను వదిలి వెళదని నేను అది దావీదుకు చెప్పినా గాని నేనిప్పుడు లేకుండా చేస్తానని చెప్తాడు కోపములో. అయితే తిరిగి దావీదును తలుచుకుంటాడు.
0: అవును,
1: తలచుకుని సరి ఆ రాజభారంలో ఒకరు రాని అనంటాడు. దేశము నుండి మిమ్మల్ని బహిష్కరిస్తాను. యోబు, దానియేలు, ఆ నోవహు వంటి వారు తిరిగి ప్రార్థించిన మీకు చెవియొగ్గను అనంటాడు. అయితే నేను నా దాసుడైన అబ్రహామునకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. సో దేవుడు కవెనెంట్లో ఎంతో కేర్ఫుల్గా ఉంటాడు, ఎంతో అది నెరవేర్చడంలో ఎంతో ఇదిగా ఉంటాడు. అయితే మనమే ఎలాగ ఉంటామన్నదే
0: సరిగా అర్థం చేసుకోలేదు.
1: అదే చెప్తున్నానే, ఈ బైబిల్ అర్థం చేసుకోలా, దేవుని అర్థం చేసుకోలా, ఆయన ప్రేమను అర్థం చేసుకోలా, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలా.
0: అయితే మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం.
1: మనం మరలా మరలా దేవుణ్ణి మన రేంజ్కి తగ్గించి మనకేదో దేవుడు ఏం చేయలేదు ఏం చేయలేదు అనేదే మనం అనుకుంటుంటాం. ఆయన అన్నిటినీ చేసి మనం చేసిన తప్పును సరిచేసి ఇప్పుడైనా మనల్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో చూస్తున్నాడే గాని. సో ఈ ఫిక్టరీ అనే ఒక కాన్సెప్ట్లోకి వస్తున్నప్పుడు ఇస్రాయేల్ జనుల్ని చూడండి, ఎన్నిసార్లు దేవుని వదిలి వెళ్ళుంటారు. ఎన్నిసార్లు ఈ యెరూషలేం విషయంగా చూడండి, యెరూషలేం వలె రక్తము ఒలికించిన పట్టణము ప్రపంచంలో ఉండదు. సిలువ యుద్ధము కాలం నుండి, అంతకుముందున్న రోమియుల కాలము నుండి, దానికంటే ముందుగా ఆ బబులోను కాలము నుండి, అంతకంటే ముందుగా, బబులోను కంటే ముందుగా చెప్తున్నాను, ఈ యెరూషలేములు యుద్ధములు చేసిన యుద్ధములు అనేకములు అధికమైన రక్తము చిందించిన పట్టణములో యెరూషలేం నంబర్1లో ఉంటుంది. అయినా ఈ యెరూషలేమును వదిలిపెట్టాడు. ఇంకా మనం చూడొచ్చు ఏసయ్య చివరిగా కన్నీరు విడిచినట్టుగా ఉంటుంది యెరూషలేముకై.
0: అవును,
1: ఎంతటి ఒక దేవునితో అటాచ్మెంట్ అయిన విషయం చూడు,
0: సెంటిమెంట్.
1: అందువల్ల నేను చెప్తాను, యెరూషలేము వచ్చి ఎప్పటికైనా అది యూదుల వశంలోనే ఉంటుంది. ఎందుకంటే అది వారికి ఒక కవెనెంట్, అబ్రహాముతో ఇవ్వబడిన కవెనెంట్. వారొచ్చి అక్కడ ఉంటారు, నీవు నీ సంతతి అక్కడ ఉంటుంది అని దేవుడు చెప్తాడు. ఇంకను మీరు మరొక మెట్టు పైకి చూడండి. మొట్టమొదటిగా అబ్రహాం వచ్చి మౌర్య కొండలలో ఒకదానిపైన బలి ఇచ్చాడు కదా, అది యెరూషలేములోనే ఉంది. తరువాత దేవునికై ఒక ఆలయం కట్టడానికి దావీదు అడిగాడు కదా.
0: అవును.
1: ఆ ఆలయానికైన స్థలం ఎక్కడ ఉందని అడిగినట్లయితే టెంపుల్ మౌంట్లో ఉంది. ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు. ఆ స్థలంలో ఆలయం కట్టింది సొలొమోను. అది ఎక్కడని అడిగితే ఈ మౌర్య కొండలలో ఇస్సాకును బలి ఇవ్వడానికైన స్థలం, దావీదు కొన్న స్థలమును, సొలొమోను దేవాలయం కట్టింది ఒకే స్థలం. సో పర్టికులర్గా యెరూషలేం, ఇస్రాయేలు యెరూషలేం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి స్థలం. ఇది వచ్చి అబ్రహాం కాలంలో వేయబడిన కోవెనెంట్. ఇది ఇంకా ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అని అడిగినట్లయితే యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేసేంత వరకు కూడా అక్కడ ఉంటుంది.
0: అది బైబిల్లో క్లియర్గా,
1: అది స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. అప్పుడు బైబిల్ చెప్పేటువంటిదైనా ఈ యొక్క మిలేనియం, ఆ మిలేనియంలో హెడ్ క్వార్టర్స్ వచ్చే యెరూషలేం, ఇవన్నీ మార్చనేలేం. మీరు యోచించండి, ఒక 2000

0: జరిగిన యుద్ధాల కంటే కూడా అధికంగా యెరూషలేములో జరిగింది. అక్కడ జరిగిన నాశనాల కంటే అధికంగా యెరూషలేములో జరిగాయి. అయితే యెరూషలేము ఇంకా లైవ్గానే ఉంది, లైమ్ లైట్లో ఉంది. ఈనాటి వరకు హాట్ టాపిక్, ట్రెండింగ్ వన్లో ఉంది. ఏంటి కారణం అని అడిగితే, ఏ సిటీకిని లేని ఒక పవర్ ఈ సిటీకి ఎలాగా అని అడిగితే, ఇది అబ్రహంతో చేసిన కవనెంట్, ఇది మారనే మారదు, ఇది అలాగే ఉంటుంది. ఈ సిటీయే ఆ చివరి కాలంలో జకరియా 12 ప్రకారం ఎంతో ముఖ్యంగా ప్రస్తావించే కార్యంగా ఉంటుంది. జకరియా 12లో దేవుడు చెప్తున్నాడు, ఆ దినాలలో యెరూషలేంపైన దండెత్తే వారి మీద తెగులు కలుగుతుందని ఉంటుంది. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సో దేవుని యొక్క కవనెంట్ ఒకరోజు కూడా ఏం చేయదు,
1: మారదు,
0: మారనే మారదు. అది స్టాండర్డ్,
1: అదే కవనెంట్.
0: అవును, మనం మార్చకుండా ఉంటే సరి.
1: మాథ్యూ 24లో మనం గత నమోదులో చూసాం, దాన్ని తరచుగా మనం మాట్లాడుచున్నాం. పారాబుల్స్ అంటేనే సీక్రెట్స్ని బహిర్గతం చేయడం, ఇంకా చెప్పాలంటే కష్టమైన విషయాన్ని సులువుగా చెప్పడమే పారాబుల్స్. అయితే ఇక్కడ మనం పారాబుల్స్ని సీక్రెట్గా డీకోడ్ చేసి మనం మన లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్, అతను రాసిన విషయము లూకా, అతనైతే ఒక వైద్యుడు. అతను రాసిన విషయం అతడు పారాబుల్ రాశాడు, ఇతను దాదాపుగా రెండింటినీ కార్లెట్ చేసి చదివితే ఒక ధ్యానంగా ఉంది. ఈ మాథ్యూ 24ని గమనిస్తే ఇతని దృష్టి ఆ ఫిగ్ ట్రీని గురించి మనం మాట్లాడాం. గత నమోదులో మనం చెప్పాం బేస్నే మనం టచ్ చేశాము అని. గత నమోదులో మనం విడిచిపెట్టిన విషయాల్లో ఇప్పుడు మాట్లాడితే బాగుంటుందనుకుంటున్నా. అది కాకుండా లూకా రాసిన విషయం కొంచెం వ్యత్యాసమైన కొన్ని మాటలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయంటాను. మనకి కొత్తగా ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే, అందులో డీప్గా వెళ్తే పలు విషయాలు డీకోడ్ అవుతున్నాయి. సో ఈ ఇద్దరి రైటర్స్ యొక్క దృష్టిని గురించి మాట్లాడాలనుకుంటున్నా. బ్రేక్ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం.

మొదటిగా వదిలిపెట్టిన విషయాన్ని చెప్దాం. ఇప్పుడొక ఫిగ్ ట్రీ ఎదిగి చిగురించి రావాలంటే యెరూషలేం, ఇస్రాయేలు తిరిగి ఏర్పడటం. ఇస్రాయేల్ అనే ఒక ఫిగ్ ట్రీ. ఇస్రాయేల్ అంటూ ఒట్టిగా ఒక దేశాన్ని మాత్రం చెప్పడం కాదు. ఒక కంట్రీ అంటే మూడు కార్యాలు అందులో ఉంటాయి. ఒకటి, దానికి కింగ్ ఉండాలి. రెండవది, క్యాపిటల్ ఉండాలి. మూడవది, ఆ కింగ్కైనా రాజగృహం ఉండాలి. ఈ మూడును ఉంటేనే ఆ ఒక దేశం యొక్క ఫుల్ఫిల్మెంట్. మనం చెప్తాం కదండి కోవిల్ అని చెప్తాం కదండి. కోయిల్ అంటే ఏంటంటే తమిళ్లో యాక్చువల్గా కో అంటే రాజు, కోమగనంటే రాజును సూచిస్తుంది, ఇల్లంటే ఇల్లు, రాజు యొక్క ఇల్లు అని అర్థం. ఇప్పుడు మనకొచ్చి రాజొచ్చి యేసుక్రీస్తు. ఆయన ఇల్లన్నది ఆలయం, దేవుని యొక్క ఆలయం. ఆయన మనలో వాసమై ఉన్నాడు. అప్పుడు కోయిలంటే ఏంటంటే దేవుడు మనలో వాసమై ఉన్న స్థలము, మన రాజు ఉండేటువంటి స్థలం. సో ఇక్కడ ఈ స్థలంలో మూడు ఉండాలి. ఒకటి, ఆలయం ఉండాలి. ఒకటి, యెరూషలేం రాజధానిగా ఉండాలి. మూడవది, ఇస్రాయేల్ అనే దేశం ఉంటే దానికి రాజు ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పార్టు నెరవేరింది. ఏది? ఇస్రాయేల్ దేశానికి రాజు వచ్చాడు. ఇప్పుడు రెండవది, దానికి రాజధాని ఉండాలి. మీరు బాగా గమనిస్తే టెల్ అవివే రాజధానిగా ఉండింది. టెల్ అవివే రాజధానిగా ఉండి ఇప్పుడు 2018లో అఫీషియల్గా అమెరికా వచ్చి జెరూసలేంని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమీప కాలంలో టెల్ అవివ్ గొప్ప నాశనాన్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక సమస్యలు టెల్ అవివ్లో, ఆ ఎయిర్పోర్ట్ అంతా బాధింపుకు గురి అయి అనేక సమస్యలు. ఇప్పుడు మనము దీని మూలంగా జనులకు వారు ప్రాఫిటికల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. టెల్ అవివ్ నుండి అన్ని యెరూషలేంనకు మారిపోతాయి. ఇప్పుడు జెరూసలేం ఒక రాజధానిగా అనౌన్స్ చేయబడింది ఇస్రాయేల్ వారికి. కానీ ఏ యొక్క రాజధానికైన కార్యాలు ఇంకా ఏం చేయబడలా, జరగల. ఇప్పుడు కొన్ని దేశాలు మాత్రం ఎంబసీ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాజు యొక్క నగరం, అక్కడ రాజు యొక్క గృహం ఉండాలి, కోవిల్ ఉండాలి, ఆ స్థలంలో రావాలి. ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారిపోయింది. సో ఇప్పుడు రెండవ పార్టు నెరవేరింది. 2004 నుండి జెరూసలేం రాజధానిగా మారుతుంది అంటూ ఉన్నాం. కారణం బైబిల్ చెప్పబడింది.

0: అంటే జకరియా 12లో మనం చెప్పలేదు చెప్పనూ లేము.
1: కుదరదు.
0: ఇప్పుడు ఇందులో మీరు రెండో ప్రశ్న అడిగారు కదా, నా మాటలలో ఏది కూడా తప్పిపోదన్నారు కదా. 2000 సంవత్సరాలకు ముందు చెప్పబడుతుంది, ఇప్పుడు నెరవేరుతుంది. అప్పుడిప్పుడు జరిగే విషయాన్ని 2000 సంవత్సరాల ముందు చెప్పడానికి ఎంతటి ఒక ఇది ఉండాలి. ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడు మరలా తిరిగి చెప్పలేము.
1: అంత క్లారిటీగా ఉంది,
0: క్లారిటీతో మనం చెప్పనే లేము. ఆయన వల్లే అది సాధ్యం. సో ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారింది, ఇప్పుడు అఫీషియల్గా మారుస్తారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఎంబసీలు వస్తున్నాయి. ఈ వారు ముగిసేప్పుడు టెల్ అవీబ్ నుండి ఆ మొత్తం ఇది ఎక్కడికి మారుతుంది? జెరూషలేంకి మారుతుంది. ఇప్పుడు మూడవది, రాజు యొక్క గృహం అక్కడికి రావాలి, కోవిల్ రావాలి, టెంపుల్ రావాలి. ఇప్పుడు మూడవది, దేవాలయాన్ని వారు అక్కడ కట్టన ఆరంభిస్తారు. దేవాలయం వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే బైబిల్ 2 స్థలాల్లో దేవాలయం వస్తుంది, మూడవ దేవాలయం వస్తుందని చెప్పబడింది. సో అది అది దానియేలు పుస్తకము 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. ఇప్పుడు ఇదే మత్తయి 24:15లో మీరు చదివినట్లయితే, పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట మీరు చూచినప్పుడు అని ఉంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలం అంటేనే ఆలయం, దేవుని ఆలయం, అది అక్కడికి రావాలి. సో మూడవది, ఈ ఆలయం అక్కడ కట్టబడుతుంది.
1: ఇది మనం చెప్పడం లేదు, బైబిల్లోనే ఉంది.
0: ఏది కూడా ఇంకొక విషయం ఏంటంటే, వీరు దానికి ఆదరించేవారుగా ఉన్నారు, వీరు దీన్ని ఎదిరించేవారని చెప్పి నేనెప్పుడు చెప్తాను. నేను తినడానికి ఇడ్లీ ఇష్టమని చెప్తే దోశ ఇష్టం లేదని అర్థం కాదు. ఆయనకి ఇడ్లీయే ఇష్టమండి, దోశ ఇష్టం లేదని తనే డిసైడ్ అవుతున్నాడు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఎలాగైపోయిందంటే, మనోస్థితి ఎలాగైందంటే, మనం ఒకదాని గురించి మాట్లాడితే మనమేదో ఒకదాన్ని ఆదరించేవారంగాను దీనికేదో విరోధంగా అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడేది వాక్యం, ఇంకా దేని కాదు. నేనెప్పుడు చెప్తాను, న్యూ టెస్టమెంట్ మట్టుకైతే యూదుడైనను గ్రేకీయుడైనా కాదు. ఇక్కడ ఎవరికి ఆదరవు అన్నది కాదు,
1: క్లియర్గా ఉంది.
0: వాక్యం ఏముందో దాన్ని మనం చెప్తున్నాం, ఏది జరుగుతుందో అది మనం చెప్తున్నాం. అలా మనం చెప్పేప్పుడు నేను ఇతన్ని విరోధిస్తున్నాను, అతన్ని ఆదరిస్తున్నానన్న మాట కాదు. ఇదే మీరు 100 సంవత్సరాల క్రితం చదివినట్లయితే, ఇస్రాయిల్ ఇంకా 100 సంవత్సరాల తర్వాతే రాబోతుంది. అప్పుడు అది రావడానికి ఆస్కారం లేదు, కానీ ఇప్పుడు దానికైన ఆస్కారం ఉంది. యెరూషలేము రాజధానిగా వస్తుందని బైబిల్ చెప్పింది 12:6 జకరియాలో. అది చెప్పి ఇప్పుడు జరిగింది. వెంటనే యెరూషలేముకే మాట్లాడుతున్నారు, లేదు లేదు, యెరూషలేముకి ఆదరవుగా మాత్రమే కాదు, మనమందరికీ అలాగున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికై ప్రార్థించమని దేవుడు చెప్పాడు, మనమన్నిటికీ ప్రార్థన చేస్తున్నాం. కానీ దానిమీదికి మన దృష్టి వెళ్ళినందువల్ల మనం మాట్లాడేది విరోధంగా ఉందని వారికి తెలుస్తుంది, అందువల్ల చెప్తున్నా. ఇప్పుడు రెండవదిగా ఏం జరుగుతుందంటే, అక్కడ వారు ఒక ఎంతో ప్రాముఖ్యంగా యెరూషలేమును రాజధానిగా మార్చివేస్తారు, అఫీషియల్గా మార్చేస్తారు. మూడవది, అందులో కోవిల్ రావాలి, రాజగృహము రావాలి, టెంపుల్ రావాలి, దేవుని ఆలయాన్ని అక్కడ తెస్తారు, తీసుకొచ్చి దేవాలయాన్ని నిర్మించి అంతకుముందు వారు బలిపీఠాన్ని ప్రతిష్ట చేస్తారు, తర్వాతే అన్నిటినీ ఆరంభించగలరు. ఆ బలిపీఠమే మీకు నాకు చిహ్నంగా ఉంటుంది. అది ఒక ముఖ్యమైన సూచన. సో ఇవన్నీ ఇంకా జరగాల్సి ఉంది. ఇది జరగడానికి ఇప్పుడు ఒక వారు వెళుతుంది. ఆ వారు ఒక ముఖ్యమైన వారుగా ఉంటుంది. ఆ వారు తీవ్రతకెళ్ళి ఇవన్నీ కూడా జరగడానికి ఒక కారణంగా ఉంటుంది. సో యేసుక్రీస్తు చెప్పినట్టుగా, ఈ అంజూరపు చెట్టు ఇస్రాయేల్ దేశం చిగురించేప్పుడు 3 ముఖ్యమైన విషయాలు అందులో అంతర్భాగంలో ఉండాలి. 1948లో వచ్చేప్పుడు ఇస్రాయేల్కు రాజధానిగా యెరూషలేము లేదు, టెల్ అవీవే ఉండింది. అదేలాగునా 2018లో యెరూషలేము రాజధానిగా మారింది. రాజొచ్చాడు, రాజధాని వచ్చింది. ఇప్పుడు నిజమైన రాజు రావాలి, యేసు రావాలి. ఆయన రావడానికి ముందుగా జరగాల్సిన సంభవాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇదే అంజూరపు చెట్టు వెనుక జరగాల్సిన ఇంకా కొన్ని సంభవాలు. ఇప్పుడు ఒక వార్ జరుగుతూ ఉంది ఇది. ఇవన్నీ ఇంకా నెరవేరడానికి ఒక కారణంగా ఉండబోతుంది.
1: సో ఈ ఫిగ్ ట్రీలో ఇన్ని విషయాలు దాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక గ్లోబల్ టర్నింగ్ పాయింటే ఈ ఫిగ్ ట్రీ అనే ఒక్క మాటలో ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది.
0: ఇస్రాయిల్ ఏర్పడి రావడంతో మీరు చెప్పిన ఆ గ్లోబల్ ఎండ్ టైమింగ్ వస్తుంది. ఎండింగ్ అంటే భూమి యొక్క ఎండింగ్ కాదు, మనిషి యొక్క ఎండింగ్ కాదు, స్పిరిచువాలిటీ, మనం చెప్పే న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క కవెనెంట్ యొక్క ఎండింగ్ దీనితో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, యోచించి చూడండి, 1850 సంవత్సరాల తర్వాత ఒక జాతి వస్తుంది, అదే భాషతో, అదే సిగ్నిఫికెన్స్తో వారు అక్కడి నుండి వస్తున్నారు. వీరిని పంపినవాడే తీసుకొస్తున్నాడు. చెప్పినట్టుగా క్రీస్తు శకం 70లో వారు చెదరగొట్టబడ్డారు, పంపాడు, తిరిగి రప్పిస్తానన్నాడు, వచ్చేశారు. అప్పుడు ఈయన చెప్పిన విషయాలే, దేవుడు చెప్పిన విషయాలే జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టుగా వీరు మరలా వచ్చారు. అదేలాగున యెరూషలేం అదే స్థలంలో రాజధానిగా మారింది. ఇటువంటిది ఒకటి ఏ పట్టణానికైనా జరిగిందా? నినవికి జరిగిందా? బ్యాబిలోనికి జరిగిందా? జరగదు. సో దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా అదే కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా వారు యెరూషలేములో దేవాలయాన్ని కడతారు. కోయిలొస్తుంది, రాజ గృహం అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా జరిగి ముగించి వీరందరూ మొత్తముగా అంజూరపు చెట్టు చిగిరించి నిలిచినప్పుడే వీరికి విరోధంగా యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ యుద్ధం కాదు, దీనికంటే గొప్ప యుద్ధాలను వీరు సంధించాల్సిన ఒక స్టార్టింగ్ పాయింట్గా ఇది ఉంది. సో మనము దీని మూలంగా ప్రజలకి మనం ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాం. ఇస్రాయిలును యెరూషలేమును తీరిచూడండి, ఎందుకంటే సూచనలు అక్కడ ఉన్నాయి. కొన్ని కార్యాలు మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మనం ఏ స్థానంలో ఉన్నామనే స్టేటస్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనము ఒక అతి ముఖ్యమైన ఎండ్ టైం పీరియడ్లోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. చర్చి ఒక ఎండ్ టైంగా మనం చూడాలి. సో బహుశీఘ్రంగా యేసు వస్తారు. ఆయన రాకడకు ముందుగా ద్వారం దగ్గర నిలిచి ఉన్న ఆనవాలు ముగిసింది, ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాడు. ఎప్పుడైనా లోనికొస్తాడు. సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. సిద్ధపడాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇదే అన్నిటికి మూలం. ఎందుకంటే వారు సిద్ధపడ్డారు, వచ్చేశారు. మనం సిద్ధపడితే బయలుదేరి పైకెళ్ళిపోతాం. ఇదే అక్కడ కాన్సెప్ట్.
1: మనం తరచుగా అంటే ఈ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. పారబుల్కి వెనుక స్టోరీ, అదే స్టోరీయే పారబుల్ అని మనం మాట్లాడడం జరిగింది. దాని వెనుకున్న సీక్రెట్ని గురించి మనం చర్చించాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిగ్ ట్రీ యొక్క వెనుకున్న ఒక విషయాన్ని మనం వివరించి మాట్లాడాం. తరువాత మాథ్యూ అయితే మరి క్రైస్ట్ ఇప్పుడు చెప్పిన పీరియడ్ తరువాత ఈ పారబుల్ ఆఫ్ ది 10 వర్జిన్స్, ఆ తర్వాత పారబుల్ ఆఫ్ ది టాలెంట్, ఒకలాంటి పారబుల్ పీరియడ్ని గమనిస్తే మాథ్యూ చాలా అద్భుతంగా కూర్మితో సూక్ష్మంగా ఫటాఫట్ అని చెప్తూనే వస్తున్నాడు. ఆ తరువాత నమోదులో మనం మరో సీక్రెట్ని చూడబోతున్నాం, ఇంకో పారబుల్ చూడబోతున్నాం. ఈ పారబుల్స్ని ఫోకస్ చేసే రీజన్ గురించి నేను అడగడం లేదు, దీని వెనుక సీక్రెట్ ఉందని మనం చూసాం. అయితే ఈ పారబుల్స్ని మనం మెడిటేట్ చేయడం ద్వారా నాకు స్పిరిచువల్గా నేను ఏం లెర్న్ చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతున్నా.
0: పారబుల్స్ని మీరు చదువుకునేప్పుడు ఆ పారబుల్స్ వచ్చి ఫస్ట్ పారబుల్గా మాట్లాడుతుంది, సీక్రెట్ మాట్లాడదు.
1: అది
0: ఒక విషయాన్ని మాట్లాడుతుంది. ఉదాహరణకు ఇదే అంజూరం గురించి మరొక పారబుల్ ఉంది. ఒకడు అంజూరపు చెట్టును తీసుకెళ్లి ద్రాక్ష తోటలో నాటాడు అని ఉంటుంది. అప్పుడు నాటాడంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటుతారా?
1: ఇది చాలా
0: వ్యత్యాసంగా ఉంది. అప్పుడు ద్రాక్ష తోట అనేటువంటిది ఒక కవనెంట్, ద్రాక్ష ఫలాన్ని మనకిస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా అంజూరపు చెట్టు ఒక కవనెంట్, ముందుగానే ఉన్నటువంటి కవనెంట్లో మరొక కవనెంట్ని నాటుతున్నాడు. ఈ కవనెంట్ ఎక్కడుందంటే దారిలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు, దీన్ని తీసుకెళ్లి తోటలో పెడుతున్నాడు. అంజూరపు చెట్టును తోటలో పెట్టరు. అప్పుడు దీని వెనుక నేరుగా ఒక వాక్యముంది, దీని వెనుక ఒక స్పిరిచువల్ థాట్ ఉంది. అదేవిధంగా ఒక్కొక్క పారబుల్ వెనుకను ఒక నేరుగా మాట్లాడే విషయం ఉంటుంది. రెండవది, అది మీరు ధ్యానించేప్పుడు అది ఒక స్పిరిచువల్ థాట్ని, ఒక సీక్రెట్ని మీకేం చేస్తుంది,
1: బయలుపరిచేస్తుంది.
0: ఆబ్వియస్గా దాని కొరకే మనం ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. మరి చివరిగా ఈ పారబుల్స్ అన్ని కూడా మీరు చదువుతూ ఉంటే మీకేం జరుగుతుంది అని అడిగినట్లయితే, దేవుడు మీతో అనేక మర్మములను బయలుపరచి దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు దానియేలుతో యోహానుతో వీరితో తెలియజేసినట్టుగా అదేవిధంగా ఈ ఎండ్ టైంలో దేవుడు మాట్లాడతాడు. తెలియజేసేప్పుడు దీని తర్వాత జరగబోయే సీక్రెట్ చెప్తాడు.
1: అదేమంటే దేవుడు ఇష్టపడి నేను చెప్తున్నాను విను, సహజంగానే బైబిల్లో అన్ని విషయాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ పారబుల్ని చెబుతుంటే కొంచెం డీప్గా గమనించు, నా యొద్దకు నువ్వు రా అని నాకు అనిపిస్తుంది.
0: అవును, మనం సీక్రెట్ పొందుకోవాలంటే దగ్గరికి వెళ్ళాలి కదా.
1: అవును,
0: బాగా గమనించండి. ఆ దూరంగా ఉన్నవారితో గట్టిగా మాట్లాడతాం.
1: అవును,
0: సీక్రెట్ మాట్లాడేప్పుడు
1: కొంచెం
0: రావాల్సిందే. దగ్గరకు వస్తేనే సీక్రెట్ మాట్లాడగలం. నేనొకసారి ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం, నేనొకరోజు పుల్పిట్ నుండి మెసేజ్ ఇస్తున్నాను, నా ల్యాప్టాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రెసెంట్ చేస్తున్నాం. ల్యాప్టాప్ పవర్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిన తర్వాత తిరిగి ఆన్ చేయాలి. తిరిగి వారు ఆన్ చేస్తున్నారు, అది పాస్వర్డ్ అడుగుతుంది. అతను అక్కడి నుండి వెనుక నుండి ముందుకు అడుగుతున్నాడు, అన్నా ఆ పాస్వర్డ్ కొంచెం చెప్పమంటున్నాడు.
1: పబ్లిక్లో మైక్ ద్వారా
0: అలాగ అడుగుతున్నాడు పాస్వర్డ్ కొంచెం చెప్పమని. ఇప్పుడు నేను అలా చెప్పానంటే ఎలా సీక్రెట్గా ఉంటుంది?
1: కరెక్ట్, న్యాయమైందే.
0: అప్పుడు నేను పాస్వర్డ్ చెప్పాలంటే ఏం చేయాలి?
1: దగ్గర
0: రావాలి. అదేవిధంగా దేవుడు మనతో ఈ సీక్రెట్స్ని మాట్లాడాలి, మనతో రివీల్ చేయాలి. కొన్ని విషయాలు మనతో చెప్పాలంటే మనం కొత్త దగ్గరికి వెళ్ళాలి. దూరం నుండి చదివితే ఒక కథగా చదువుకోవచ్చు, అంజురపు చెట్టు, ద్రాక్ష చెట్టు, అప్పుడు పాస్వర్డ్ దొరకదు. దగ్గరికి వెళుతూ ఉంటే అనేక సీక్రెట్స్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, ఒక్కొక్క మాట వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేస్తాడు. లూకాలో మిగతా చెట్లను చూడమని చెప్పినట్టుగా క్యాషువల్గా ఉంటుంది, కానీ దగ్గరికి వెళితే అనేక విషయాలు తెలుస్తాయి.
1: అది మాత్రమే కాకుండా దగ్గరకు వెళితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇదెందుకు చెప్తున్నానంటే, దీన్ని అర్థం చేసుకుని మనం కొన్ని విషయాలు చేయాలి. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
0: అందుకని మనకే అటువంటి ఒక ప్లాన్ ఉంటుంది పైన.
1: అవును,
0: ఆ ప్లాన్ కొరకే ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి.
1: కరెక్ట్.
0: ఇది ఒట్టిగా మనం పొందుకోవడానికి ఇవ్వబడలేదు, తీసుకుని ఇవ్వడానికి కొరకే.
1: మనం తీసుకుని దాచిపెట్టకూడదని దానికి ఒక పారాబుల్ చెప్పాడు.
0: ఒక పారాబుల్గా తెలియజేసి.
1: అవును, మరలా మాట్లాడుకుందాం. మరో నమోదులో మనం ఇంకొక పారాబుల్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ విషయం చాలా ముఖ్యమైన డీపర్ సీక్రెట్ అంటాను. ఫిక్ ట్రీనీ గురించి రెండు కార్యక్రమాలు చేశాం. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. ఐ విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్స్. సంతోషం, వందనాలు.

0: ఈరోజు మరొక పారాబిల్ని చూడబోతున్నాం, అందులో సీక్రెట్స్ని కనుగొనబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్ కార్యక్రమానికి స్వాగతం. రీసెంట్గా ఒక తెలిసిన స్నేహితుడు వచ్చి సెల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న వెంటనే అతని గందరగోళం ఏంటంటే, ఏదో అతని శరీరంలో ఏదో పార్ట్ మిస్ అయినట్టు ఫీలింగ్. వెతుకుతున్నాడు, ఒకరోజు దొరకలేదు, రెండో రోజులైంది దొరకలేదు, మూడో రోజు, నాలుగో రోజు తరువాత దొరికింది. అతనికి ఆ మూడు రోజులు చూడండి ఒకలా నిశ్శబ్దం అయిపోయాడు. ఒక సెల్ఫోన్కే అలా ఉంటే ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక చాలా విషయాలున్నాయి. ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక కొంచెం అవుట్లైన్గా చెప్తే ప్రేక్షకులకు అర్థమవుతుందనుకుంటున్నా.
1: లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎవరితో ఈ ఉపమానాన్ని చెప్తున్నాడో అక్కడ తేటగా తెలియజేయబడుతుంది. 2వ వచనములో పరిసయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలు సనుగుకొనిరి, అందుకైన వారితో ఉపమానము చెప్పాను. సో పరిసయులు మిగతా వారి మధ్య కూర్చున్నప్పుడు యేసే మాట్లాడుతున్న మాటలు.
0: కామన్ పీపుల్
1: పరిసయులు ఇంకా ఒక మెట్టు ఎక్కువ, ఎందుకంటే వీరొచ్చి కామన్ పీపుల్ కంటే కొంత వెల్ స్పిరిచువల్ పీపుల్ అని చెప్పచ్చు. ఈ యొక్క పరిసయులు సద్దుకైలు అనేవారు వచ్చి రెండు విధాలైన ఉపదేశాలు కలిగిన వారు. అంటే యూదా మత ఉపదేశాల్లోనే పునరుద్ధానాన్ని నమ్మేవారు, నమ్మనివారని రెండు భాగాలు చేసుకోవచ్చు. ఆ పునరుద్ధానాన్ని నమ్మనివారు సద్దూకైలు, నమ్మినవారు పరిసయులు. పౌలు కూడా చెప్తాడు నేను పరిసయుడిని అంటాడు, అంటే పునరుద్ధానాన్ని నమ్మేవాడని అర్థం. అప్పుడు వీరిని సూచిస్తూ ఈ మాటను చెప్తాడు. అప్పుడు అటువంటి పరిసయులను చూచి మాట్లాడే ముఖ్యమైన మాట ఒక కార్యం ఏంటంటే, మూడు విధాలైన ఉపమానాలు ఒకదాని వెనుక దేవుడు మాట్లాడుతున్నాడు. మూడును చూసినట్టయితే వెవ్వేరు కాన్సెప్టు, వెవ్వేరు కాలము, వెవ్వేరు విషయం. అయితే ఈ మూడిటిని ఎలా తీసుకొచ్చి దేవుడు ఒక దగ్గర సమకూరుస్తున్నాడో పరిశుద్ధాత్ముని మర్మము, అదే ఈరోజు అతి ముఖ్యంగా మాట్లాడబోతున్నాం. మొదటిగా ఇప్పుడు మీరు కనబడిన సెల్ఫోన్ గురించి చెప్తున్నట్టుగా,
0: ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే ఈరోజు కామన్ అయిపోయింది. ఉదయాన్నే లేచిన వెంటనే మనం బైబిల్ని వెతుకుతామో లేదో గానీ సెల్ఫోన్ వెతుకుతున్నాం.
1: ఖచ్చితంగా, అంటే ఈ వెతకడం అనేదే తరచుగా జరిగే ఒక విషయంగా మారిపోయింది. ఇలాంటివి మీరు ఎన్నో చూస్తారు. ఉదయాన్నే టవలు వెతుకుతుంటారు, ఆడ తర్వాత వచ్చి వెళ్లేటప్పుడు బండి తాళాలు వెతుకుతుంటారు, తర్వాత మీరు చెప్పినట్టు సెల్ఫోన్ వెతుకుతారు, బండి పార్కింగ్లో ఉంచి తిరిగి వచ్చి షాపింగ్ మాల్లో బండిని వెతుకుతారు, ఎక్కడో వదిలిపెట్టాను నేను అని వెతుకుతూ ఉంటారు. చివరిగా కొంతమంది అయితే ఆ ఎగ్జిబిషన్లో పిల్లోడిని పోగొట్టుకుని వెతికేవారుంటారు. సో ఈ విధంగా వెతకడం అనేది ఈరోజు ఏమైందంటే కామన్ విషయంగా మారిపోయింది. కానీ ఈ కనిపెట్టాలి అనే ఉద్దేశం ఉంటుంది. ఒక దగ్గర ఫెడ్ అయిపోయి మనం వద్దనుకుంటాము. ఒక ఉదాహరణకు నేను చెప్పాను, టవల్ కనపడకుండా వెతుకుతున్నాము, ఇది వదిలి వేరే తీసుకున్నాం అనే నిర్ణయానికి వస్తాం. కొన్నిసార్లు కొన్ని విషయాలను మనం ఏం చేస్తామంటే వదలలేం. ఇప్పుడు పార్కింగ్లో కారు కనపడలేదంటే సరే వదులు,
0: అలాగే నిలబడిపోతాం,
1: అక్కడే ఉండి అక్కడ మనలో ఒక ఆతురత ఏర్పడుతుంది. అవునా? ఆ విధంగానే ఏది వెతుకుతున్నాం అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్, ఆ వెతకే వస్తువు ఎంత అవసరం అన్నది ఇంపార్టెంట్.
0: అది మాత్రమే కాదు, మీరు వెతకడం గురించి చెప్తుంటే కొంతమంది నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను ఎందుకు జీవిస్తున్నాను అని దీన్ని వెంటనే వెతికే వారి గురించి చూసారంటే అదొక వెతకడం అంట.
1: అది అందరూ వెతకవలసిన ఒక కార్యం.
0: అవును,
1: నేను వై ఐఎమ్ హియర్ అనేటువంటి
0: మై పర్పస్.
1: ఈ క్వశ్చన్ మాత్రం అందరూ వెతికినట్లయితే ఇది ఒక 20 సంవత్సరాల క్రితం సేవకుడు చెప్పింది సేమ్ క్వశ్చన్. మీరు చెప్పింది నేనెందుకు ఇక్కడ ఉన్నాను, ఈ భూమిలో ఉన్నాను, వై ఐఎమ్ హియర్ అనేటువంటి ఆ క్వశ్చన్ని ఆ ఆన్సర్ వెతికేవాడైతే తన ముగింపు క్రీస్తుని వద్దకొచ్చి నిలబడుతుందంట. ఆ విధంగా ఈ వెతకడం అనేది ఇంపార్టెంట్. ఈ 15వ అధ్యాయాన్ని మనం జనరల్గా చూస్తే మూడు వెతికే కార్యాలుంటాయి కదండి. సామాన్యంగా మూడు వెతికే కార్యాలతో ముగిస్తాం, యాక్చువల్గా నాలుగు ఇందులో ఉన్నాయి.
0: ఇంకా చెప్పాలంటే లూకా వైద్యుడు అతడు వెతుకుతున్నాడు,
1: రాస్తున్నాడు. ఆయన డీటెయిల్డ్గా నేను చెప్తాం కదండి, ఆయన ఎంతో డీటెయిల్డ్గా రాస్తాడు. అందులోనూ దీన్ని కొంచెం డీటెయిల్డ్గా రాస్తున్నాడు. అంటే అది ఎలాగంటే, మొదటిగా వెతికేది తప్పిపోయిన గొర్రెను గుచ్చుంది. తర్వాత 8వ వచనం నుండి పోగొట్టుకున్న నాణెము,
0: కాయిన్
1: అదుంది. అది చెప్పి ముగించిన తర్వాత 11వ వచనం నుండి మనం ప్రాడిగల్ సన్ గురించి చెప్పుకుంటాం కదా, తప్పిపోయిన చిన్న కుమారుడు. ఇందులో చూసినట్టయితే మనం చిన్న కుమారుని గురించే కాన్సన్ట్రేట్ చేస్తుంటాం.
0: అవును, మనం కథను మార్చాం, తప్పిపోయిన కుమారుడు
1: అంటున్నాం. ఎప్పుడునూ నేను ఇది చెప్తూ ఉంటాను, ఈ పేర్లు పెట్టడంలో మనవంటి వారు
0: లేదు. పట్టా పేరు మాత్రమే కాదు, ఇలా తప్పిపోయిన కుమారుడు అని చెప్పి బైబిల్లో నుండి వచ్చినట్లే చేశాం.
1: ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో దేవుడు అతన్ని తప్పిపోయిన కుమారుడని చెప్పడు, చిన్న కుమారుడనే చెప్తాడు.
0: మనమే క్రియేట్ చేశాం.
1: అదేవిధంగా చిన్న సమూయేల్ అంటారు. అయితే బైబిల్లో సమూయేల్ పెరిగి పెద్దవాడయ్యాడని ఉంటుంది. సో ఆ విధంగానే అనుకోండి, సరే ఉండనివ్వండి. అప్పుడు ఈ మొదటి దాంట్లో గొర్రె కనపడకుండా పోతుంది, రెండవ దానిలో నానెమ కనబడకుండా పోతుంది. మూడవ దాంట్లో మీరు చూసినట్లయితే ఇద్దరు కుమారులు, పెద్దవాడు చిన్నవాడు అని ఉంటుంది. సాధారణంగా మనం చిన్నవాని గురించే చూస్తున్నాం. తప్పిపోయినవాడు తప్పిపోయినవాడని చెప్పి, వెళ్ళిపోయాడు తిరిగి వచ్చాడని చెప్పి మనం ఈ పెద్దవాని గురించే కాన్సన్ట్రేట్ చేయడమే లేదు. ఒక రీతిలో అతనికి తండ్రికి ఒక డిస్ప్యూట్ ఉంది. మీరు చూసినట్లయితే ఇద్దరికీ సమస్య ఉంటుంది. ఇందులో ఏంటి ప్రాబ్లం అంటే, చిన్నవాడు తిరిగి వచ్చాడు, పెద్దవాడు తిరిగి ఇంటిలోనికి వచ్చాడని ఉండదు. మనం తర్వాత అది చూస్తామనుకోండి. అప్పుడు ఈ మూడు లేక నాలుగు కనబడని కార్యములు, ఒకటి గొర్రె, రెండవది నాణ్యము, మూడవది ఇద్దరు కుమారులు.
0: ఇందులో ముఖ్యమైన హిడెన్ ట్రెషర్ ఉంది. హిడెన్ ట్రెషర్ ఒక మూడు పాయింట్స్ లేదా నాలుగు పాయింట్స్ చెప్తున్నాడంటే ఏదో ఒక విషయం.
1: అన్ని తప్పిపోయినవి గురించి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ తప్పిపోయిన గొర్రెను గురించి చూడబోతున్నాం. మొదటి కాన్సెప్ట్ని మనం చూడబోతున్నాం అనుకోండి. కనబడని గొర్రె దేని గురించి చెప్పబడింది? ఇక్కడ వంద గొర్రెలను గురించి చెప్తూ ఉన్నాడు. అందులో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆ మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే. అంటే మారు మనసు అక్కరలేదా అంటే వారు ముందుగానే మారినవారు. సో వీరు మనస్సు మారి వెలుపల ఇందులో నుండి, అంటే మారు మనస్సు పొంది, ఇప్పుడు ఈనాటి భాషలో చెప్పాలంటే రక్షింపబడి బాగా ఉండేటువంటి ఈ కాన్సెప్ట్లో నుండి ఒకడు బయటికి వెళ్ళిపోయాడు. ఇలా బయటికి వెళ్ళిన వాణిని తిరిగి మరలా ఇందులో చేర్చడం అనేటువంటిదే దీని అతి ముఖ్యమైన విషయం. ఈ మొదటిగా చెప్పబడింది ప్రత్యేక రీతిలో ఈ ఉపమానాన్ని చూడొచ్చు. ఇది దేని గుర్చి చెప్పబడింది అని మనం చూసినట్లయితే ఇది పూర్తిగాను ఇస్రాయేల్ గుర్చి చెప్పబడుతున్నటువంటి ఒక ఉపమానం. ఎందువల్ల అని మనం చూసినట్లయితే, ఇస్రాయేలీయులను గుర్చే తప్పిపోయిన గొర్రెలను వెదకడానికే వచ్చాను అని ఆయన నేరుగానే చెప్పాడు. సో వీరిని గుర్చి చెప్పబడుతుంది. ఇందులో ఆయన దేన్ని వెదకడానికి ఇష్టపడుతున్నాడంటే, తప్పిపోయిన ఇస్రాయేలీల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ గొర్రె ఏమైందని అడిగితే కనపడకుండా బయటికి వెళ్ళిపోయింది. ఆ కాపరి మంద నుండి బయటికి వెళ్ళిపోయింది. ఒక 100 గొర్రెలు పెట్టుకున్నాడు. అంటే ఏంటర్థమంటే, ఈ చుట్టూ ఉన్న అంతటిలోనూ ఒక 100 మాత్రం ఆయన మందలో ఉన్నాయి, ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ భూమిలో తనకంటూ దేవుడు ఒక గ్రూప్నే సెలెక్ట్ చేశాడు. ఇస్రాయేల్ని ఆయన సెలెక్ట్ చేశాడన్న దానికంటే అనేక మందికి ఈ రోజు ఉన్నటువంటి కాన్సెప్ట్కి కొంత వివరణిస్తే మంచిది. ఏంటంటే, ఇస్రాయేలీలను దేవుడు వచ్చి పక్షపాతంగా నడుచుకుంటున్నాడు, వారికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మిగతా వారి పట్ల లేదంటున్నారు. దేవునికి పక్షపాతం అన్నది లేదు. దేవుడు అందరినీ కూడా
0: ఈక్వల్గా
1: భావిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇస్రాయేల్కు ఏంటి ఒక ఇంపార్టెన్స్ అయిన విషయం జరుగుతుంది అని అడిగినట్లయితే, వీరందరూ అబ్రహాము నుండి వచ్చిన వారిని చూస్తున్నాం. అబ్రహాం ఇస్రాయేలీయుడు కాదు, అదే ఎంతో ముఖ్యం. అబ్రహాము
0: ఔట్సైడర్,
1: మెసపొతామియా నుండి వచ్చాడని చెప్పి అపోస్తలుల కార్యంలో ఉంటుంది. అలా వస్తున్నాడు. అతని కుమారుడు ఐసక్, ఇస్సాకు. ఇస్సాకును యూదుడు కాడు, ఇస్రాయేలీయుడు కాడు. అతను హెబ్రీయుడు. అతడు ఆ దేశంలోకి వచ్చాడు, కనానులోకి వచ్చాడు. సో అక్కడికొచ్చిన తర్వాత అతని యొక్క రెండవ కుమారుడే యాకోబు, యాకోబే ఇస్రాయేల్. ఈ యాకోబు ఇస్రాయేల్ అనేటువంటి వ్యక్తి, ఇతన్ని దేవుడు సెలెక్ట్ చేయడానికి ముందుగా భూమి అయినది దాదాపుగా 2000 సంవత్సరాలు దాటింది. అప్పుడు మొదటి 2000 సంవత్సరాలు దేవుడు ఎవరిని ఇష్టపడి ఉంటాడు? ఈరోజు ఇస్రాయేల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని చెప్తే అప్పుడు మొదటి 2000-2500 సంవత్సరాల వరకు దేవుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటాడు?
0: సహజంగానే ఉంటుంది.
1: అప్పుడు అది సరే యాకోబుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇస్రాయేల్కి ఇచ్చాడా అని చూస్తే, దాని తర్వాత ఇస్రాయేల్కి కాదు సకల జనులకే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. ఆయన ఇస్రాయేల్కు నిబంధన ఇస్తున్నాడు. ఎందుకు ఇస్రాయేల్కు నిబంధనను ఇస్తున్నాడు అంటే, ఆ రోజు అది పొందుకునే రీతిలో వారే ఉన్నారు. మీరొక దగ్గరికి వెళ్తున్నారు, మీకెవరునూ కూడా తెలీదు. ఆ స్థలంలో క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మీరు ట్రాఫిక్లో చూసుంటారు. అక్కడ మీరు ఆ భయంకరమైన ట్రాఫిక్లో అక్కడున్న ట్రాఫిక్ పోలీసు వల్ల ఒకటిగా కంట్రోల్ చేయలేడు. అప్పుడు ఒక వ్యక్తిని ఆయన ఏం చేస్తాడు, అయా కొంచెం హెల్ప్ చేయమంటే అక్కడుండే ఆటో డ్రైవర్ ఎవరో హెల్ప్ చేస్తారు.
0: అనుకూలంగా పక్కన
1: ఎవరు మనకు అక్కడ హెల్ప్ చేయడానికి వస్తారో వారిని మనం తీసుకుంటాం. మనమేం చేయడం లేదు. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఆయన పిలిచేప్పుడు, అయ్యా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంతకుముందు మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేశారా, ఇంతకుముందు ఇలా, అవన్నీ విచారించడం లేదు ఆ అర్జెన్సీ. అదేవిధంగా నిబంధన ఇచ్చే కాలఘట్టములో ఇస్రాయేలు ప్రజలు, అబ్రహాం సంతతి వారు అది పొందుకునే స్థాయిలో ఉండారు. టోటల్ వరల్డ్ను ఆయన వెతికి చూస్తున్నాడట, ఇస్రాయేల్ను కనిపెట్టాడని ఉంటుంది. మీరు దానికి ముందు చూడండి, లోకమంతటిలోనూ నోవహు యెహోవా దృష్టి ఎందుకు కృప పొందినవాడని ఉంటది. నోవహు ఇస్రాయేలీయుడు కాడు, నోవహు వచ్చి యూదుడు కాదు. నోవహు ఒక సాధారణ వ్యక్తి, అతడు ఏ గోత్రానికి చెందినవాడు కాదు. అప్పుడు గోత్రాలే లేవు. అప్పుడెందుకు నోవహును సెలెక్ట్ చేస్తున్నాడు? అప్పుడున్న వారిలో నోవహు నీతిమంతుడై ఉండాడు. వాక్యం అలా ఉంటుంది.
0: అదేవిధంగా యోబును గురించి,
1: యోబును గుర్చుంటది ఇంతకీ అతని ఎక్కడి వాడని చూస్తే మనవైపున్న వ్యక్తి, ఈస్టర్న్ సైడ్ ఉన్న వ్యక్తి. వాక్యంలో తూర్పు దిక్కు జనులందరిలో అని ఉంటుంది అతడు నీతిమంతుడుగా. అప్పుడు దేవుడేం వెతుకుతున్నాడంటే పర్టికులర్ గోత్రములో పర్టికులర్ మనిషినే ఏర్పరుస్తానని చూసి చేయలేదు. ఆయన హృదయానికి తగిన రీతిగా ఎవరు ఉంటారో వారిని లేపుతున్నారు.
0: అదేంటంటే మనం ఇక్కడ వెతకడానికి గురించి చెప్తున్నాం, దేవుడు
1: వెతుకుతున్నాడు. అంటే రోమీలకు రాసేప్పుడు 8వ అధ్యాయంలో అనుకుంటాను తేటగా చెప్తున్నాడు, నేను దినమంతా కూడా నేను నా చేతిని చాపి ఉన్నానంటాడు. వెదికేవారికి నేను కనబడతానంటున్నాడు. సో గాడ్ వెతుకుతున్నాడు. సో వెదికేపుడు ఆ రోజు ఇస్రాయేలీలు, ఆ యూదులు, ఆ యొక్క గోత్రం ఆయనకి ప్రీతికరంగా ఉండింది. అందువల్ల వారికి నిబంధననిచ్చి ఇచ్చేప్పుడు ఆయన ఏం చెప్పాడంటే స్పష్టంగా, ఇది నీకు మాత్రమే వేరెవరికి లేదని చెప్పలేదు. ఇచ్చేప్పుడు చెప్తున్నాడు, నీతో కూడా చేరేటువంటి అన్యజనునికి నీకు నువ్వు ఒకే నిబంధన అయ్యి ఉన్నదని అంటున్నాడు.
0: ఈక్వల్గా
1: ఈక్వల్ రైట్స్ ఇస్తున్నాడు. నేను నీకు ఇచ్చేశానని చెప్పి నువ్వేం చేద్దు,
0: నీవే గొప్ప,
1: నీవే పైన, మిగతా వారు క్రిందవారు అనుకోవద్దు. ఒకవేళ యూదులు అలా అనుకుంటే తప్పు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నీతో. ఇప్పుడు మీరు చూడండి, అదే ఇస్రాయేల్ గోత్రికులలో రహాబును తెస్తున్నాడు. ఆమె ఎరికో పట్టణానికి చెందినావిడ. అదే ఇస్రాయేల్ గోత్రంలోనికి రూతును తెస్తున్నాడు. వారు మోయాబు వంశమునకు చెందినవారు. అదే ఇస్రాయేల్ గోత్రము లోపల ఎంతో మందిని దేవుడు లోనికి తెస్తున్నాడు.
0: అవును,
1: వీరందరూ కూడా అన్యదేశమునకు చెందినవారే. కోరహుతో ఆలయం కడుతున్నాడు. సో దేవుని దగ్గర పక్షపాతం అన్నది లేదు.
0: నెబుకద్నెజరే ఒక చాప్టర్ రాస్తున్నాడే,
1: నెబుకద్నెజర్కి ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీరు చెప్పినట్టుగా ఎంతో మంది యూదులకు దొరకని ఒక ఛాన్స్ ఆయనకు దొరికింది.
0: సో అది కాన్సెప్ట్ లోనే ఉంది.
1: ఉంది. సో గాడ్ వచ్చి అందరినీ ఈక్వల్ గానే చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నిబంధనను ఇస్రాయేలీల చేతిలో ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ రోజు దానికి వారు సిద్ధపడి ఉండేరు. ఆ గోత్రము సిద్ధంగా ఉండింది. సో వారి చేతిలోకి ఇచ్చాడు. వారికిచ్చి అందరికీ ఒకే నిబంధనని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారే ఆ దైవ గోత్రముగా దేవుడు చూస్ చేసిన గోత్రంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున అలా ఉండేరు. సో ఇప్పుడు వీరే ఆ యొక్క 100 గొర్రెల లెక్క వీరి దగ్గరే ఉండారు. సో వీరి దగ్గర నిబంధన ఉంది, ప్రత్యక్షపు గుడారముంది, యాజకత్వముంది, రాజ్యభారముంది. అన్నిటినీ కూడా దేవుడు వీరికిచ్చి ప్రపంచమంతా తీసుకెళ్లమన్నాడు. వీరి యొక్క పని ఆ రోజు రాజులైన యాజక సమూహము. వీరి యొక్క పని ఓల్డ్ ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడం. ఏది? గాడ్ యొక్క కింగ్డమ్.
0: 100 గొర్రెల్లోనే ఇంత చరిత్ర దాగుంది,
1: ఇంత ఉంది.
0: ఇది చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే అప్పుడే మనకు అర్థమవుతుంది.
1: ఆ 100 మంది నీతిమంతులని చెప్తే వీరు సామాన్యంగా తీసుకున్న వారైతే ఏమవుతుందంటే, ఆ రక్షింపబడిన 100 మందిలో అవసరం లేని 100 మందిని చెప్పి ఎంతో క్యాషువల్గా అంటారు. అదే నేను చెప్తాను, యేసు యొక్క ప్రతి మాట వెనుకను మిక్కిలి ముఖ్యమైన డెప్త్ అయిన విషయాలు ఉంటాయి. అలా ఉండడం వల్ల ఇది బైబిల్, ఇది పరిశుద్ధ వేదముగా ఉండడానికి కారణం అదే. సో అప్పుడు ఆ నీతిమంతులు అనబడేటువంటి ఆ గోత్రము, ఇప్పుడు పాత నిబంధనలో నీతిమంతులైన వారిని చూస్తున్నాం, క్రొత్త నిబంధనలో యేసు రక్తము చేత కడగబడితేనే నీతిమంతులని ఉంటుంది. అయితే పాత నిబంధనలో లోతును నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడైన లోతు దినములలో అని ఉంటుంది. నోవహు నీతిమంతుడని ఉంటుంది. తను విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని ఎవరికి? అబ్రహామునకు చెప్పబడుతుంది. సో అలా అనేక నీతిమంతులు పాత నిబంధనలో ఉన్నారు. సో ఆ నీతిమంతుల కూటము ఒకటి ఉంది. అందులో కనబడకుండా పోయిన ఒక గొర్రె. అంటే నేను ఒక నిబంధన ఇచ్చి ఇది లోకానికి తీసుకెళ్లమన్నా. వీరు క్రమంగా చేశారు ఒక కాలఘట్టంలో. ఎవరు? ఇస్రాయేలీలు. చూడండి, 400 సంవత్సరాలు ఐగుప్తులు బానిసిగుండారు. వారు ఎవరివైపు మొరపెట్టారని వాక్యం చెప్తుందంటే దేవుని వైపు మొరపెట్టారు. వీరు ఐగుప్తులు తిరుగుబాటు చేయలేదు, పోరాడలేదు, ఏం చేయలేదు. వీరు ఒకే తలంపు, దేవా మాకు విడుదలివ్వు. దేవుడు చెప్తున్నాడు, వారి అంగలార్పును నేను విన్నాను, విని విడుదల చేస్తాను. అప్పుడు తన వైపుకు తిరిగి చూచే కూటానికి ఆయన ఏం చేస్తున్నాడు? విడుదలనిస్తున్నాడు. సో ఆ తర్వాత ఈ కూటము బయలుదేరి వస్తుంది. బయలుదేరొచ్చి వారు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఉండేరు. అది వారు చేసిన తప్పై ఉండొచ్చు. అయితే 40 సంవత్సరాలు చుట్టి స్వీయ దేశానికి వస్తున్నారు. అక్కడ దేవునికి ప్రత్యక్షపు గుడారం, అక్కడొచ్చి 7 విధాలైన పండుగలు, అక్కడ దేవుని ఆజ్ఞాపనలు అన్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉండేరు ఒక కాలఘట్టం వరకు. అలాగున్నటువంటి వారు ఒక కాలఘట్టంలో దేవుని వదిలేం చేస్తున్నారు? దూరంగా వెళ్తున్నారు. ఈ దూరంగా వెళ్లిన కూటాన్ని కనిపెట్టడానికే ఒక కాపరొస్తున్నాడు. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది.
0: ఇక్కడ ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు చెప్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్తుంది, ఒక గ్రూప్ దూరం అయిపోతుందని ఉంచండి, ఆ దూరం అయిపోయిన వారిని సరే వదిలేయండి. ఈరోజు కూడా ఒక స్నేహితుని విషయం పోయిన వారు మాట్లాడాను. అతను చెప్పిన విషయం నాకు కాస్త వ్యత్యాసంగా అనిపించింది. అతను ఏమన్నాడంటే, అశ్విన్, గతంలో మేము చర్చిలో నుండి ఒకరు వెళ్ళిపోతే మనం చాలా వేదన పడతాం, అతను ఎందుకు రాలేదని అడుగుతాం, తర్వాత ఇంటికి వెళ్తాం, ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరు వెళ్ళిపోయారంటే సరే వదిలిపెట్టండి, అలా చెప్పే రోజులు వచ్చాయి. చాలా దుఃఖపడి మాట్లాడాడు. అప్పుడు ఈ విషయాన్ని దేవుడు మరి 15th చాప్టర్ లూక్లో నుండి ఈ గత చరిత్రలో లూక్లో రాయడానికి ఆ ఒక్క సోల్ను గురించిన ఫోకస్ అంటే గొర్రెను ఫోకస్ చేసుకుని చెప్తే అప్పుడు మనం ఆ తండ్రి యొక్క దృష్టి మనం ఎలా అర్థం చేసుకోగలం, సరే ఆ వ్యక్తి యొక్క విలువను మనం ఎలా తెలుసుకుంటాం. అలాగనే ప్రశ్న వస్తుంది, ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బ్రేక్ తీసుకుని వెంటనే ఇందులోకి వచ్చేద్దాం.

0: ఆ ఒక్క గొర్రె కోసం ఇంత ఫోకస్ అని ఒక ప్రశ్న వస్తుంది.
1: లేదిప్పుడు ఈ ఒక్క గొర్రె పిల్ల కొరకు ఇంత ఫోకస్ అనేదానికంటే కూడా మీరు ఇలా చూడండి, ఆ ఇప్పుడు తనమీద ఒక గొప్ప బాధ్యత తనమీద వేయబడుతుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు చెప్పిందే ఒక కాన్సెప్ట్గా చెప్తున్నా. ఒక తండ్రికి తర్వాత అతని జనరేషనో ఆయన బిజినెస్సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. జరిగించవలసిన బాధ్యత తనపైన ఉంది. తర్వాత అతన్ని నమ్ముకుని ఒక గొప్ప బాధ్యత నేను ఫిక్స్ చేసి ఉంచా. తను పుట్టినప్పటి నుండి వారిని ఏం చేయాలనుకుంటున్నాను, ఇలా ఒక బాధ్యతనిచ్చి 20 సంవత్సరాలు నడిపించా. ఇప్పుడు ఒకే రోజున తను వెళ్ళిపోయినప్పుడు తన యొక్క వ్యక్తిగత లైఫ్ మాత్రం దెబ్బతినలేదు, అతని మూలముగా నేనుంచుకున్న ప్రణాళికలన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి. ఇప్పుడు తనను వెదకి తీసుకురావడం వల్ల నా వల్ల చేయగలిగింది ఇది. రీషెడ్యూల్ చేసి ఈ ప్రణాళికలన్నీ కూడా మరలా నేను చేయగలను. నేను గొప్పగా నమ్ముతున్నాను, కాని వాక్యానుసారంగా కూడా అది నిజం. ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఈ లోకములో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీబడి ఒక్కరు కూడా తనుగా పుట్టలేదు. ఊరికి ఉండిపోనివ్వు అనేది. ఇప్పుడు మనిద్దరం ఉన్నాము, మాట్లాడుతున్నాం, ఈ బైబిల్ ఇక్కడుంది, ఈ టేబుల్ ఉంది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇందులో ఏదైనా ఊరికినే ఉందా ఈ స్థలంలో?
0: అన్నిటికీ
1: ఒక పర్పస్ ఉంది కదండి. ఇప్పుడు ఈ టంబ్లర్ వచ్చి ఒక అందము కొరకు పెడుతున్నామంటే నీళ్లు పోసి పెట్టం. ఆ నీళ్లు పోసి పెడుతున్నామంటే అవసరానికి తాగడానికి నీళ్లు పెడుతున్నాం. ఆ టంబ్లర్ కంటూ ఒక పర్పస్ ఉంది. అదేవిధంగానే దేవుడు ఈ భూమిలోనికి తీసుకొచ్చిన అందరికీ ఒక పర్పస్ ఉంది. ఈ పర్పస్ని వచ్చి ఈ గొర్రె ఎందుకు కనబడకుండా పోతుంది అన్నందులకు కారణం చెప్తాను. ఈ పర్పస్ని ఈ గొర్రె అర్థం చేసుకోలా.
0: అయితే కూడానే ఉంది,
1: అయినా కూడా ఉంటుంది, దానికేం తెలియలేదు. ఇప్పుడు ఈ టంబ్లర్కి జీవం ఉంటే చెప్తున్నాను, జీవం లేదు. జీవం ఉన్నట్లయితే నేను చెప్తున్నాను. ఈ టంబ్లర్కి ఏం తెలియాలి, ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డాను ఎందుకన్నట్టయితే, ఇప్పుడు అశ్వినుకో జగన్కో నీళ్లు అవసరమైనప్పుడు ఇవ్వడానికే నేను ప్లేస్ చేయబడ్డాను. ఉదాహరణకు నెహేమియా తీసుకోండి, పానదాయకుడు. అతని యొక్క పని ప్లేస్మెంట్ అక్కడ ఏంటంటే, నేనిక్కడ రాజుగారికి పానీయం అందించడానికే ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డా. అయితే నెహేమియా యొక్క హెవెన్లీ పర్పస్ అనేది ఒకటి ఉంది కదండి. ఆ పర్పస్ ట్రాక్ ఒక పీరియడ్ వరకు నెహేమియాకు తెలియదు. ఒక స్థలానికి వచ్చేప్పుడు ప్రాకారం కట్టించడం నా యొక్క పని,
0: క్లియర్గా ఉన్నాడు.
1: అయితే రాజుగారికి పానదాయకునిగా నేనెందుకు ఉంచబడ్డానంటే రియలైజ్ను, నేను ఆ ప్రాకారం కట్టడానికి ఈ స్థలంలో ఉంటేనే రాజు దగ్గర పర్మిషన్ తీసుకోగలను, దానికి హెవెన్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది.
0: సో అలైన్మెంట్ అర్థం చేసుకున్నాను.
1: ఈ అలైన్మెంట్ మీరు పుట్టేప్పుడు మీతో హెవెన్ చెప్పాలని అవసరం లేదు.
0: అవును, చెప్పినా మనకు అర్థం కాదు.
1: అర్థం కానిది ఒకటి, నేను ఇంకొకటి కూడా ఒక మెట్టు పైకెళ్ళి చెప్తాను చూడండి. ఒక రాజు తను ఆజ్ఞ ఇచ్చి ఆ ఆర్డర్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కింగ్డమ్ యొక్క పర్స్పెక్టివ్ లో దాన్ని మీరు చూసినట్లయితే కింగ్ రూల్నే చెప్తాడు, ఇది చేయండి అని చెప్పి. కింగ్ యొక్క మైండ్లో ఉండేటువంటిది అంతా కూడా సిటిజన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే తెలపాల్సిన అవసరం లేదు.
0: అర్థమైంది,
1: కింగ్డమ్ రూల్లో లేదు. అప్పుడు రాజు వచ్చి మనల్ని ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు కనబడకపోతున్న ఈ గొర్రె అది ఆ పర్పస్ని తెలుసుకోకుండానే కనబడకుండా పోతుంది. అయితే కింగ్ తండ్రి అది వదిలిపెట్టలేడు.
0: కరెక్ట్,
1: నేను ఆ పర్పస్ కొరకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా, కావాలంటే బయటికెళ్ళు రా ఏమైనా చెయ్యి, అయితే తిరిగి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తా, ఎందుకంటే నేను తీసుకొచ్చిన ఉద్దేశమే ఇంపార్టెంట్.
0: కరెక్ట్,
1: ఎందుకు నాకు ఇప్పుడు ఉన్న ఉద్దేశం, నేను చెప్పేది ఒక ఉదాహరణ. నాకొచ్చి ప్రపంచాన్ని తిరిగి చూసి అన్ని కల్చర్లో ఉండే డ్యాన్స్ నేర్చుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి, తర్వాత ఊరు తిరిగి చూడాలి. నేను నా యొక్క 60 సంవత్సరాలు 70 సంవత్సరాలలోగా నేను చనిపోయేలోగా ఈ వరల్డ్లో ఉన్న బెస్ట్ అంతటిని కూడా నేను చూడాలనేది నా యొక్క ఆశ. సో ట్రావెలర్గా మారుతున్నాను, కెమెరా తీసుకుంటున్నా, చూడుతున్నా. ఇది లోకానుసారంగా కూడా ఇది కరెక్ట్గానే ఉంటుంది. అందరూ చెప్పొచ్చు ఒక మంచి టాస్క్ అండి, ఆయన ముగించేప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ నా తండ్రికి నా మీద మరొకటి ఉంది. ఏముందంటే, నిన్ను ఉంచుకుని నేను మరొకటి చేసి దాని మూలముగా హెవెన్కి నేనొచ్చి ఒక ప్రాఫిట్ని తీసుకురావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది తెలియకుండా తిరుగుతూ ఉన్నాను. నా తండ్రి చూస్తూ ఉంటాడు. నన్ను ఆయన ఏం చేయడానికి ఇష్టపడలేదు, వెళ్ళేటప్పుడు ఆపడానికి ఇష్టపడలా. ఎందుకు ఆపడం లేదంటే, నేను ఆపితే నన్ను మీరు వెళ్ళిపోతారు. ఒకచోట మీరే తిరిగి ఏం చేస్తారు, మీరు వస్తారు. అదే ఈ స్థలంలో జరిగింది.
0: ఇలా అర్థం చేసుకోవచ్చేమో చూడండి, మోషే జీవితంలో తన సొంత తల్లి కూడానే నర్సుగా వచ్చారు. అయితే ఈమె యొక్క ఫీడింగ్ నాకు ఒక ఆలోచన, ఇది కరెక్ట్ కాదా చెప్పండి. ఆమె వచ్చి చెప్తుంది, బాబూ నీవైతే మరి వేరు చెయ్యబడిన వాడవు అలా అని చెప్పి, వీరొక్క ఫీడింగ్ నీవు అబ్రహము ఐసాక్ జేకబ్ అనే వారి సంతతి అనే ఈమె చెబుతూనే వస్తుంది. ఈమెతో కూడా నర్సుగానే ఉన్నారు. ఆ ప్యాలెస్లో ఒక తల్లుంది, ఆమె చెబుతుంది, బాబు నువ్వు రాజువు కాబోతున్నావు, నువ్వు ఒక గొప్ప వాడవి, మరి నువ్వు చదువుకో, ఈ దేశాన్ని పరిపాలించబోతున్నావని. ఇటువైపు సొంత తల్లి, ఈమె ఒక ఫీడింగ్, ఈవైపు అయితే నేను ఒక గొర్రె విషయం తప్పిపోయిన విషయం అయితే తండ్రి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇదొక ఫీడింగ్ని వినడం ద్వారా మిస్ అవుతుంది అనేది ఒకవైపు ఉన్నా, ఇందులో మోసెస్ ఒకవైపు ఆగిపోతున్నాడు. ఒకటి ఇదా అదా అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంటున్నాడు. ఆ స్టాండే ఇంకా చెప్పాలంటే బైబిల్లో వస్తున్న ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. అప్పుడు ఈ మిస్ అయిన దానికి స్టాండ్ తీసుకోవడం అవసరమా అని ప్రశ్నించాలనిపిస్తుంది.
1: మీరు చెప్పేది రెండు ఫీడింగ్ ఒకటిగా జరుగుతున్నాయి. ఓల్డ్లీ ఫీడింగ్ జరుగుతుంది, స్పిరిచువల్ ఫీడింగ్ జరుగుతుంది. ఈ ఓల్డ్లీ ఫీడింగ్ అనేది ఒక పీరియడ్ వరకును మోసస్ ఉన్నాడు. హీబ్రూ బుక్లో మీరు చెప్పింది అలాగే ఉంటుంది వాక్యం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే నాకిది వద్దు, ఈ ఓల్డ్లీ ఫీడింగ్ వద్దు, నాకొక పర్పస్ ఉంది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించేది తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇక రానున్న ఫలితానిపై గురి కలిగి నాకొక హెవెన్లీ పర్పస్ ఉంది. స్టాండ్ అది నేను చేపట్టాలంటే ఇప్పుడు కొంత సమస్య అనుభవించాల్సి ఉంది, పర్వాలే, ఐల్ టేక్, అది నేను సహించుకుంటాను. ఎందుకంటే నన్ను బట్టి దేవుడు చేయబోతున్నాడు ఇక నెక్స్ట్ 40 ఇయర్స్ లో తనకు జరగాల్సిన విషయం. ద సేమ్ థింగ్, ఈ గొర్రెలు, ఈ ఇస్రాయేల్ జనులు దేవుడుంచిన ఉద్దేశాన్ని తెలుసుకోకపోవడం వల్ల వారు ఓల్డ్లీగా వారు మరో కార్యాన్ని చేస్తూ ఉన్నారు. వారికి గొప్ప రాజులున్నారు, మనమలా కలిగి ఉందాం. దావీదు దగ్గర ఒక గొప్ప అందరూ చెప్తారు చూడండి, ఆ ఊరియా భార్య దగ్గర ఒక కార్యాన్ని తప్పుగా చేశాడని చెప్పి ఆయనెందుకు తప్పు చేశాడన్నందులకు వీరందరూ వచ్చి బయట కనబడే విషయాలను వెతుకుతూ ఉన్నారు. అలా ఆ మీద మీద నుండి అతడు నడుస్తూ ఉండాడు, ఆమెను అక్కడి నుండి చూశాడు, ఇవన్నీ కూడా రీజనే కాదు. డేవిడ్కి ఉన్నటువంటి స్పిరిచువల్ ప్రాబ్లమే ఆ పతనానికి కారణం. ఏంటని అడిగినట్లయితే, ఎందుకు ఉరియాని యోబుతో పంపి తన కూర్చుని ఉండాడు అని అడిగినట్లయితే, దావీదు ఎప్పుడు వారు చేసినా స్పిరిచువల్ వారే చేస్తాడు. బైబిల్ చెప్తుంది, నీవు దేవుని యొక్క యుద్ధమును జరిగించేవాడవు గదా, ఎప్పుడు చూసినా తిరిగి తిరిగి ఆ మాటను చెప్తూ ఉంటారు. నువ్వు జరిగిస్తున్న యుద్ధము నీ యుద్ధము కాదు, హెవెన్లీ వార్, దేవుని యొక్క యుద్ధం. సో ఇతనొచ్చి యేసు జరిగించబోయే స్పిరిచువల్ వార్ని లోకపరంగా చేసేవాడు. ఒక దగ్గర ఏ స్థాయికి తను వచ్చాడంటే, రాజులు యుద్ధమునకు వెళ్లేటువంటి ఒక కాలమనే ఉంటుంది. ఓల్డ్ పీపుల్స్ అంతా ఒక వార్ జరిగిస్తారు, వారి ప్రాక్టీస్ కొరకు అది చేస్తారు. ఎందుకంటే సైన్యం ఊరికనే ఉండకూడదని ప్రాక్టీస్ కొరకు చేస్తారు. ఇతను ఏం చేశాడు, వారిలో ఒకని వలె సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు. ఇతనేం చేయకూడదు, పంపించకూడదు, ఎందుకంటే తను యుద్ధం చేసేప్పుడు దేవుని దగ్గర అడగాలి, ఇక్కడికి నేను వెళ్ళొచ్చా.
0: చాలా చోట్ల అడుగుతున్నాడు,
1: అన్ని చోట్ల అడుగుతాడు.
0: అవును,
1: ఇతను అడగకపోయింది ఈ ఒక దగ్గర
0: స్థలం,
1: ఇతను అడగకుండా పోయాడు కదా, ఇదే ఇక్కడ మిస్టేక్. రాజులు యుద్ధానికి వెళ్లే కాలములో ఇతను వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను వారి వల్ల యుద్ధం చేసేటువంటి వాడు కాదు, దేవునికే యుద్ధం చేసేవాడు.
0: వేరే లెవెల్లో ఉన్నాడు.
1: ఇతను అట్లే యోవాబును ఉరియాని పంపించడం వల్ల ఇతనెలా తను క్యాషువల్గా తన గృహంలో ఉండాడు. అన్ని యుద్ధాలకు యోవాబు వెళ్లి పిలుస్తాడు, ఈ యుద్ధానికి యోబు వెళ్లి పిలవలేదు, ఎందుకంటే ఇది క్యాషువల్ వార్. ఈ మాదిరిగానే నాకు ఓల్డ్లీగా ఒక పర్పస్ ఉంటుంది, ఆ నెరవేర్పులో నేను అందరితో కూడా చేరి నేను కాంప్రమైజ్ అయితే నా హెవెన్లీ పర్పస్ పోతుంది, నా కాలింగ్ మిస్ అవుతుంది. ఇదియే డేవిడ్కి సరి, ఇస్రాయేలీలకు సరి. ఈ తప్పిపోయిన ఒక నీతిమంతుడు, ఇప్పుడు తప్పిపోయిన గొర్రె ఉంది కదా, అది నీతిమంతురాలే, 100 గొర్రెలలో ఒకటి కనపడలేదు.
0: కరెక్ట్,
1: 99 మంది నీతిమంతులు, అప్పుడు ఇది నీతిమంతునిగానే ఉండింది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది, ఇది మరలా తీసుకుని రావాలి, ఇదే దేవుని ప్రణాళిక. సో ఇస్రాయేల్ జనులను తిరిగి తీసుకురావడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. వారిని లోకమంతటా చెదరగొట్టాడు, వారు కనబడకుండా పోయారు. సో ఈ గొర్రెను మీరు ఎలా వెతుకుతారు? ఒక గొర్రె కనబడకుండా పోయింది,
0: ఎక్కడికి వెళ్ళి వెతకాలి,
1: ఏ ప్రక్కకు వెళ్లి దాన్ని వెతకాలో మనకు తెలియదు. ఈ గొర్రెను తిరిగి కనిపెట్టడానికి మీరేం చేస్తారు? చీకటవుతూ ఉంటే ఏం చేస్తారు? మీరు గొర్రెలు మేపేవారిని చూశారా?
0: చూశాను, అంతగా
1: వారితో అలవాటు పడ్డారా?
0: అలవాటు లేదు.
1: నేను గొర్రెనే మేపడం జరిగింది చూడండి. నా ఆరంభ దశలో మేము మేకలను మేపేవారం. ఈ మేకను మీరు సాయంకాలం 6 గంటల లోపలే కనిపెట్టగలరు. 6 గంటలకు పైగా సమయం దాటినట్లయితే మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోయిందనుకోండి, కనిపెట్టలేరు. ఇక నల్ల మేక అనేది ఉంటుంది, నల్లగా ఉంటుంది, దాన్ని అస్సలు మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోతే అస్సలు కనిపెట్టలేం మనం, అది కనిపెట్టలేం, అది ఇక ఎటు వెళ్ళినా కనిపెట్టలేం. ఇక ఈ మేకను కనిపెట్టడానికి ఏం దారి ఉంది?
0: చాలా
1: ఒకే ఒక దారి ఉంది. కాపరిప్పుడు ఏం చేస్తాడంటే మేకలు అరుస్తాడు,
0: సౌండ్,
1: ఆ చీకటిలో అలా కేకలు వేస్తాడు.
0: ఫ్రీక్వెన్సీ.
1: ఇతని సౌండ్ ఎవరికి తెలుస్తుంది? ఆ గొర్రెలకు తెలుసు. అందువల్ల యేసు చెప్తాడు, నా శబ్దము నా గొర్రెలకు తెలియను. దేవుని యొక్క సౌండ్ ఒకరోజు ఇస్రాయేల్లోకి ఇచ్చాడు చూడండి దేవుడు. తిరిగొచ్చి యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవుతున్నాడు చూడండి. అరణ్యములు యోహాను మాట్లాడుతున్నాడు చూడండి. ఇదే గాడ్ సౌండ్, తప్పిపోయిన గొర్రెలను కనిపెట్టడం. చీకటిలో ఈ మేకను కనిపెట్టలేం. ఒకే ఒక దారి ఉంది. దీపం వెలిగించిన ఎలా కనిపెట్టగలరు? అది ఒక పొదలో ఇరుక్కుంది.
0: సౌండ్ మాత్రమే,
1: సౌండ్ ఒకటే దారి. అందువల్ల ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యాన్నే దేవుడు అలా పంపిస్తూ ఉండాడు. ఒకరోజు ఈ సౌండ్ మాంసమును రక్తమయ్యి ఇస్రాయేలుల మధ్య యేసుక్రీస్తుగా నిలబడుతున్నాడు. ఆ సౌండ్కి తను చెవి ఎగుతున్నాడు. తప్పిపోయిన గొర్రెను నేను వెతకవచ్చి తిని, ఇదే ఆ ఉపమానానికి అర్థం.
0: డీపర్, అంత డీప్గా ఉంది.
1: ఆయన సౌండ్కే మీరు చూడండి, దేవుడు తాను మోషేతో కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు ఇస్రాయేల్ జనులు భయపడ్డారని ఉంటది, ఎందుకంటే ఆ సౌండు జైజాంటిక్ సౌండు. వారు దాన్ని అక్సెప్ట్ చేయలేకపోయారు. వారు భయపడితే మోషే చెప్తున్నాడు భయపడద్దు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అంటాడు. వెంటనే దేవుడు మాట్లాడవద్దు అంటున్నారు. ఇదే గాడ్ తిరిగి వస్తున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడేప్పుడు వాక్యం చెప్తుంది ఆయన ఇంకా మాట్లాడవలనని జనులు పరిగెత్తుకుని వచ్చారు. ఇదే గాడే అక్కడ మాట్లాడాడు. అయితే అక్కడ టోన్ వేరే, ఇక్కడ టోన్ వేరే. ఆయన అక్కడొచ్చి లా జడ్జిగా కూర్చుని మాట్లాడుతున్నాడు. వీరది తాళలేకపోయారు. ఇక్కడ కృపా కనికరం నిండినవానిగా అడ్వొకేట్గా మీ భాషలో
0: గొర్రె పిల్ల స్ట్రగుల్ అవుతుందని అర్థం చేసుకుని, అదేమంటే ఇతడు వదిలేసి వెళ్ళిపోయాడని మాత్రమే కాదు, ఒక న్యాచురల్ ని దాటి సూపర్ న్యాచురల్ గా ఆ కేర్
1: తప్పిపోయిందే,
0: అలా
1: తీరాలే
0: తప్పిస్తున్నాడు.
1: కనిపెట్టడానికి ఒకే మార్గముంది, సౌండ్. అరణ్యము నుండి కేక వేసిన వారి శబ్దము వింటిని. తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి తిరిగొచ్చి ఏం చేస్తున్నాడు, తన స్నేహితులను అదేలాగున తన పొరుగువారిని పిలిచి వారితో సంతోషపడుతున్నాడట. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. ఇదే ఇస్రాయేల్ జనులు మరలా కనిపెట్టాడు.
0: లూక్ యొక్క ప్రాస్పెక్టు ఇతరులకు ఎలా చెప్పాలని ఈ ఒక్క గొర్రె కోసం రాయబడిందా అనే ఒక ప్రశ్న నాలో వస్తోంది.
1: లూకా యొక్క హృదయంలో ఒక విషయం మాత్రం, అదే ఆయన పిలుపు. చూడండి,
0: అదే చెప్తున్నాను,
1: నేనెవరికి రాస్తున్నాను అది అర్థం కావాలి,
0: అందరికీ అర్థం అవ్వాలి.
1: రీసెంట్ గా నేను చెప్పేది ఒక టూ డేస్ లో జరిగిన విషయం చూడండి. ఒక పెద్ద ఒక కంపెనీ యొక్క డైరెక్టర్ వచ్చి ఆయన యొక్క వాట్సాప్ లో వచ్చి ఉద్యోగం ఉందని తను మెసేజ్ పెట్టాడు. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, వర్క్ ఉందని చెప్పి. సరే, మన వాళ్ళకి ఎవరికైనా తెలియజేయచ్చని ఆయన యూజ్ చేసిన ఒక వర్డ్ ఉంది కదండి, అది సామాన్యులకు అర్థం కాదు. నేను దాన్ని చదివేప్పుడు తలుచుకున్నాను, ఇంతటి హార్డ్ వర్డ్స్ని అతను యూజ్ చేశాడు, ఇది ఎవరికి తెలుస్తుంది అని అనుకున్నప్పుడు నాలో కలిగినటువంటి మరొక ఆలోచన నాకు కలిగినటువంటిది, ఈ పని ఎవరికి అవసరమో వాళ్ళకి అర్థమవుతుంది.
0: అలైన్మెంట్లో ఉంది,
1: అలైన్మెంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది,
0: వెతికే వారికి,
1: అందరికీ ఇది అర్థం కాదు. అదే విధంగానే మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళకి అర్థమైతే చాలు
0: చాలు.
1: లూకా యొక్క తాటు అందరికీ అర్థం కావాలి.
0: ఆ గొర్రె పిల్ల మిస్ కాకూడదనే ఉద్దేశం తెలియజేయాలి.
1: ఉద్దేశం అందరికీ తెలియాలి, అది ఎలాగైనా తెలియాలి. రాసేదేదో తేయోపిలకే, తేయోపిలానే చెప్పి రాస్తున్నాడు, కాని అతని వలె ఉండేటువంటి కోట్లాది తేయోపిలాలకు రాస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక అది, గాడ్స్ ప్లాన్. సో ఈ గొర్రెలను తిరిగి తీసుకురావడం అనేది తప్పిపోయిన ఇస్రాయేలీలను తిరిగి తీసుకురావడం, అదే అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది వచ్చి అన్యజనులకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే మొదటి 2000 సంవత్సరాలు ఉన్న అన్యజనులే దేవుని ప్రజలై ఉండారు, కనబడకపోయారు, ఇప్పుడు వారిని తిరిగి తీసుకొచ్చాడు. సో రెండు చేర్చి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి.
0: ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్ గా మాత్రమే కాదు, ఎంతవరకు తండ్రి యొక్క ప్రేమ మాత్రమే కాదు, ఆయన ఎంతవరకు లాంగ్ చేస్తున్నాడు ఎవరు మిస్ కాకూడదని, ఆ కాలింగ్ మిస్ కాకూడదని చెప్పి ఆయన లాంగ్ గా ఆలోచించి ఆయన వెతుకుతున్నాడని చాలా ఒక యూనిక్ గా ఉంది. మనం మిస్ అయిపోవడం లేదు, ఆయనే వెతుకుతున్నాడు. సో ఇదొక యూనిక్ గా ఉంది. మరో నమోదులో మనం పారాబుల్ ఆఫ్ ది లాస్ట్ కాయిన్ ని చూడబోతున్నాం. దాని తర్వాత మరో పారాబుల్ ఉంది,
1: మూడో పారాబుల్.
0: ఇందులో చాలా విషయాలు ప్రత్యక్ష పరచబడుతున్నాయి. తర్వాత పారాబుల్లో ది లాస్ట్ కాయిన్ గురించి చూడబోతున్నాం. నేను వెయిట్ చేస్తున్నాను, మిస్ కాకుండా తప్పకుండా చూడండి. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

మనమనుకున్నది సాధించడానికి అనేకసార్లు మన శక్తియుక్తులన్నీ ధారపోసినా ఫలితం లేకపోతుంది. చివరకు దేవుని కృపతోనే కార్యం సఫలమవుతుంది.

సింఫోనీ గాస్పుల్ టీం సమర్పిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల క్యాసెట్ నీ చరణములే. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన వరం. తాను అనుభవించిన క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తన సేవ ద్వారా, రచనల ద్వారా చవిచూపించి అనేకులను క్రీస్తు చెంతకు నడిపించి సంఘాన్ని ఉత్తేజపరిచిన స్వార్థికుడు, కాపరి, నాయకుడు, గాయకుడు, శ్రమబాధితుడు యేసయ్య ప్రియ శిష్యుడు చౌదరి గారు. ఈయన పాటలు వాక్యానుసారమైనవై ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉంటాయి. సుప్రసిద్ధమైన ఈయన పాటలలో కొన్నింటిని సరియైన రాగాలతో ఏఆర్ స్టీవెన్సన్ మధుర సంగీతంలో మిమ్మల్ని ఆనందింపజేసేలా, మీకు మేలు కలిగేలా రూపొందించి అందిస్తున్నాం. వినండి నీ చరణములే.

ఎంత మాడతారంట, వరదలు భూకంపాలు రాకుండా మానవంట, ఎటు చూసిన రక్తాలే కాలు గట్టి పారునంట.

ఇస్రాయేలీల ఇహకానాను యాత్రకు ఎన్నో అవరోధాలు, అలాగే పరమకానానుకు ప్రయాణించు మనకు ఎన్నో ఆటంకాలు. అయినా విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు ఈ విశ్వాసపు ప్రయాణములో వీగిపోగా సాగిపోదాం.

ప్రకాశం జిల్లా చిన్న పల్లెటూరు సంతరావూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను 10వ తరగతి దాకా చదువుకున్నాను. 10వ తరగతి తెలుగు తప్పాను. ఎవరు సహజంగా తప్పరు తెలుగు. నా భాష కూడా మీలాగా ఉండదు కాబట్టి నా భాషను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నా 17వ సంవత్సరంలో నల్లమల అడవికి వెళ్ళాను. మీకు ఇక్కడ నక్సలైట్ అనగానే ఒకలాంటి భావన ఏర్పడింది. మీరు జాగ్రత్తగా వినండి. నక్సలైట్లకి ఒక సిస్టమ్ ఉంటుంది. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు మమ్మల్ని కొట్టారు, రక్తపు మడుగులో పడేశారు, మా వస్త్రాలన్నీ రక్తంతో గడ్డగట్టుకుపోయినాయి, తడిచి ముద్దయిని, శరీరానికి అంటుగట్టుకుపోయినాయి అని చెప్తారు. పోలీసులు నక్సలైట్లని ఎప్పుడు కొట్టినా చిక్కితే ఎప్పుడు కొట్టినా వస్త్రాలు లేకుండా కొడతారు. వస్త్రాలు ఇప్పదీపిచ్చి కడ్రాయిర మీదే ఉంచి పోలీసులు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, ఏ వస్త్రాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారో అదే వస్త్రాలతో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈరోజు పట్టుకున్న 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి, కానీ వాళ్ళు అట్లా పెట్టలు. 2-3 రోజులు ఉంచుకొని, అవసరమైతే వారం ఉంచుకొని స్టేషన్లో వారం రోజులు కొడుతూ ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లే రోజు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడే మందులు, ఆ వస్త్రాలని మీద అరెస్ట్ చేసిన వస్త్రాల మీదే కోర్టులో తీసుకెళ్ళాలి. వేరే వస్త్రాలు వేయటానికి లేదు. ఇప్పుడు రక్తంతో ముద్దైపోయిన వస్త్రాలు తీసుకెళ్తే జడ్జి ఊరుకోదు. అందువలన నక్సలైట్ల్ని ఎప్పుడు కూడా పోలీసులు వస్త్రాల మీద కొట్టరు. 1. 2, ఏ నక్సలైట్కైనా ఒక అడ్రస్ ఉండిద్ది, దళం ఉండిద్ది, దళం పేరుండిద్ది, దళానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆ దళము కొన్ని ఏరియాల వరకే తిరిగిద్ది, ఇట్లా ఒక సిస్టమ్ ఉండిద్ది అన్నమాట. ఏదో తెలిసి తెలియని వయసులో నా 17వ సంవత్సరం ఏట నేను అలా ప్రవేశించాను. కొన్నాళ్ళంటే 90 నుంచి 94 వరకు నేను అలా జీవించాను. వాళ్ళతో పాటు చాలామందికి ఇంకొక భావం ఉండిద్ది, వాళ్ళతో వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా తిరిగి రానీరు అని రానిస్తారు. మన ఇష్టం, మన ఇష్టమై మనం వెళ్ళాము. మనం చేయలేనప్పుడు, అక్కడ చేయలేనప్పుడు నేను ఉండలేను అని చెబితే కమాండర్కి, అతడు ఒక 15 రోజులు మనల్ని ఉంచుకొని, అతని దగ్గర ఉంచుకొని 15 రోజులు మనతో మాట్లాడుతూ 15వ రోజు 20వ రోజు మనల్ని బయటికి పంపుతాడు. ఆ 15 20 రోజులు ఎందుకు ఉంచుకుంటాడంటే, మనతో మాట్లాడుతూ తను నన్ను ముందు తీసుకెళ్తూ వెనకాల దళానికి ఏం చెబుతాడంటే, నాకు ఏ ఏ స్థావరాలు తెలుసో, అంటే భూమిలోనే తుపాకులు కానీ, బాంబులు కానీ, డబ్బులు కానీ, మెడిసిన్ కానీ, అన్నీ మన నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు కొని ఆ డ్రమ్ముల్లో పెట్టి దానికి ఒక పాలిథిన్ కవర్ గట్టిగా కట్టి భూమిలో బూడ్చి పెడతాము వాటన్నిటిని మేము. ఆ ప్లేసులు నాకు తెలుసు అనుకో, ఒకవేళ నేను బయటికి వెళ్ళి పోలీసులకు లొంగిపోయి అవన్నీ చెబుతానేమోనని ఆ ప్లేసులు మారుస్తూ వస్తారు. అందువలన ఓ 15 20 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు, లేకపోతే ఉంచుకోరు, అడగంగానే పంపించేస్తారు. జీవన విధానం ఎట్లా ఉండిద్దంటే, ప్రజలు అన్నం పెడితేనే, లేకపోతే అన్నం ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, కొన్ని ఏర్చెనక పచ్చేర్చెనక పప్పులు, బెల్లం ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు, భోజనం దొరకనప్పుడు ఇవి తింటారు కొద్దిగా, ఇవి తింటారు కొద్దిగా. ఇక స్నానం అంటే చెప్పలేం, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేం స్నానం, ఎప్పుడు చేయాలో కూడా చెప్పలేం స్నానం. అట్లా జీవన విధానం అనేది బహు దుర్భరంగా ఉంటుంది. వీళ్ళల్లో 3 టీములు ఉంటారు. ఒకటి అడవిలో జీవించేవాళ్ళు, వాళ్ళు జీవన విధానం భయంకరంగా ఉంటుంది. 2, పట్టణాలలో జీవించేవాళ్ళు, వాళ్ళకి అద్దె నక్సలైట్లే కడతారు, వాళ్ళ జీవన విధానం నక్సలైట్లే చూస్తారు,
వాళ్ళు పిల్లల చదువులు నక్సలైట్లే చేస్తారు. ఇవన్నీ కూడా ఆ నక్సలైట్లే చూస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనం చేయరు నక్సలైట్లు. చాలామంది ఒకవేళ దోపిడీలు దొంగతనాలు చేస్తారేమో అనుకుంటారు, దొంగతనాలు చేయరు నక్సలైట్లు. నక్సలైట్లకి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు. అడవిలో వ్యాపారస్తుల దగ్గర, టౌన్లో వ్యాపారస్తుల దగ్గర కాదు, అడవిలో ఎదురు బొంగులు, చింతపండు, ఉసిరికాయి, తేనె, బీడి ఆకు ఇవన్నీ అడవిలోనే దొరుకుతాయి. అవి గవర్నమెంట్ పాట పాడిద్ది. ఆ పాట పాడినప్పుడు కాంట్రాక్టర్లు తక్కువ పాటకు తీసుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి బీడి ఆకు పాడినోడి దగ్గర ఒక 2 లక్షలని, సారాయి వ్యాపారం దగ్గర ఒక 2 లక్షలు, ఇట్లా చింతపండు, ఉసిరికాయలు, కుంకుడుకాయలు, ఎదురు బొంగులు ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు దోపిడీలు చేయరు, దొంగతనాలు చేయరు. అయితే డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టుకోవటానికి ఉపయోగం ఉండదు. అడవిలో ఏమి దొరికిద్ది? తలా మా దగ్గర ఎంత ఉంటాయంటే 500 ఉంటాయి మనిషికి, 500 ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చెదిరిపోతాం కాబట్టి టౌన్కి వెళ్ళటానికి మళ్ళీ మేమందరం ఒక చాట కూడటానికి తలా 500 జేబులో ఉంటాయి. ఈరోజు అది జేబులో పెట్టుకున్నామంటే, కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నామంటే మరలా టౌన్కి వెళ్ళేదాకా ఇంకా 500 ఖర్చే ఉండదు. చూసుకుంటూ ఉంటామే జేబులు. అన్నము ఆ నైట్ పూట, పగలంతా అడవిలోనే ఉంటాం, నైట్ పూట బయటకు వస్తాం. ఆ అడవి పక్కనున్న గ్రామాల దగ్గరికి చివర అడవిలో గ్రామంలో చివరింటికి వెళ్తాము. వెళ్ళంగానే మేము వచ్చామన్న సంతోషంతో వాళ్ళు ఎప్పటిదాకా సంతోషంగా ఉంటారంటే, పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళనంతకాలం సంతోషంగానే ఉంటారు. వీళ్ళు మాకు అన్నం పెడుతున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొడతారు. ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో మాకెవరు అన్నం పెట్టరు. అంటే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అట్లా బ్రతుకుతూ నాకు అనారోగ్యం పాలైపోయి నేను బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయకుండుంటే నా జీవితం, అంటే నేను ఊహించింది కానీ ప్రభువు చిత్తం అలాదిగా ఉంది నా పట్ల. నేను పోలీసులకి లొంగిపోయినట్టుగైతే బాగుండేది, పోలీసులకి లొంగిపోలేదు. నేను పోలీసులకి లొంగిపోకుండా విశాలమైన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. అప్పుడు పెళ్ళి కూడా కాలేదు, అప్పటికి ఇక 23 సంవత్సరాలు అట్లా ఉంటుంది, పెళ్ళి కూడా కాలేదు. నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతకవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇప్పుడు మొదలైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు మొదలైపోయినాయి. అంత రవిడీ మూకలతో జాయిన్ అయిపోయాను, ఇల్లు వదిలిపెట్టాను, మా జిల్లాని వదిలిపెట్టాను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని బేసి చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాను. ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఉంది. చిన్న గ్రామం, ఒక 150 ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రామంలో తలదాచుకుంటున్నాను. చాలా కేసులు అయిపోయినాయి అప్పటికే. ఇక ఆ గ్రామం నుంచి నేను రావాల్సి వచ్చింది బయటికి 1998 April 30 ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చాను. వస్తూ వస్తూ ఇప్పుడు నా భార్య, అప్పుడు మేము లోకంలోనే ఉన్నామండి, మాకు దేవుడు అంటే తెలియదు కదా, లోకంలోనే ఉండం. ఇప్పుడు నా భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఇష్టపడి నాతో పాటు వచ్చేసింది. ఆమె నాతో పాటు వచ్చేసింది. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చాలా కేసులుండే, ఏమైందో తెలీదు. ఇవన్నీ చెప్పాను ఆమెకు, అయినా ఆమె నన్ను నమ్మి ఇష్టపడి వచ్చింది. ఆమె రాటము నా జీవితంలో మార్పు మొదలైంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. చాలామంది ఆడపిల్లలు, అంటే కోడళ్ళు, ఇప్పుడు ఒక అత్తగారు అనిద్ది కోడల్ని, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి దరిద్రం పట్టిద్దని, అట్లా అనకూడదండి ఆడపిల్లల్ని, అట్లా అనకూడదు ఆడపిల్లల్ని. దేవుడు లేకపోవటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల వస్తే అదృష్టం, ఒక ఆడపిల్ల వెళ్తే దరిద్రం ఉండదండి. మనకు తెలియక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈమె నాతో పాటు వచ్చింది. మాకు ఇల్లు లేదు, ఒక 70 రూపాయల గుడిసెలో అద్దెకుంటున్నాము. ఈమెకి నెలలు నిండినాయి. 1998 నవంబర్ 15 మా అబ్బాయి పుట్టాడు, మా పెద్దబ్బాయి పుట్టాడు. 1998
98 నవంబర్ 15న. ఆ తర్వాత రెండు అబ్బాయి పుట్టాడు, వాడు చనిపోయాడు. మేము ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పటికి నా అలవాట్లన్నీ ఉండేవి. నేను ముందు తాగాలి, నేను పాను పరాకులు నవలాలి, నేను పేకాట ఆడాలి, నేను అల్లరి చిల్లరగా బ్రతకాలి, ఈమెను చూడాలి, ఈమె ఒంటి మీద బట్టలతోనే వచ్చేసింది, ఈమెను పోషించాలి, ఇంటద్ది కట్టాలి, ఈమెకి మందులు ఇప్పించాలి, సామాను కొనుక్కుంటూ ఉండాలి. చాలా కఠినమైన అంటే ఎంత దుర్భరమైన పరిస్థితితో నా బ్రతుకు. అయినా ఆమె ఇష్టపడి వచ్చింది. ఆమె ఇష్టపడి వచ్చింది ఒక 3 సంవత్సరాలండి, 98 నుంచి 2002 వరకు, 2001 జూలై 24వ తేదీ వరకు నా ఇష్టానుసారంగా బతికాను. జూన్ 24న ఓ పాష్ గారు నాతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, మా బంధువే, అబ్బాయి నీకు ఈ బాధలు పోవాలంటే, ఈ కేసులు పోవాలంటే, ఈ ఇరుకులు ఇబ్బందులు పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే సరిపోయిద్ది. ఒక సంస్థ ఉంది ఒంగోలులో, ఐసీఎం అనే సంస్థ, ఆ సంస్థలో నిన్ను చేర్పిస్తాను, ఆ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను, ఆఫీస్ లేదన్నా రాస్తా కూసుందువు అంటే నేను ఆలోచించాను బాగా. ఈ బాధలు ఈ కష్టాలు పడే కన్నా తను ఏమి చెప్పాడంటే నాకు, వాళ్ళు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి నీకు ఒక నెలకు 1500 ఇస్తాడు అన్నాడు. ఎప్పుడు? 2001లో. నెలకు 1500 అంటే ఎక్కువే నా బ్రతుక్కి. భోజనం పెడుతున్నారు, రూమ్ ఇస్తున్నారు అన్న ఆశతో నేను సరేనని ఒప్పుకున్నాను. తను వెళ్ళాడు, జూన్ 24న ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేరటానికి లేదు, దానికి టైం ఉంటుంది, టైం ఉంది అన్నాడు. నాకు ఒక పక్క భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే మా అబ్బాయి నా గుండెల మీద పొనుకొని ఆడుకుంటున్నాడు. మా పెద్దబ్బాయి, నా చిన్నబ్బాయి చనిపోయాడు అప్పటికే. ఆడుకుంటుంటే నాకు ఇప్పుడు నా కేసులన్నీ జ్ఞాపకం వస్తుంది. అయ్యో ఇన్ని కేసులుండి ఈమె నన్ను నమ్మొచ్చింది, ఇప్పుడు నేను అరెస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందని నాకు అప్పుడు భయం ఏర్పడిపోయి అప్పుడు అడగటం మొదలుపెట్టాను వాడిని, పాషగారిని. పాషగారు అక్కడేదో ఉందన్నావు కదా, నేను చేరతానంటే నా మాట ఇంటలేదు. మా మేనమామ కొడుకే, తన భార్య మా పెద్దమ్మ కుమార్తె, ఇంకా నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాడు నన్ను చూసి భయపడ్డాడు. భయపడి మా చెల్లెలతో చెప్తున్నాడు, వాడు 4 రోజుల మించి ఫోన్ చేస్తున్నాడు, నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని వచ్చాడేమో అడుగు అంటే భయం. నేనంటే వెళ్ళి అడిగితే సరే జూలై 24న చేరుదు రా అని చెప్పేసి నన్ను జూలై 24న తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ సంస్థలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు. జూలై 24న అక్కడ చేరాను. ఆగస్టు 8న అందరినీ, దాదాపు ఒక 500 ఉంటారు, అందరినీ లైన్లో నుంచోబెట్టారు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని. చాలామంది చేతులు ఎత్తారు యవనస్తులు. మేము చేతులు ఎత్తలేదు, దించమన్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళి కూర్చోండి అన్నాడు. మీరు చెప్పండి మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమందో. ఏమన్నా కొరవలు ఉండయండి, ఇంకా తీసుకోకుండా ఉండటానికి తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెబుతాం అందరం హల్లెలూయా. సరే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తమన్నారు. చాలామంది చేతులు ఎత్తారు, నేను ఎత్తలేదు, నాకు తెలీదు దాని గురించి. నా పక్కన ఒక అబ్బాయి ఉండి తీసుకోపోతే నిన్న ఇంటికి పంపిస్తారు అన్నాడు. తీసుకోపోతే నిన్న ఇంటికి పంపిస్తా. ఇల్లేది? ఇంటికి పోతానికి ఇల్లేది? ఉండా 70 రూపాయలు గుడిసే ఇచ్చేసి వచ్చేసాము. ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలి? అందుకని నేను చెయ్యెత్తాను. నేను చెయ్యెత్తానని నా భార్య కూడా చెయ్యెత్తింది. తీసుకెళ్ళారు. మీకు ఎక్కడిస్తారో తెలీదు, మాకు సముద్రంలో ఇస్తారు. మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇలాంటి గ్రౌండ్ అవ్వటం వల్ల నాకేమి దొరకలేదు ఆడ. అంటే పాన్ పరాకులు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ, ముందు తాగేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను మానుకున్నా. ఉంటే వాడేవాడినే. ఈ బాప్తీసం గీప్తీసం గురించి మనకేం తెలియదు కదా. అసలు అయిపోయింది, అట్నే కొనసాగుతుంది. అందరు ప్రార్థన చేయమంటుంటే నా దగ్గరికి రౌండ్ కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ గారు ప్రార్థన చేయమంటుంటే నా ప్రార్థన సమయం వచ్చేసరికి లేచి వెళ్ళిపోతున్నాను. నేను ఆయన ఆఫీస్ రూమ్కి పిలిచి తిడుతున్నాడు. ఆయన తిడతం బాగా నాకు అలవాటు అయ్యి
అలవాటైపోయింది, చేయిపోతే ఏమంటాడు, పిలిచి తిడతాడు అంతే కదా అని నేర్చుకోవట్లేదు. అట్లే బ్రతుకుతున్నా. 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం, అది 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం, మేము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టర్ని అదంతా ఇంకో ప్రాంతానికి మారుస్తూ మమ్మల్ని ఆ పని మీద పంపారు. టెంపోలో కొంత సౌండ్ సిస్టమ్ వేసుకున్నాం, నేను వాళ్ళల్లో ఒక అతను పెద్ద ఆయన, ఇంకా ఇద్దరు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మబ్బాయి ఆ టెంపోలో ఉన్నాం. అదంతా నల్లమల్ల అడవి, నేను తిరిగిన ప్రాంతమే. కొండ ఎక్కేటప్పుడు టెంపో బాగానే ఉంది, కొండ దిగేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఈయన నడిపి ఆయన పెద్దగా క్యాక్, నేను కింద కూర్చొని ఉండను టెంపో

హైవే రూటు, అందరు చూస్తున్నారు, కేకలేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా కేకలేస్తున్నారు. ఇప్పుడు ఈ 8 నెలలు అక్కడే ఉంటున్నాను కదా, నేను జూలై నుంచి జనవరి దాకా ఆ సంస్థలోనే ఉంటున్నాను కదా. నీ బోటోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాను కదా, ఒక ఆయన చెప్పిన వాక్యం టెంపోలో గుర్తుకొచ్చింది, నాగటి మీద చేయేసిన వాడు వెనక తట్టు తిరిగి చూడకూడదన్న వాక్యం గుర్తుకొచ్చి నాకు ప్రార్థన చేత కదా, నేర్చుకోలేదుగా దొంగను కదా, లెగిసి అయ్యా ఇవక్కసారికి కాపాడు, నేను మరలా వెనక్కి తిరిగి చూడను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా బిడ్డనే దేవుడు ఆశీర్వదించాడు, నా ప్రార్థన విన్నాడు, వాళ్ళ ముగ్గురిని కనికరించాడు. మా టెంపో లోయలో పడబోతున్న టెంపో ఒక రాయి అడ్డం వచ్చి లెగిసి ఇటు పడిపోయింది. నేను వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండరు ఇక చచ్చిపోతున్నానని డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు. నేను పెద్దగా కేకేశాను, ఆయన కళ్ళు తెరిచాడు. టెంపో రోడ్డు మీదకి వచ్చింది, లోయ వైపు నడపకుండా ఈ కొండ వైపు, కొండకు ఆనిస్తూ నడుపు, టెంపో ఆగిపోయిద్ది అని చెప్పాను. ఆయన కొండకు మోటిస్తూ టెంపోని కిందకు తెచ్చితలకి ఈ పక్క రేకులన్నీ లెగిసిపోయినాయి టెంపోకి. జనమందరూ మా దగ్గరికి వచ్చారు, దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాడయ్యా అన్నాడు. హల్లెలూయా, సంతోషం, దేవుడు కాపాడాడు, హ్యాపీ. ఇప్పుడు మా డైరెక్టర్ ఒక రాత్రి బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నుంటే నేను చేర్పించి చదివిస్తాను అన్నాడు. నేను తెలుగు కాలేజీ అనుకున్నాను, వాస్తవంగా తెలుగు కాలేజీ అనుకొని నేను వెళ్తాను అన్నాను. నీ భార్య పిల్లలంటే మీరుండరుగా సార్, మీరు చూడకపోతే మా చెల్లెల దగ్గర ఉంటారు సార్ అని చెప్పా. సరే అప్లికేషన్ పెట్టుకన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ కదా, ఈడు 10వ తరగతి తెలుగు తప్పేనని చెప్పాడు సాక్ష్యంలో, ఈడికి సీట్ ఇవ్వరులేని ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, తెలుగు బైబిల్ కాలేజే కదా, చేరి చదువుకుంటానని నేను అనుకుంటున్నా. తీరా అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ, ఇప్పుడు పాష్ గారి కొడుకు అక్కడే చదువుతున్నాడు ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ. నాకుందేంది 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్టు, 10వ తరగతి పాస్ అయ్యే నెట్ట కట్ట కష్టపడి ఆ మార్కుల లిస్టే ఉంది జిరాక్స్. మిగిలిన సర్టిఫికేట్లన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మా ఇంటికి వెళ్ళిపోయి, అది కూడా ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరి కాలేజీ ఎగ్గొడితే అక్కడ ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను మే నెలలో. ఆ క్లర్క్ నన్ను గుర్తుపట్టి, ఏందన్నా ఇటు వచ్చావు, ఇంకా కేసులు ఉండే కదన్నా అన్నాడు. నేను పలానా క్యాంపస్లో ఉంటున్నాను, నాకు నా 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్ట్ ఇస్తావంటే సాయంత్రం ఇస్తానన్నా అన్నాడు. మరలా సాయంత్రం వెళ్తే సాయంత్రం ఇచ్చాడు. దాంతో అప్లికేషన్ యాడ్ చేసి నా పేరు అవన్నీ ఎవరో పూర్తి చేశారు, నాకు కూడా పూర్తి చేయటం చేత కాదు. పూర్తి చేసి ఆ సంస్థ నుంచి 5 గురిని పంపారు. 5 అప్లికేషన్లు పోయినాయి. సంతోషం. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళకి డిగ్రీలు ఉండేవి, ఇంటర్మీడియట్లు ఉండేవి, డిగ్రీలు ఉండేవి. ఒక అబ్బాయికి గాస్పెల్ ఫర్ ఆసియా ఆ డిగ్రీ బీటీహెచ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళు 5 గురు, మిగిలిన 4 గురు నన్ను చూసి నవ్వుతున్నారు. మా డైరెక్టర్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వద్దంటే అతడు బాధపడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కదా సీటు, అందువలన వాళ్ళే తిప్పంపితే బాధపడకుండా ఉంటారులే అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వెళ్ళేటప్పుడు నా బట్టలన్నీ తీసుకెళ్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు, ఎందుకు ఇన్ని బట్టలు అంటున్నారు. అక్కడ వాడుకోవద్దా, ఇక్కడ ఏం చే. నేను మా చెల్లెల్ని పిలిచి నా భార్యని నా పిల్లోడిని మా చెల్లెలు చేతిలో పెట్టి నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయా. వెళ్ళిపోతే మమ్మల్ని తీసుకెళ్తానికి సంస్థలో నుంచి ఒక ఆయన వచ్చి, ఫస్ట్ ఏం పేరేని అడుగుతాడు నిన్ను, పేరు చెప్పు అన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావంటాడు, ఆంధ్రా నుంచి వచ్చానని చెప్పు అన్నాడు. నాకు అర్థమైద్దన్నా ఆయన ఏం అడిగినా నేను చెప్తాను అంటున్నా. ఏమనుకుంటున్నా నేను ఇప్పటిదాకా, తెలుగు అనుకుంటున్నా. కాదు నాయన, ఇది ఇంగ్లీష్ బైబుల్ కాలేజీ, ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజీ అన్నాడు. చెమటలు పోసినాయి. ఎప్పుడో 87లో 10వ తరగతి చదువుకున్న వాడిని 2002లో ఇంగ్లీష్ బైబుల్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఏమన్నా ఉందా. సరే వాళ్ళు పిలవటం నన్నే పిలిచారు ఫస్ట్.

ఇక వెళ్ళి ఎదురుగా కూర్చున్న ఆయన నాలాగా చక్కగా నల్లగా ఉన్నాడు. ఆయన తమిళ, అతను ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ పేరు అడిగాడు, చెప్పాను. ఈయన చెప్పాడుగా నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడని. రెండో క్వశ్చన్ అడిగాడు, ఆయన ఏమడిగినా కానీ నేను ఇదే చెప్పాను. మూడో క్వశ్చన్ అడిగాడు, ఇక నాకు తెలియలే. నా కళ్ళు చూస్తా ఆయన కిటికీకి వెళ్ళి చూస్తున్నాడు, నేను ఆయన కళ్ళు చూస్తా కిటికీకి వెళ్ళి చూస్తున్నా. అంటే దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ బైబిల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన తెలుగు అబ్బాయి సర్టిఫికేట్ కోసం వచ్చాడు. ఆ రోజు ఆ కిటికీలో గుండె చూడగానే ఆ అబ్బాయి కనపడ్డాడు. తనకి తన్ను పిలిచాడు. తన్ను పిలిచి ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీలో తెలుగు ఇంటర్వ్యూ నాతో. ఆయన ఇంగ్లీష్లో అతను అడగటం, అతను తెలుగులో నన్ను అడగటం, నేను తెలుగులో అతనికి సమాధానం చెప్పటం, అతడు ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్తాం. ఎవడన్నా సీట్ ఇస్తాడా? ఇది అయ్యే పనేనా? ఇంకా ఆఖరికి ఆయన అన్నాడు, అసలు ఏమి రావట్లేదు కదా, సీట్ ఎత్తేస్తాను అన్నాడు ఆయన. ఈయన నాతో అదే మాట చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మొదటి నుంచి మొండిగా బ్రతికినోండి కదా, అక్కడ కూడా మొండిగానే మాట్లాడాను. ఇదిగో ఆయన నాకు బైబిల్ నేర్పాల్సిన అవసరం లేదు, తెలుగులో నేను బైబిల్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు ఆ విషయం చెప్పు, ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానని చెప్పు అని సీరియస్గా చెప్పా. ఈ అబ్బాయి కూడా నేనెంత సీరియస్గా చెప్పానో అతనికి అంత సీరియస్గా చెప్పాడు. రెడ్ పెన్ను గ్రీన్ పెన్ను రెండు పెన్నులు చేతిలో ఎట్లా ఎట్లా తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పిన తర్వాత ఒక నిమిషం తీక్షణంగా నా వైపు చూసి రెడ్ పెన్ను అక్కడ పడేసేసాడు, గ్రీన్ పెన్తో సంతకము చేశాడు. బయటకు వచ్చా, దిగులు మెదలకుండా వచ్చా బయటికి. ఇంకా మిగిలిన నలుగురు నవ్వుకుంటున్నారు, ఏమని ఇనితిప్పని పేరు. ఈ మనకంతేగా, ఒకటి చెడిపోతున్నాడంటే బలి సంతోషపడతాం మనం. అసలు ఈ వీళ్ళు నలుగురు నవ్వుకుంటున్నారు, ఇంకో వాళ్ళ నలుగురిని పిలిచారు. వాళ్ళలో గాస్పెల్ ఫర్ ఆసియా ఏషియా సర్టిఫికేట్ ఉండే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపాడు. నేను బైబిల్ కాలేజ్ అనుకుంటే ఈ సంస్థలాగే అన్నం గిన్నం అన్నీ పెట్టి బాగా చూస్తారేమో అనుకుంటున్నా. సంవత్సరానికి 17,000 ఫీజు కట్టాలంట. ఎంత కట్టాలి? ఇప్పుడు 100,000 రూపాయలు, ఇప్పుడు 100,000, అప్పుడు 17,000 కట్టాలి. నా భార్య నా చెల్లెలింట్లో కాపురం చేస్తుంది, నువ్వు అత్తగారి దగ్గరే కాపురం చెయ్యవు. నా చెల్లెలింట్లో ఆడబిడ్డ దగ్గర నా భార్య 3 సంవత్సరాలు కాపురం చేయాలా? నేను ఇక్కడ 17,000 ఫీజు కట్టి నేను ఇక్కడ చదవాలా? సబ్బులు కొనుక్కోవాలా? పేస్ట్ కొనుక్కోవాలా? పేపర్లు కొనుక్కోవాలా? పెన్నులు కొనుక్కోవాలా? విపరీతమైన చలి రగ్గులు కొనుక్కోవాలా? ఇవేమీ లేవు నాకు. ఒక వారం రోజులుండి బ్యాగ్ సర్దుకొని దిగి వస్తున్నా. తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అక్కడ. ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం ఎలీషా గారి అబ్బాయి జాషువా కాలేపల్లి అని ఆ అబ్బాయి అప్పుడు అక్కడ చదువుతున్నాడు. మన్నా మినిస్ట్రీస్ డైరెక్టర్ గారి కొడుకు స్పజ్జిన్ రాజు గారి కొడుకు ఆ సమయంలో అక్కడ చదువుతున్నాడు. లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ గారి కొడుకు ఆయన కూడా అదే సంవత్సరం అక్కడ చదువుతున్నాడు. నేను దిగి వస్తుంటే ఏందన్నారు. అప్పుడు వాళ్ళకి చెప్పా నా సాక్ష్యం, నా పరిస్థితి. అబ్బాయి, నేను 17,000 ఫీజు అడగట్టాను, ఈ పెన్నులు పేపర్లు ఇవన్నీ నేనే అడగొనుక్కున్నాను, నా వల్ల కాని పని. అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చదువుకోవాలని ఇష్టపడుతున్నావా అన్నారు. అన్న సరే బ్యాగ్ లోపల పెట్టు అన్నారు. బ్యాగ్ నమ్ముతా నేను, బ్యాగ్ లోపల పెట్టా. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, నేనే వాడేవాడిని, సొంతూరు ఆడేవాడిని. వాళ్ళు మైసూర్ శాండ్లు చింతాళ్ళు అవి వాడేవాళ్ళు. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, ఆ సబ్బు నాకు కొనిచ్చారు. వాళ్ళే పేపర్లు వాడారు, ఆ పేపర్లు నాకు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆడిన పెన్నులు నా బట్టలు ఇస్తారు చేపించారు, నాకు ఛార్జీలు పెట్టుకున్నారు, అన్నీ చూశారు. 3 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో ఉండగలిగాను. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఫీజు కట్టాలిగా, ఆఫీస్కి పిలిచారు ఫీజు కట్టమన్నారు. నేను ఇక ట్రాన్స్లేషన్ని తీసుకెళ్ళి, నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ముద్దోండి అన్నమాట నత్తోండి కూడా, ట్రాన్స్లేషన్ తీసుకెళ్ళి నేను తెలుగులో చెబుతాను ఆఫీసులో, ఇదిగో నేను ఫీజు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు కట్టడానికి, నా పరిస్థితి ఇది, ఏదన్నా పని ఇవ్వండి చేస్తానంటే, వాళ్ళు డ్రైనేజ్ పని ఇచ్చారు నాకు. ఏం పని ఇచ్చారు?
డ్రైనేజీ పనిచ్చారు. 3 సంవత్సరాలు నేను డ్రైనేజీ బాగు చేసి బైబుల్ కాలేజీ చదువుకున్నాను. నేను ఏదన్నా పాస్టర్ గారు ఇక్కడ చిన్న పని చెబితే, ఏదన్నా ఒక మురికి పని ఏదన్నా చెబితే ఇదే అని ముఖం చిట్లిచ్చుకుంటావు. నేను 3 సంవత్సరాలు డ్రైనేజీ పని చేశా. 2వ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి తగాదలు వచ్చి, స్టూడెంట్స్కి తగాదలు ఆడుకుంటారు, తగాదలు వచ్చి నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకా నేనేం చేయాలా, చదువుకోవాలిగా, 1 సంవత్సరం అయిపోయిందిగా, 2వ సంవత్సరం చదువుకోవాలిగా. వీళ్ళు తగాదలు ఆడేది ఎవరు పెన్నులు కొని పెడతలేదు, ఎవరు పేపర్లు కొని పెడతలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నా. ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి, ఆదివారం గో అయ్యగారులు ఉండరు ఇక్కడ, మీరందరూ అయ్యగారులేనా, పాస్టర్ గారులేగా, దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను చేసిన పనులు చెప్తాను, నన్ను క్షమించాడు దేవుడు, మీరెవరు చెయ్యొద్దు. ఆయన పిలిచి నన్ను ఆదివారం కానుకలు లెక్కేసి వైట్ పేపర్ మీద రాసి ఎంత వచ్చినాయో రాయమన్నాడు. నేను ఆదివారం కానుకలు తీసుకెళ్తాం ఆఫీస్ రూమ్లోకి, కానుకలు లెక్కేయటం, దాంట్లో 200 తీసుకోవటం, మిగిలిన కానుకలు అక్కడ పెట్టి రావటం. దేనికి 200? వాళ్ళు కొని పెడతలేదుగా నాకు అని, డైలీ చేసేవాడిని కాదు, అవసరమైనప్పుడే అని చేసి మళ్ళా నేను నా అంతటికి నేనే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం తెలియక. దావీదు సముఖపు రొట్టెలు తినలేదా వెళ్ళి, ప్రధాన యాజకుడు తినాల్సిన రొట్టెల్ని దావీదు వెళ్ళి తెచ్చుకొని తినలేదా? దావీదుని క్షమించలేదా దేవుడు? నేనేమన్నా నా ఇంటి కోసం దొంగతనం చేస్తున్నానా, చదువుకోవటానికి కోసమే కదా అని అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం అంతా అప్నే చేశాం. మళ్ళీ 3వ సంవత్సరం నేను రాలా, ఆగిపోయాను. ఇంకా దొంగతనం చేయాలనిపించలేదు, బాధ అనిపిస్తుంది, ఆగిపోయా. అప్పుడు తెలుగు వాళ్ళందరూ మళ్ళీ ఫోన్ చేశారు, ఏంది రావట్లేదని. ఒరా మీరేం కొట్టుకొని చస్తరి, నా దగ్గర ఏమో డబ్బులు లేకపోయా, ఈ సంవత్సరం అంతా నేను కానుకలు దొంగతనం చేసి చదువుకున్నాను, నేను ఇక చేయలేను అలా, అందువలన దయతో నన్ను క్షమించండి రానంటే, లేదులే అందరం కలిసిపోయాం రా అంటే, అప్పుడు వెళ్ళా. 3వ సంవత్సరం అయిపోయింది. 3వ అయిపోయేటప్పుడు అందరు చెప్పుకుంటున్నారు, నేను వెళ్ళి మా నాన్నగారు సేవ చేస్తాను, నేను వెళ్ళి అక్కడ మాకు బ్రాంచీలు ఉండేవి అక్కడ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మా చెల్లెలది చిన్న పూరిళ్ళు, ఇప్పుడు నా భార్య పిల్లోడు ఆడుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలా అని జనవరిలో మొదలుపెట్టా. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ అయితే జనవరి 2వ తారీఖున మొదలుపెట్టా. ఉపవాసం ఉంటాం 40 రోజులుండ. 39వ రోజు దేవుడు మాట్లాడాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున నీ కార్యములను త్వరపెడతాను, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు అన్న వాక్యముతో దేవుడు నన్ను మాట్లాడి బలపరిచాడు. లెగిచాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నాకు కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకేం చేసుకోను సర్టిఫికేటు ఇవ్వలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సంతోషంగా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి ఇంకా మేము? మా చెల్లెలో ఇంట్లో సరిపోం, వాళ్ళది చిన్న పూరిళ్ళు, వాళ్ళకి 3 పిల్లలు. మేము మళ్ళా అద్దెకి వెళ్ళిపోయాం. చిన్నగా అద్దెకి వెళ్ళిపోతే ఇప్పుడు నా భార్య కూలి పనులకి వెళ్తుంది. మళ్ళక కూలి పనికి వెళ్ళి రోజు నాట్లకి, కలుపులకి, కోతలకి కూలి పనికి వెళ్ళి నన్ను, నా పిల్లోడిని పోషిస్తుంది. నేను కూడా పనికి వెళ్తాను అంటే సేవ లేదు. నేను కూడా పనికి వెళ్తానమ్మా అంటే నువ్వు వద్దులే పనికి, దేవుడు సేవ ఇచ్చిందాక నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెబుతుంది. ఇట్లాంటి దూర ప్రాంతంలో బాపట్లకి చివర ఒక గవర్నమెంట్ భూమి ఉంటే అందరు ఇల్లు వేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చిన్న ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు దాటిన తర్వాత ఇక అన్నీ ఒరిచేయలేనన్నమాట. నేను 2005లో అక్కడ ఇల్లు వేసుకొని 2010 దాకా కోతలు కోసిన తర్వాత మాకు బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చెమ్మ ఒకటి తీసుకొని చాలల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఒరి చాలల్లోకి వెళ్ళి కోతలన్నీ అయిపోయిన తర్వాత, కుప్పలు వేసిన తర్వాత ఒరి చాలల్లోకి వెళ్ళి ఆ చాలల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అడవిలో ఎన్కౌంటర్లో పోయినా పోయేవాడిని. బయటకు వచ్చిన తర్వాత చాలా కేసులు అయినాయి, అక్కడ పోయినా పోయేవాడిని. ఇవన్నీ తీసుకొచ్చావు, ఇప్పుడు ట్రైనింగ్ అని చేపించావు, అక్కడేమో బైబిల్ కాలేజీలో వాగ్దానం ఇచ్చావు, ఎక్కడికి వస్తే మందిరం లేదు అని ఆ చాలల్లో తిరుగుతా ఏడుస్తూ ఒక్క మందిరమే అనేవాడిని, ఒక మందిరమే ప్రభు చాలు అనేవాడిని. 5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత నేను ఏ ఒరిశాలలో అయితే తిరిగి మందిరం అడిగానో అదే ఒరిశాలల్లో దేవుడు నాకు
సెంటున్నర స్థలం ఇచ్చాడు మందిరానికి. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం అందరం చెప్తాం. అది ఎట్లా వచ్చిందంటే, మందిరము రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతమందికి ఇల్లు పోయింది, వాళ్ళకి స్థలాలు ఇస్తూ నేను ఆ గట్టు మీద కూర్చొని ఉండ స్థలాలు ఇచ్చే రోజు. ఏంది ఇదంతా జరుగుతుందంటే, స్థలాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే, నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఇట్లా రక్షించబడ్డానండి, ఒక సెంటున్నర ఇస్తే వాళ్ళతో పాటు మందిరం కట్టుకుంటానంటే, ఆ సెంటున్నర స్థలం ఇస్తే ఆ సెంటున్నరలో మందిరం కట్టాను. నాకు గురువు లేరండి, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, గురువు లేడు. అందువలన జాగ్రత్తగా ఆ మందిరాన్ని, నాకు ఇప్పుడు కూడా సంఘం అయిన తర్వాత మందిరం కట్టలేదు నేను. మందిరం కట్టుకున్న తర్వాతే విశ్వాసులు మందిరానికి రావటం మొదలుపెట్టారు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వాదించుకుంటూ వచ్చాడు. ఈ మందిరం కట్టానుగా, వాళ్ళెవరో తెలియదుగా, అక్కడ ఉంటున్న వాళ్ళు, ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదుగా, నేను అప్పులు చేసి మందిరం కట్టాను. ఈ మందిరము ఫిబ్రవరి 2010 ఫిబ్రవరి 11వ తారీఖున ఇస్తే జులై 29 వరకు ఆ చిన్న రేకుల షెడ్డుని కడతానే ఉండ, డబ్బులు లేక కడతానే ఉండ, చివరిలో ఈ విశ్వాసులు అలవాటైపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మా డబ్బులుంటే ఓ 15,000 ఇవ్వు, ఈ రేకులు వేసేస్తాను అంటే, ఆమె వస్తువులు ఇచ్చింది, బంగారపు వస్తువులు ఇచ్చింది. 15,000కి తాకట్టు పెట్టి రేకులేసి జులై 29 మందిరం ఓపెన్ చేశాను, 2010 జులై 29. ఆమె ఇచ్చినప్పుడు సంతోషంగానిచ్చింది. 4-5 నెలల తర్వాత ఇక డిసెంబర్లో జనవరిలో మొదలుపెట్టింది అడగటం. 15,000 అసలు సమకూరట్లేదు నాకు. 15,000 ప్లస్ పెట్టిన కానించి వడ్డీ కట్టాలి, 18,000 దాకాని నాకు సమకూరట్లేదు. ఆమె రోజు అడుగుతుంది, మన చర్చి విశ్వాసి ఆమె రోజు అడుగుతుంది, కొద్దిగా టైం ఇవ్వమంటే ఏడుస్తుంది, విశ్వాసులందరికీ చెబుతుంది, నువ్వెందుకు ఇచ్చేది, నువ్వెందుకు ఇచ్చేవనేవాళ్ళు కొంతమంది, ఇస్తాళ్ళు అనేవాళ్ళు కొంతమంది. ఏ ఒక్కోసారి ఆమె బాధ భరాయించలేక నేను ఏదో ఒక పాస్టర్గారిని మందిరానికి పంపి వాక్యం చెప్పిరాయ్యా నాకు బాగలేదని అబద్ధం ఆడి ఇంట్లో పొనుక్కునేవాడిని, ఆమె బాధ భరాయించలేక. మే నెల వచ్చింది, ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మాలుందా అన్నాడు ఫోన్ చేసి ఒక అబ్బాయి. మాల్ అంటే బంగారం, దొంగ బంగారం. ఉంది అన్నాను నేను. ఏమన్నానమ్మా? ఉంది అన్నాను. రేపు రావచ్చా అన్నాడు. రా అన్న. ఎక్కడికి రావాలి అన్నాడు. సెంటర్ పేరు చెప్పా. పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. మేము ఇదంతా కోడు భాష అన్నమాట, పార్టీ అంటే కొనుక్కునేవాడు. పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. ఆ పార్టీ గట్టివాడేనా అన్నా నేను. గట్టివాడేనా అన్నాడు. వచ్చారు, ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం. ఎంత తెచ్చావన్నా? 65,000 తెచ్చానన్నాడు. ఇసిరేసా 65,000. అప్పటికేం చేస్తానన్నమ్మా నేను? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. 65,000 ఇసిరేసా. ఇదేమన్నా పొగాకు కూరగాయలు బేరం అనుకుంటున్నావా? సగం సగం కడతానికి. పిచ్చ కేసులు, పిచ్చ పరిస్థితులు బాగలేవు, అవసరంలో వెళ్ళిపో, ఏం తిట్టటువంటి తెచ్చావని ఈడి మీద అరిచా. సార్ సార్ సార్, రేపు తీసుకొస్తాం సార్, మిగిలిన డబ్బులు ఇవ్వుంచుకోండి సార్ అంటున్నాడు. సరే అవి తీసుకొని జేబులో పెట్టుకున్నా, అవి తీసుకొని జేబులో పెట్టుకొని రేపు రండి అన్నా. రేపు రండి అంటే, ఈ మాల్ ఉందా అని అడిగినోడు నాకు తెలిసినోడు. రేపు రండి అంటే రేపు వచ్చారు. నేను ఈ సిమ్ మార్చేసాను, వేరే సిమ్ తీసుకున్నాను. ఆ దొంగతనానికి ఆ డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్ళాను కదా, ఆ వస్త్రాలు మా ఇంటి మొత్తం, మా ఇల్లు దిగంగానే చేయలేగా ఒరిసేలేగా మే నెల రాత్రిపూట ఆ వస్త్రాలన్నీ కాల్చేసాను. అంటే పాపం చేసి వస్త్రాలు కాల్చుకుంటే సరిపోయిద్దా? హృదయం మారాలి కదా. అబ్బాయికి ఫోన్ చేశా, అబ్బాయి నాకు 18,000 అవసరం, అవి తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నా దగ్గర మాల్ లేదని కూడా అతనికి తెలిసి అడిగిన వాడికి. అంటే అతను సరేనన్నాడు. వాళ్ళు భార్య అకౌంట్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున 18,000 తీసుకొని మిగిలిన వాళ్ళ అకౌంట్లో వేసా. వేసేసి ఏమికి బాకీ కట్టి బంగారం తెచ్చిచ్చి ఇంకా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా. ఇక 7 రోజులు మందిరంలో నుంచి బయటికి రాలా. దావీదు గుర్తుకొస్తున్నాడు. ఏమని? 7 రోజులు దావీదు ప్రార్థన చేసినా కానీ దేవుడు దావీదుని ఊరుకోలేదు. అబ్బే కుదరదు దావీదు అన్నాడు. ఇప్పుడు నన్ను కూడా కుదరదు అంటాడేమో, దొంగ పాస్టర్గారు దొంగ బంగారం పాస్టర్గారు అంటాడేమో, నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోయిద్దామో, లేనిపోయిన కేసులన్నీ వచ్చి నెత్తిన పడతాయేమో, ఇది జరిగితే చచ్చిపోదాం, ముందు దాకా చచ్చిపోదాం,
ఈ అంత అవమానం పడే కన్నా అని 7 రోజులు మందిరంలో కూర్చుంటే కృప కలిగిన దేవుడు కదా, ఆయన కనికరించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం అందరం హల్లెలూయా. కనికరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా అక్కడ నుంచి 10 నుంచి మళ్ళీ 20 వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమైనా ప్రార్థన చేయటం, ప్రభువా నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మెట్లెక్కి చర్చిలోకి వెళ్ళి ఆ పులిపీట మీద నుంచొని వాక్యం చెబుతున్నాను కదా, ఆ మందిరం ఏది మరి ఈ మందిరం ఇచ్చేవు నువ్వు అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎప్పుడు మందిరం ఇస్తాడమ్మా? దేవుడు ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు? నమ్మకంగా ఉంటే కదా. ఇన్ని వంకర పనులు చేసి నేను సేవ చేస్తుంటే దేవుడు ఆశీర్వాదిస్తాడా? ఆశీర్వాదించాల. 10 సంవత్సరాలు ఆపాడు. 2020 జనవరిలో దేవుడు ఏదైతే చేపించాడో మందిరం, ఆ మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటికే 1 కోటి రూపాయలు అయిపోయింది, 1 కోటి రూపాయలు అయింది మందిరానికి. ఇంకొక 25 లక్షల రూపాయలు పని ఉంటుంది మందిరానికి. ఇప్పుడు చేయను దొంగతనం, అప్పుడు క్షమించడని ఇప్పుడు క్షమిస్తాడా? మరలా చేసుకుంటూ వెళ్తుంటే ఊరుకుంటాడా? అయిన రోజే అయ్యిద్ది. ఏమవుదు, దేవుడు కనికరిస్తాడు. అందువలన నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకి ఓ మంచి జీవితం ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని ఇప్పుడు చాలా కేసులు ఉండేగా, బెంగళూరు నుంచి వస్తున్నాను బైబిల్ కాలేజీ నుంచి. 2003 డిసెంబర్ 22వ తారీఖున పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వెళ్ళగానే ఎస్ఐకి నన్ను చూడగానే కోపం వచ్చింది. ఒక దెబ్బేసాడు, ఎన్నాళ్ళు ఆడుండవరా అన్నాడు. సార్ అన్నీ మానుకున్నాను సార్, పెళ్ళయింది సార్. అప్పుడు ఫోన్లు కూడా లేవు నాకు. పెళ్ళయింది సార్, ఒక పిల్లోడు సార్, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను సార్ అంటే, ఒరే ఈ వేషాలు ఎప్పుడు నుంచి రా అన్నాడు. సార్ మారాను సార్ అన్న. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గుంటుంది. ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు పోలీసులు. పట్టుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు తెలుసు, అతనికి తెలీదు ఎందుకు పట్టుకుంటున్నారు. అతడు అటు ఇటు ఊగాడు, అతన్ని 2 దెబ్బలు కొట్టారు, తీసుకెళ్ళి జీబులు వేసారు. చెరొక రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి నా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, పోలీసులు ఆడన్నీ చెప్పేశారు రా నీ గురించి, ఇక నువ్వు చెబితే నిన్ను కొట్టకుండా స్టేషన్కి కోర్టుకి అప్పచెబుతామన్నారు. నేను అప్పుడు నవ్వాను. సార్ వాడికి నా సొంత పేరే తెలియదండి, నా గురించి ఏం చెప్తాడు? 3 సంవత్సరాలు నేను నీతో స్నేహం చేస్తూ నీకు నేను సొంత పేరు చెప్పలా అంటే అంత కఠినంగా ఉంటా. ఒక గ్రామంలో నాకు తెలిసిన అమ్మాయి ఉందని 4 రోజులు మోగోడుగా బ్రతికా నేను, మాట్లాడకుండా. ఒక్కరోజు ఆగిద్దా నీ నోరు, 2 నిమిషాలు ఆగిద్దా నీ నోరు, గైగైగైగైను మాట్లాడతాం మనం. నేను 4 రోజులు మోగోడుగా ఉండాను. నాకు తెలిసిన అమ్మాయి ఉందని ఆ ఊర్లో నేను ఎట్టయినా బ్రతకాలి, నేను చచ్చిపోకూడదు. ఆత్మహత్య చేసి చాలామంది పిరుకోళ్ళు ఊరకనే ఆత్మహత్య చేసుకుంటారు చిన్న చిన్న విషయాలకి. ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇప్పటికి నాకు 54 సంవత్సరాలకి చేసుకున్నా కానీ నాకు ఇంకా తీరదు. అన్ని సమస్యలు నాయి. సార్ ఆడికి నా పేరే తెలియదు సార్, నా గురించి ఏం చెప్తాడంటే, అప్పుడు ఎస్ఐ ఇంకో దెబ్బేసి 3 సంవత్సరాలు వాడు రూమ్లో ఉండవరా నువ్వు, కలిసి కనీసం పేరు ఎట్ట చెప్పలేదురా వాడికి నువ్వు అంటే. నేను చెప్పను, అసలు నేను చెప్పను, అవసరమైతే మాట్లాడతాను లేకపోతే సైలెంట్గా ఉంటాను. మనకెందుకు మిగిలిన విషయాలన్నీ? వాళ్ళు వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు, ఏడ్చాను ఆ రాత్రి ఉంచుకున్నాడు, ఏడ్చాను. ఏంటి ప్రభు అంటే, రే చిన్నదానికి గొడవ ఏడుస్తావేంటి, అన్నీ జ్ఞాపకం చేశాడు. రీలు గదిలినట్టు ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు పోలీసు గుండ్లు ఇటుపక్కగా వెళ్తున్నప్పుడు, అయితే హత్యా రాజకీయాల్లో తిరిగినప్పుడు, ప్రత్యర్థులు దాడులు చేసినప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేసి దేవుడు అన్నిట్లో నుంచి తీసుకొచ్చాను, ఈ కొద్దిగిలో నుంచి నిన్ను తీసుకురాలేనా అని చెప్పేసి దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడి 11:00 ఏ ఆధారం లేకుండా అతన్ని నన్ను ఇద్దరినే వదిలిపెట్టారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముగించి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆమె నాతో వచ్చిందని చెప్పాను కదా, నా భార్య 1998లో. ఎప్పటికీ ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు. నాతో పాటు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళలేదు.
ఇప్పటికే 98 నుంచి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికే నేను ఆమెకు తండ్రినయ్యాను, ఆమెకు తల్లినయ్యాను. ఆమెకు అక్క చెల్లెలనయ్యాను, అన్నదమ్ములనయ్యాను. అన్ని పాత్రలు పోషించి ఆమెకు పుట్టింటి దిగులు లేకుండా చేశాను నేను. చాలామంది మగపిల్లలు ఏదో నమ్మి, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తేనో, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు మన చేతుల్లో పెడుతున్న పిల్లల్ని కొట్టి చిన్నదానికి పెద్దదానికి హింసిస్తారు. కానీ ఆడపిల్లల్ని అట్లా చేయకూడదు. నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా ఎప్పుడైతే నీ భార్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ కోడల వైపు చూస్తావో నువ్వు, ఆ కుటుంబం వరిదిల్లిద్ది. కోపడతాను నేను కూడా, కానీ ఎప్పుడు కొట్టను. ఇప్పటికే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఆమె పడ్డ కష్టాలన్నీ, ఆమె పడ్డ అవమానాలన్నీ, మా పెద్దబ్బాయి పుట్టే రోజుల్లో 98లో మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే సూర్య కింద మంచం లేపుకొని సూర్య కింద కూర్చునేవాళ్ళే. నా కాళ్ళ మీద పనుకునేది ఉండలేక, కూర్చోలేక ఎక్కువసేపు, వర్షం తగ్గిందాక నా కాళ్ళ మీద పనుకునేది. అట్లా 15 రోజుల తర్వాత మా అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమెకి పండగ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం పనుకున్న తర్వాత నేను అడిగేవాడిని, ఏం తినాలనిపిస్తుందమ్మా అని. అప్పుడు చెప్పేది ఏదో ఒకటే పలాందని, వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేవాడిని. ఆడపిల్లలు కూడా చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో హింసించకూడదు, ఓర్చుకోవాలా. మా చెల్లెల దగ్గర, ఆడబిడ్డ దగ్గర ఎవరన్నా కాపురం చేస్తారా? 3 సంవత్సరాలు నా భార్య చేసింది ఆడబిడ్డ దగ్గర 3 సంవత్సరాలు కాపురం. అంటే మా చెల్లెలు ఎంత మంచిది, ఏమి ఎంత మంచిది. నువ్వు ఎంత ఓర్చుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్స్ చదువుతున్నాడు, అయిపోయింది. ఒక ఎగ్జామ్ రాశాడు, ఫిలిమ్స్ ఏదో ఉంటుంది కదా అది రాశాడు. నా మందిరం మొదటి స్లాప్ అయిపోయింది, 2వ స్లాప్ అవ్వట్లేదు, బాల్కనీ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాను రోజు రాత్రి, ఏడుస్తున్నాను. ఒకరోజు దేవుడు, ఏంట్రా నీ గొడవ అన్నాడు. అయ్యా దర్శనం ఉంది కదా, ఆ మందిరం కదా, ఇంతవరకు ఆపేవి ఏందయ్యంటే, ఆ ఎవరు చేస్తారు సేవ అన్నాడు. మా అబ్బాయి, అయ్యా అబ్బాయి నీ కలెక్టర్ చేస్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, ఫీజులు కట్టావు కదా, ఒక ఎగ్జామ్ కూడా రాసాడు కదా, ఆ రేపు మెయిన్స్ రాస్తాడు, బాగా తెలివిగలవాడు, పాస్ అవుతాడు, జాబ్కి వెళ్ళిపోతాడు, మరి సేవ ఎవరు చేస్తారు? మా అబ్బాయి ఆదివారం వస్తాడు కదయ్యా, ఆదివారం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే సేవ అన్నాడు. మరి ఏందయ్యా, మీ అబ్బాయిని పిలువు, మందిరం ఇస్తానన్నాడు. ఇప్పుడు వింటాడా, తను వింటాడా? పొద్దున్నే లేచా, ఫోన్ చేశా, ఏం చేస్తున్నావన్నా, చదువుతున్నాను అన్నాడు. ఆపేయకూడదా అన్న, 1 నిమిషం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఫోన్ సేవ దగ్గరే ఉంది, నా కళ్ళం నీళ్ళు వస్తాయి. ఏ ఎందుకు అన్నాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాను. మళ్ళీ 1 నిమిషం ఏం మాట్లాడలేదాడు. ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. సర్దుకొని వచ్చేసేయన్న, రేపు వస్తానులే అన్నాడు. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు, రేపు వచ్చేసాడు. మా అబ్బాయిని ఇంటికి వచ్చిన తర్వాత వాటేసుకొని ఏడ్చాను, క్షమించరా అని. పర్లేదులే, ఏమవదులే నాన్న అన్నాడు. 100 మంది సేవకుల్ని పిలిచి నా సంఘం ముందు 2020 జనవరి 16వ తారీఖున సేవకుడిగా అభిషేకించాను వాణ్ణి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. రేపు 1వ తారీఖున వేసా ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుతానికి అమెరికా వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏసా ఒక్కటే మిగిలింది.
అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి అంటే మా అబ్బాయి ఒకటి వదిలిపెట్టుకున్నాడు. వాడు గోలు లోకంలో వాడు ఆశ వాడు గోల్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుడు అంతకు మించి అంతకు మించి మనకు ఉంటుంది ఆశ మన బిడ్డల పట్ల మన పట్ల మనకు ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా వదులుకోగలిగితే దేవుడు కొరకు, ఏదన్నా వదులుకోగలిగితే దేవుడు కొరకు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

నయ్యా. ఇంకొంచెం దగ్గరగా పాడాలి. నా యేసయ్యా. ఈ జోన్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం స్వరాలు పెంచగలరా?

0: ఐడియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: అబ్బబ్బా, ఎక్కడికి వెళ్లినా పెద్దవాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలను, అమ్మాయి పప్పనం ఎప్పుడు పెట్టిస్తావు, నీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తారు. అసలు పెళ్ళయ్యాక ఎన్ని విషయాలలో సర్దుబాటు మార్పులు చేసుకోవాలి, అవి ఊరికే అలా చిటికలో జరిపోతాయా? కాదు కదా. దానికోసం ఎంత ప్రయాసపడాలి? ఈరోజు నిరీక్షణ మహిళ కార్యక్రమంలో మనం ఈ విషయాన్నే చర్చించుకోబోతున్నాం.

0: నిరీక్షణ మహిళకు స్వాగతం. నా పేరు పల్లవి, నాతో పాటు శ్వేత కూడా ఉన్నది.
1: శ్రోతలు, మీరు ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాము. త్వరలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు మేఘాల్లో తేలుతున్నారా?
0: మేఘాల్లో కాదు శ్వేత, మంచులో ఉన్నారేమో. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. అంటే చాలా సంతోషంగా ఉన్నారేమో, కాని వాళ్లు పెళ్లి కోసం చాలా సిద్ధపడాలి కదా. అన్నీ సవ్యంగా జరగాలన్న ఆందోళన ఉంటుంది. ఏ చిన్న పొరపాటైనా కష్టమే కదా.
1: పల్లవి, దయచేసి ఆపు. నీ మాటలు విని మన శ్రోతలందరూ భయపడతారేమో. పెళ్లి అయిపోతే చాలదు, దాని తరువాత దాంపత్య జీవితం ప్రారంభమవుతుంది. పెళ్లంటే అదే, ప్రాముఖ్యమైనది కూడా అదే. శ్రోతలు, మీ దాంపత్య జీవితం దేవుడు ఉద్దేశించినట్లు ఉండాలని కోరుకుంటున్నారు కదూ? అయితే మీ ప్రణాళికలు, ఆందోళన అంతా పక్కన పెట్టండి. ప్రశాంతంగా కూర్చొని ఈరోజు కార్యక్రమాన్ని వినండి.
0: థ్యాంక్స్ శ్వేత. ఈరోజు మళ్లీ ప్రసన్నగారు వచ్చారు. ఒక పురుషునితో దాంపత్య జీవితాన్ని ప్రారంభించటానికి ఏమేమి చేయాలో, ఎలా సర్దుబాట్లు చేసుకోవాలో, పురుషుల అవసరాలను ఎలా గుర్తించాలో వారు చెప్తారు.
1: షారూన్ గారు కూడా ఈరోజు ఇదే అంశాన్ని చెప్తారు. నూతన వధువు తన భర్తకు మరియు ప్రభువు సన్నిధిలో అందమైన వారిగా ఎలా ఉండాలో మనం నేర్చుకోబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
2: ఆదికాండము 1వ అధ్యాయంలో చెప్పబడినట్లు దేవుడు 6వ రోజు మానవజాతిని సృష్టించాడు. దేవుడు మొదట పురుషుని చేశాడని, తరువాత స్త్రీని చేశాడని ఆదికాండము 2వ అధ్యాయం చెప్తుంది. దేవుడు స్త్రీని మొదటి మానవుడైన ఆదాము వద్దకు తెచ్చినప్పుడు ఆదాము ఇలా అన్నాడు, ఇది నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము. ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారీ అనబడును. తరువాత వచనములో, అనగా ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము ఇలా చెప్తుంది, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఇది దేవునిచే జరిగించబడిన మొదటి వివాహము. ఒక నూతన వధువుగా హవ్వ ఇప్పుడున్న పర్యావరణానికి పూర్తిగా భిన్నమైన పరిపూర్ణమైన పర్యావరణంలో జీవించింది. అయితే త్వరలోనే పాపం లోకములో ప్రవేశించగానే అదంతా మారిపోయింది. నేననుకుంటాను, పురుషులతో వ్యవహరించే విధానంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలనే, నిరుత్సాహాలనే ఆమె కూడా ఎదుర్కొని ఉంటుంది. స్త్రీ పురుషులిద్దరూ దేవుని పోలికలో సృష్టించబడినప్పటికీ మనము భిన్నమైన వారము. చూడ్డానికి వేరుగా కనిపిస్తాం, పనిచేయడంలో వ్యత్యాసముంది, మనకు భిన్నమైన ఉద్దేశాలున్నాయి, మరియు భావోద్వేగపరమైన అవసరాలు కూడా భిన్నమైనవే. గత పాఠంలో వాటి జాబితాను మీకు చెప్పాను. పురుషులకు ముఖ్యమైనవి లైంగిక తృప్తి, సహవాసము, ఆకర్షణీయమైన భాగస్వామి, కుటుంబంలో సహకారం మరియు ప్రశంస. మహిళల 5 ముఖ్యమైన విషయాలు ప్రేమ, సంభాషణ, నిజాయితీ, ఆర్థిక సహకారం మరియు కుటుంబం విషయం సమర్పణ. గత కార్యక్రమంలో మహిళల అవసరత నిజాయితీ మరియు దాపరికం లేనితనం వద్ద ఆపాను కదా. సరే, వీటి అర్థమేంటి? మన భర్త మన పట్ల నమ్మకంగా ఉండాలన్నది మన అవసరం. ముందుగా మనం తెలుసుకోవలసినదేమంటే, మనం అతన్ని, అతని మాటలను నమ్మాలి. మన భర్త మన నుండి ఏమీ దాచకూడదని మనం కోరుతాం. కొంతమంది భర్తలు ఆర్థిక ఇబ్బందులను గూర్చి లేక వారి ఉద్యోగ సమస్యలను గూర్చి భార్యతో చెప్పరు. భార్యలు ఈ విషయాన్ని గూర్చి చింతించడం వారికి ఇష్టం లేదు. అది మంచిదే అయినా వాటిని మనం కూడా తెలుసుకోవాలి. కొంతమంది పురుషులు వారి ఆదాయం ఎంతో, కుటుంబానికి ఎంత ఖర్చవుతుందో, భవిష్యత్తు కొరకు ఎంత పొదుపు చేశారో చెప్పరు. అది మంచిది కాదు. భార్యకు ఈ విషయాలు తెలియనందువల్ల కూడా సమస్యలొస్తాయి. తెలిస్తే తమకున్నంతలో సర్దుకునేందుకు ప్రయత్నిస్తారు, లేక ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సహాయపడతారు. కాబట్టి మీ భర్త ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని మీరు కోరితే ఈ విషయము అతనితో చెప్పండి. పురుషుల జాబితాలోని తరువాతి అవసరత ఇంటి పని విషయంలో సహాయం, స్త్రీల అవసరత ఆర్థిక సహాయం. ఒకవేళ పురుషుడు తన కుటుంబ పోషణ కొరకు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ ఉంటే కుటుంబంలో దైనందిన అవసరాలను తీర్చడానికి అతనికి ఒక మనిషి అవసరం. మనలో చాలామంది మీ ఆర్థిక అవసరాలు తీర్చబడాలని బయట పని చేస్తాము. అయితే మీ ఇంటి పని విషయం మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. వంట చేయడం, బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం వంటి పనులు ఎక్కువగా స్త్రీలపై పడుతూ ఉంటాయి. నూతన వధువుగా గృహంలోనికి అడుగుపెట్టినప్పుడు పర్వాలేదు, కానీ పిల్లలు పుట్టాక ఆ బాధ్యత కూడా మనపైనే పడుతుంది. ఈ విషయంలో పురుషుడు అతని భార్యపై ఆధారపడడం అతనికి గర్వకారణం అవుతుంది. అలాగే స్త్రీలుగా మనం ఆర్థికంగా భర్తపై ఆధారపడడం, అతడు మనల్ని పోషించడం మనకి నెమ్మదినిస్తుంది. మన భావోద్వేగ అవసరాలలో ఈ విధమైన భద్రత ఒకటి. మనం కూడా ఉద్యోగం చేసి సహాయం చేయవలసిన అవసరత ఉన్నా ఆర్థిక అవసరాల నిమిత్తము మనం ఎక్కువగా భర్తపైననే ఆధారపడాలి. అతడు వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి. ఈ విషయాలన్నిటిని గూర్చి మీరు కూర్చొని ఇద్దరికీ సరిపోయినట్లు పనుల విషయం కానీ, ఆర్థిక విషయాలు కానీ, లేక ఇతర బాధ్యతల విషయం కానీ ఒక ఒప్పందానికి రావాలి. ఎవరి బాధ్యతలు వారికి స్పష్టంగా తెలవాలి. ఇక పురుషుల భావోద్వేగ అవసరాలలో చివరిది మరియు అన్నిటికంటే ప్రధానమైనది ప్రశంస. స్త్రీ అవసరాలలో చివరిది కుటుంబం పట్ల సమర్పణ. ఇవి రెండూ ఒకలాగే ఉండవు. మీరే చెప్పండి, అలా ఉన్నాయా? తన భార్య తనను మెచ్చుకోవాలని పురుషుడు కోరతాడు. ప్రశంస అన్న మాటకు ఆంగ్ల నిఘంటువులో ఇవ్వబడిన అర్థమేమంటే ఆశ్చర్యంతో గౌరవించుట, ఆనందించుట, ఇష్టపూర్వకమైన ఆమోదం మరియు ఎక్కువ గౌరవించుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 అపోస్తలుడైన పౌలు భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను అని వ్రాశాడు. తెలుగులో భయము అనే తర్జుమా చేయబడింది, కానీ ఆంగ్లంలో గౌరవము అన్న మాట వ్రాయబడింది. దానికి నిఘంటువులో ఇవ్వబడిన నిర్వచనం ఏమంటే గౌరవము లేక ఘనతను అనుభూతి చెందుట లేక చూపించుట. మన భర్తను మనం గౌరవించాలనే మనకు ఆజ్ఞ ఇవ్వబడింది మరియు అతనికి భావోద్వేగపరంగా మెప్పు పొందాలన్న అవసరత ఉన్నది. స్త్రీలుగా మనం మన భర్త కుటుంబం పట్ల సమర్పణ కలిగి ఉండాలని కోరుకుంటాం. సమర్పణ అన్న మాటకు సమకూర్చుట, నమ్మకమును కల్పించుట, క్షేమం కొరకు ప్రయాసపడుట, అప్పగించుట అన్న అర్థాలు ఉన్నాయి. పురుషునికి భార్య పిల్లలు దేవునిచే ఇవ్వబడ్డారు. వారిని క్షేమంగా కాపాడడానికి మరియు శ్రద్ధ తీసుకోవడానికి ఇవ్వబడ్డారు. దానిని స్త్రీలకు దేవుడు ఒక ప్రధాన అవసరతగా ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 పౌలు పురుషులతో ఈ విధంగా చెప్తున్నాడు. ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. పురుషుడు స్త్రీని గూర్చి మరియు తన కుటుంబం గూర్చి శ్రద్ధ తీసుకోవడం స్త్రీకి అవసరం. అది ఆమె ప్రధాన అవసరత. వివాహం అన్నది అద్భుతంగా ఉండగలదు. అది దేవుడు సృష్టించిన సంబంధం. యేసు వివాహాలకు హాజరయ్యాడని బైబిల్ చెప్తుంది. తద్వారా ఆయన తన ఆమోదాన్ని తెలియచేశాడు. అయితే మనం పరిపూర్ణత లేని లోకంలో జీవిస్తున్నాం గనుక వివాహాలను గూర్చి మనం కొంతైనా కృషి చేయాలి. ఒక నూతన వధువుగా మీ వివాహమును మంచిగా, సంతోషకరమైన నెరవేర్పుగా, ఒక మంచి సంబంధముగా మలుచుకోవడానికి మీకు అద్భుతమైన అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం కొరకు ప్రార్థించండి. మీ వైవాహిక జీవితం విజయవంతంగా ఉండాలని దేవుడు మీకంటే ఎక్కువ ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక.
0: శ్వేత, నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఆలస్యంగా పెళ్ళయిందని చెప్పాను కదా, ఇక పెళ్లి 4 రోజులుందనగా నా స్నేహితులంతా నాకు ఓ మంచి పార్టీ ఇచ్చారు. ఇదంతా చాలా రహస్యంగా ప్లాన్ చేసుకున్నారు. నన్ను సంతోషపరచడానికి ఏమేమో చేశారు. మంచి బహుమానాలు ఇచ్చారు. అన్నిటికంటే గొప్ప బహుమానం ఏమంటే బైబిల్ నుండి నాకు మంచి సలహాలు ఇవ్వడానికి షారోన్ గారినే పిలిచారు. ఆ రోజు ఆవిడ చెప్పిన మంచి సలహాలే నాకు గొప్ప బహుమానంగా భావించాను. ఇప్పుడు వారు చెప్పే సలహాలు వింటే మీకు అలాగే అనిపిస్తుంది.
3: ప్రియ శ్రోతలు, గత పాఠంలో మనం ఏమి నేర్చుకున్నామో మీకు గుర్తుందా? అవును, అందమైన పాదాలను గురించి నేర్చుకున్నాము. ఈరోజు మళ్లీ వాటిని గురించే మరికొన్ని విషయాలను నేర్చుకుందాం. నేను శ్వేతకు లేక శృతికి ఉన్న చిన్న పాదాలను గురించి చెప్పడం లేదు, కాని రోమా 10:15 బైబుల్ చెప్పే పాదాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వచనం ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని చెప్తున్నది. అంటే సమాధాన సువార్త ప్రకటించు పాదాలు. ప్రియ సోదరి, మీ పాదాలు మీరు వెళ్లిన ప్రతిచోట సమాధాన సువార్తనే ప్రకటించాలన్న సమర్పణగల అందమైన పాదాలుగా ఉండాలన్నదే నా ప్రగాఢ వాంఛ. మీ పాదాలు మీరు ఉద్యోగం చేసే స్థలంలో కాని, మీ సంఘంలో గాని, మీ భర్తతో గల అన్యోన్య సంబంధంలో గాని, మీ కుటుంబంలో గాని సమాధాన సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలి. దయచేసి జాగ్రత్తగా వినండి. కొన్ని స్థలాలలోనికి మీ పాదాలను అడుగు పెట్టనీయకూడదు. పోట్లాటలు మరియు అదుపుతప్పిన కోపం ఉండే స్థలాలకు మీ పాదాలు వెళ్లకూడదు. మీ పాదాలు వాటికి కారణము కాకూడదు. ఎడతెగని కలహం మరియు కోపంతో కూడిన మాటలు మంచి వైవాహిక జీవితాన్ని పాడుచేస్తాయి. జ్ఞాపకం ఉంచుకోనండి, ఒకసారి మీరు అలాంటి స్థలాలకు వెళ్లారు అంటే ఇక మీ పాదాలు మిమ్మల్ని పదే పదే అక్కడికే లాగుతూ ఉంటాయి. అది తప్పు త్రోవ. అది మొదట మీకు ఒకరి పట్ల మరొకరికి గల గౌరవాన్ని పాడు చేస్తుంది, తరువాత శారీరక సంబంధాన్ని, చివరికి మీ వైవాహిక జీవితాన్ని చంపేస్తుంది. మీ పాదాలు మిమ్మల్ని మౌనంలోనికి నడిపించకుండా మీ భర్తను కలవరపరిచి కపటమైన వాణిగా చూపించే ఆయుధంగా వాటిని ఉపయోగించకుండా చూచుకోనండి. మనలో కొంతమంది ఈ విషయంలో బాగా అరితేరినవారు. మనం మన భర్తల్ని అలా పక్కన పెట్టేస్తాము, వారిని పట్టించుకోము, వాళ్ళు చెప్పే మాటల్ని విననట్టు నటిస్తాము. మీకు తెలుసా, మౌనం అన్నది మంచి సంబంధాన్ని చంపివేసే శక్తిగల ఆయుధం. చూడండి, దేవుడు ఈ లోకాన్ని చేసినప్పుడు ప్రతిదానిని తన మాట శక్తి వలన సృష్టించాడు. ఆయన వెలుగు కలుగునుగాక అని పలికాడు, వెలుగు కలిగింది. ఆయన మాట్లాడాడు, ప్రపంచం, అందులోని సమస్తం ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కటి ఆయన మాట ద్వారానే చేయబడ్డాయి. కాని మీరు, నేను, మానవులందరూ వాక్యము కొరకు చేయబడ్డాము. మన తలంపులను మరియు మన అనుభూతులను ఇతరులతో పంచుకోగల అసమానమైన సామర్థ్యం మనకు ఇవ్వబడింది. మన కలలు, సంతోషాలు మరియు దుఃఖాలను ఒకరితో మరొకరు పంచుకునే సామర్థ్యం అది. మన మనస్సు అన్నది దేవునిచే మనకు ఇవ్వబడిన ఒక అద్భుతమైన వరం. అంతమాత్రమే కాదు, సృష్టి అంతటిలో భావాలను, అనుభూతులను మాటల ద్వారా తెలియజేయగలిగింది స్త్రీ పురుషులు మాత్రమే. సృష్టిలో మరి దేనికి ఈ ఆధిక్యత లేదు. మీరు ఎప్పుడే గాని మౌనం వెనుక దాగుకోవద్దు. ప్రతి కుటుంబములోనూ విభేదాలుంటాయి. అయితే ఆ విభేదాలను శాంతియుతంగా, గౌరవంతో మరియు ప్రేమతో పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. మౌనంగా ఉండడం ద్వారా మీ భర్తలో కలవరం పుట్టించకుండా, ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను కాని కొంతసేపు అయ్యాక మీకు అన్ని వివరిస్తాను అని చెప్పండి చాలు. అది మీ జీవితంలో అద్భుతాలను చేస్తుంది. ఎల్లప్పుడూ సత్యాన్ని ప్రేమతో పలకాలి అని బైబిల్ కూడా చెప్తుంది. మనం సరైన సమయంలో సరైన మాటల్ని ప్రేమతో చెప్తే వైవాహిక సంబంధం తప్పకుండా బాగుపడుతుంది. ఇంకా సామెతలు 15:1 బైబిల్ ఇలా చెప్తుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సోదరి, ఈ మాటలు మీ పాదాలు వెళ్లకూడని మరో ముఖ్యమైన స్థలాన్ని గురించి చెప్తున్నాయి. మీ పాదాలు మీలో కోపాన్ని అలాగే ఉంచుకొని మిమ్మల్ని పడక మీదికి తీసుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా పెద్ద విషయం. కోపపడండి కాని పాపం చేయవద్దు అని బైబిల్ చెప్తుంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనీయవద్దని ఎఫెసీయులకు రాసిన 4:26 చెప్తుంది. ఆ రోజు ఏదైనా సమస్య ఏర్పడితే లేక గొడవ జరిగితే దానికి కారణమైన వాటన్నిటినీ ఆ దినమే సరిచేసుకోనండి. ఎప్పుడూ సత్యాన్ని ప్రేమతో చెప్పండి. నేను కొంతమందిని చూశాను, వాళ్లు ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు గాని నేను మాత్రం ఇలాగే కేకలేస్తాను అని అనుకుంటారు. వాళ్ల కోపాన్నంతా మాటల ద్వారా బయటికి వెళ్లగక్కుతారు. అది వాళ్లకు హాయిగా అనిపిస్తుంది, కానీ దానితో ఒక సమస్య ఉంది. అది నాకు చాలా స్వార్థమైందిగా కనిపిస్తుంది. ఇంతకు నా ప్రశ్న ఏమంటే, మీరు కోపంతో మాట్లాడితే మీకు బాగానే ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తి సంగతి ఏంటి? అది ఎదుటి వ్యక్తిపై ఎలా ప్రభావం చూపిస్తుంది అని వాళ్లు ఎప్పుడూ ఆలోచించారు? ఒకరికేమో అది చాలా హాయిగా అనిపిస్తుంది, కానీ మరొకరికి అది బాధ కలిగిస్తుంది కదా. అయితే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు చెప్తాను. మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే ఎదుటి వాళ్ళపై కేకలేయకుండా ఒక్కసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకోనండి. సత్యాన్ని ప్రేమతో గౌరవంతో చెప్పడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. మీ కోపంలోనే సూర్యుణ్ణి అస్తమించనీయకండి. ఇది వైవాహిక సంబంధంలో తప్పనిసరిగా అనుసరించడానికి దేవుడిస్తున్న ఉపదేశం. ఇది ఒక అద్భుతమైన పద్ధతి. సరే, ఇక మీ పాదాలను ఎక్కడికి వెళ్లనివ్వాలో ఇప్పుడు చెప్తాను. ఒకరినొకరు నాశనము చేసుకొనకుండా మీ పాదాలను ప్రేమతో కూడిన వాతావరణంలోనికి నడిపించండి. ఒకరి పట్ల మరొకరు గౌరవభావం కలిగి ప్రోత్సహించుకునేలా చేయండి. అలాగే మీ పాదాలను క్షమాపణతో కూడిన వాతావరణంలోనికి నడిపించండి. క్షమాపణ అన్నది అంత సులభమైనది కాదు. ముఖ్యంగా మీ భర్త ద్వారా మీరు గాయపరచబడినప్పుడు అది చాలా కష్టం. కానీ క్షమించడానికి మరియు మీ హృదయంలోని అవమానాన్ని గాయాన్ని మర్చిపోవడానికి దేవుడు సహాయం చేయగలడు. కాబట్టి మీ జీవితంలో అన్ని దినాలలోనూ మీ పాదాలు మిమ్మల్ని సత్యములోనికి మరియు షరతులేని ప్రేమలోనికి నడిపించేలా చూచుకోనండి. మీ వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ ఉత్సాహంతో కూడిన స్నేహం ఉండేలాగా మీ పాదాలు మిమ్మల్ని సంతోషం మరియు నవ్వులతో కూడిన వాతావరణంలోనికి నడిపించేలా ప్రయత్నించండి. మీ భర్త మీకు మంచి స్నేహితునిగా ఉండాలి. మీ దాంపత్యంలో స్నేహాన్ని వృద్ధి చేసుకోనండి. ఇద్దరూ కలిసి జీవితాన్ని సంతోషంగా గడపండి. ప్రియులారా, మీ పాదాలు ఎప్పుడు సుందరంగా ఉంటాయో మీకు తెలుసా? పాదాలు అందమైన ఉద్దేశం కొరకు పనిచేసినప్పుడు అవి సుందరంగా ఉంటాయి.

నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. కమ్ములు అంటే పాదరక్షలు అని, విశ్రాంతి అంటే బలము అని అర్థం రాయబడింది. కాబట్టి నూతన వధువులారా, దేవుని వాగ్దానాలన్నిటికీ గుర్తుగా ఉన్నాయి. ఇనుపజోళ్లు ఇత్తడిజోళ్లు తొడుక్కొనండి. రాళ్లమయమైన త్రోవలు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వకండి. నడిచి వెళ్తూనే ఉండండి. దేవుని నుండి మీరు బలాన్ని పొందడానికి బైబిలులో 37,000 వాగ్దానాలున్నాయి. ఈ వాగ్దానాలు మీ పాదాలను కాపాడుతాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు, అవి తప్పకుండా వస్తాయనుకోండి, అప్పుడు దేవుణ్ణి నమ్మడం మానవద్దు. ఎందుచేతనంటే ఆయన వాగ్దానం నిలిచి ఉంటుంది. ఏమి సంభవించినా మీరు బ్రతుకు దినములెన్నో మీ బలం కూడా అంతే ఉంటుంది. ఇక చివరిగా, మన పాదాలు అన్నిటిని మించిన సుందరమైన యేసు పాదాలలాగా మారినప్పుడు మరెక్కువ సుందరంగా ఉంటాయి. మనం చేసే ప్రతి పనిలో మనం యేసును అనుసరించడానికే పిలువబడ్డాము. ఆయన మనలో మరియు మన ద్వారా జీవిస్తాడు. మీ భర్త మీలో యేసును చూచినప్పుడు అతడు మిమ్మల్ని మరెక్కువగా ప్రేమిస్తాడు. మీ జీవిత వైఖరి తన ప్రేమకు నిదర్శనంగా మీ కొరకు సిలువలో రక్తాన్ని కార్చిన యేసు పాదాలను అతనికి జ్ఞాపకం చేస్తుంది. శ్రోతలు, బహిరంగంగా మీరు చేసే సేవ ద్వారా మాత్రమే కాదు, మీ కుటుంబంలో కూడా ఆయన స్వరూపాన్ని ప్రదర్శించడం ఎంత గొప్ప ఆధిక్యత. మీ భర్త, మీ కుటుంబస్తులు మీ సుందరమైన పాదాలను చూడగలుగుతారు. కాబట్టి వాటిని గురించి మంచి శ్రద్ధ తీసుకోనండి. బైబిలులోని ఈ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి మహిళ మరియు ప్రతి పురుషుడు కూడా ప్రేమగల, కృపగల మరియు మన కొరకు త్యాగం చేసిన యేసు పాదాలలాగా వారి పాదాలు సుందరంగా ఉండేలా చూసుకోవాలన్నదే నా ప్రార్థన. దేవుడు మనకందరికీ సుందరమైన పాదాలనిచ్చి మనందర్నీ దీవించునుగాక. మన బ్రతుకు దినాలన్నిటిలో మనం బలము మరియు ఘనతతో నడుచుకుందాం.

0: శ్వేత, మీ పెళ్లిలో నువ్వు ఒక పాట పాడానని చెప్పావు కదా.
1: అవును.
0: నీకు చాలా ధైర్యం బాబు. నాకైతే కాళ్ళు చేతులు వణికేవి, అక్కడే పడిపోయేదాన్ని. పైగా నా స్వరం కూడా బాగుండదు. ఇంతకు ఆ రోజు పాడిన పాట ఏంటి?
1: ముఖ్యంగా ఇది భార్యాభర్తలు

0: ఇద్దరికీ వర్తిస్తుంది. దాని మాటల భావం ఇలా ఉంటుంది: నా జీవితంలో ప్రథమ స్థానం యేసుకే, తరువాత స్థానం మీది. ముందున నా జీవితమంతా నేను ఇద్దరి ప్రేమలో గడపాలనుకుంటున్నాను, ఇద్దరినీ ప్రేమించాలనుకుంటున్నాను. మొదట యేసు, రెండవదిగా మీరు.
1: వావ్, చాలా బాగుంది. నీ పెళ్లి రోజు పాడడానికి నువ్వు ఈ పాటను ఎందుకెన్నుకున్నావు? నువ్వు ప్రేమించినతన్నే పెళ్లి చేసుకున్నావు కదా, ఆయనకు నచ్చేలా నా జీవితంలో మొదటి స్థానం మీకే అని ఎందుకు పాడలేదు?
0: ఎందుకంటే యేసు నా జీవితంలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన అలా ఉండాలని కోరుకుంటాడు. ఈ సంగతి మా వారికి తెలుసు. అతని జీవితంలో కూడా యేసుకే మొదటి స్థానం, తరువాతనే నేను. అతడు నా జీవితంలో రెండవ స్థానంలో ఉండడానికి ఇష్టపడ్డాడు.
1: ఈ పాటలో నీకు ఇష్టమైన మాటలేవి?
0: ఒక చరణంలో, మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం లేదని అపార్థం చేసుకోవద్దు అని కూడా ఉంది. అయినా నేను ఈ లోకంలో అన్నిటికంటే మా వారినే ఎక్కువగా ప్రేమిస్తానని అతనికి తెలుసు.
1: శ్వేత, అందరి దాంపత్య జీవితాలు 100% బాగుంటాయని చెప్పలేం. ఒకవేళ కొంతమందికి మంచి భర్తలు దొరకకపోవచ్చు, వాళ్ళను బాగా చూసుకోలేకపోవచ్చు, అప్పుడు వాళ్ల సంగతేంటి? అలాంటి మహిళలు భర్తల్ని ప్రేమించగలరా?
0: భర్తల ద్వారా బాధించబడే స్త్రీలు చాలామంది ఉన్నారు. వారు భర్తల్ని ప్రేమించరని నాకు తెలుసు. అలాంటి స్త్రీలకు నేను చెప్పేదేంటంటే, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన మన మొదటి ప్రేమికుడు. ఆయన ప్రేమ ఎన్నడూ మారదు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీ భర్త మిమ్మల్ని ప్రేమించకున్నా, దేవుని ప్రేమను రుచి చూస్తున్న మీరు వారిని ప్రేమించండి. అలా ప్రయత్నించి చూడండి, తప్పకుండా అతని పట్ల మీ ప్రేమ అధికమవుతుంది.
1: ప్రియులారా, దేవుడిప్పుడు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఎప్పటికీ అలాగే ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు, నిరంతరం ఒకేలా ఉండే దేవుడు. శ్వేత, భర్త ప్రేమకు నోచుకోని మహిళల కోసం ఒక నిమిషం ప్రార్థన చేస్తావా?
0: మా ప్రియమైన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మా జీవితంలో శ్రేష్టమైన వాటిని కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ఈ లోకంలో మేము బ్రతకడానికి ప్రేమ అనే వరాన్ని మాకిచ్చారు. ప్రేమనే మా జీవితానికి ఊపిరి. ఒకవేళ మేము ఇతరుల నుండి ఆ ప్రేమను పొందుకోలేకపోయినా, తండ్రి, శాశ్వతమైన మీ ప్రేమ మాకు చాలు. మేము కూడా అందరికన్నా, అన్నిటికన్నా మిమ్మల్నే ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
1: శ్రోతలు, ఈరోజు కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? ఈ విషయంలో మీకు ఇంకా ఏమైనా సలహాలు అవసరం అనుకుంటే మాకు వ్రాయండి, లేక ఫోన్ చేయండి. ఈ వారమంతా నిరీక్షణ మహిళగా ఉంటారు కదూ.
0: ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
2: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

బాటుసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

ప్రజలు చేసిన పాపభారాన్ని మోయడం కన్నా శిలువ భారం ఎక్కువ కాదు మన ప్రభువుకు. ఇకనైనా మన పాపముల నొప్పుకొని క్రీస్తు యేసు శ్రమలలో పాలు పంచుకుని ఆయన భారాన్ని మనం మోయాలి. మనం చేసిన నేరానికా ప్రభువుకు శిక్ష?

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

0: ఈరోజు ధ్యానాంశం నిమిత్తము సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న విషయాలు మీతో మాట్లాడాలని నేను కూడా కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అనే పేరు పెట్టెను. దేవుని నామమును స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజున నా ప్రసంగం యొక్క టైటిల్ ఏంటి అంటే, నేను చెప్పాలనుకున్న ప్రసంగానికి ఒక మంచి టైటిల్ పెట్టాలని ఆశపడుతున్నాను. వైఫల్యం చెందిన చోటే విజయాన్నిచ్చే దేవుడు మన దేవుడు. ఎక్కడైతే పరాజయాన్ని రుచి చూచామో అక్కడే జయాన్ని ఇచ్చేవాడు మన దేవుడు అనే విషయాన్ని ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగం రుజువు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా చారిత్రక అంశాలు రాయబడ్డాయి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతూ ఉంటే చరిత్రలో దేవుడు తన ప్రజల పట్ల చేసిన గొప్ప గొప్ప కార్యాలు, వీరోచిత కార్యాలు, వారికి ఇచ్చిన జయ జీవితాల గురించిన వివరాలు బైబిల్లో రాయబడ్డాయి. వాటిని ఈరోజు మనం చదవడం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కోసం మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆయన ఎలాంటి కార్యాలు జరిగిస్తారో ఈ సంఘటనలు చదవడం ద్వారా మనం కూడా స్ఫూర్తిని ప్రేరణ పొందుకోవచ్చు. సమూయేలు గ్రంథం ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథాల్లో సమూయేలు గ్రంథాన్ని మనం ఉంచవచ్చు. వాస్తవానికి హిబ్రూ బైబిల్లో సమూయేలు మొదటి రెండు గ్రంథాలను కలిపి సమూయేలు మొదటి గ్రంథం అని, రాజుల మొదటి రెండు గ్రంథాలు కలిపి సమూయేలు రెండో గ్రంథం అని పిలుస్తూ ఉంటారు. అయితే మన సౌలభ్యం కోసం వాటిని 4 గ్రంథాలుగా విభజించి దేవుని సువార్తను మనకు చాలామంది దేవుని బిడ్డలు అందించారు. అయితే సమూయేలు చరిత్ర మనందరికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక మాదిరిని ఇస్తూ ఉంది. హన్నా దేవుని సన్నలో ప్రార్థన చేసింది, దేవుని సన్నలో కనిపెట్టింది, ఒక చక్కని కుమారుడి కోసం అడిగింది. కానీ అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికంగా చేస్తాడని బైబిల్లో రాయబడింది. దేవుడు ఆ వాగ్దానాన్ని రుజువుపరుచుకుని సమూయేలును ఒక ప్రవక్తగా దేవుడు నియమించాడు. అతని చేతుల మీదుగా కొంతమంది రాజులు అభిషేకించబడ్డారు. గొప్ప గొప్ప కార్యాలు బైబిల్లో జరిగాయి. అందరం బట్టే సమూయేలు ఆ చరిత్ర అంతట్లో కూడా కీ పర్సన్గా ఉన్నాడు. కనుక ఈ గ్రంథానికి సమూయేలు పేరు పెట్టడం జరిగింది అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. సరే, ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలందరినీ పిలుస్తూ ఉన్నాడు, ఒక ప్రాంతానికి రమ్మన్నాడు. ఆ ప్రాంతం పేరు మిస్పా. అందరూ చెప్పండి, ఈ ప్రాంతం పేరేంటి? మిస్పా. ఇదేదో కొత్త రకం స్పా అనుకోకండి. ఎందుకోసం అంటే ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా స్పాలు పెరిగిపోతూ ఉన్నాయి. తలకి స్పా అంటున్నాడు, ఒంటికి స్పా అని రకరకాల స్పాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ స్పా కాదు ఇది, ఇది మిస్పా. మిస్పా అనేది ఒక ప్రాంతం, ఒక ప్లేస్ ఇది. ఈ ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని ఆలోచన చేస్తే, ఎగ్జాక్ట్లీ ఈ సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో సమూయేలు ఒక రాతిని నిలబెట్టి దీనికి ఎబెనెజర్ అని పేరు పెడతాను అని, ఆ మిస్పా అనే ప్రాంతంలో ఎబెనెజర్ అనే రాతిని నిలబెట్టిన ఆ ప్రాంతంలోనే ఒక 20 సంవత్సరాల క్రితం చరిత్ర వెనకకు లాగితే ఒక ఘోర పరాభవం ఇశ్రాయేలుకు సంభవించింది. ఒక మాటలో చెప్పాలంటే వారు ఎన్నడూ కోలుకోలేని దెబ్బ మిస్పాలో తగిలింది ఇశ్రాయేలు ప్రజలకి. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, మనం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి వస్తే, 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు 20 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అయితే 4వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన పరాభవాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. చెప్పండి, ఎంతమంది చనిపోయారంటే ఇశ్రాయేలీలు? ఫిలిస్తీయులు అనబడే వారు ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చారు. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేసే, మిస్పా అనే స్థలంలోనే. ఈ ప్రాంతంలోనే ఘోర పరాభవం ఇశ్రాయేల్కి వచ్చింది. ఓడిపోయారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు, పరుగులెత్తారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టేస్తే ఫిలిస్తీయులు వారి మీద దాడి చేసినప్పుడు 4,000 మంది హతులైపోయారని బైబిల్లో రాయబడి. ఒకే ప్రాంతంలో 4,000 మంది చచ్చిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఫిలిస్తీయులు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులు లాంటి వాళ్లే. వారి టార్గెట్ ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఉంటూ ఉండే. ఆనాడు అబ్రహాము కాలము నుండే ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో దెబ్బలాటలు పెట్టుకున్నట్టుగా, కాన్ఫ్లిక్ట్ వారికి ఉన్నట్టుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ఫిలిస్తీయులు వీరి ఆరంభాన్ని ఆది కాండం 10వ అధ్యాయంలో మనం చూడగలం. షేము, హాము, యాపేతు అనబడే
1: నోవహు కుమారుల ముగ్గురికి 70 మంది జాతులు వారి గర్భాల్లోంచి వచ్చారు. 70 దేశాలు అంటే దాదాపుగా ఆదికాండం 10వ అధ్యాయం ప్రారంభంలోనే 70 జనాంగాలు నోవహు కడుపు నుండి పుట్టినట్టుగా బైబిల్ ఆధారాలు ఉన్నాయి. వాటిలో వారిలో ఫిలిస్తీన్లు కూడా ఒకరు. అయితే మీరు దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి, నిజమైన దేవుణ్ణి గుర్తించాల్సింది పోయి, దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి, వ్యర్థమైన వాటిని తమ చేతులతో కల్పించుకుని దేవునికి దూరం అయిపోయారు. వచ్చిన వారందరూ ఒకే గర్భము నుండి, ఒకే ప్రాంతము నుండి, దైవికమైన విలువల్లోంచి వచ్చిన వారే. కానీ ఆ తర్వాత దినాలు గడిచేసరికి వారు దేవునికి దూరమై భయంకర వ్యక్తులుగా మారిపోవడం మాత్రం కాకుండా దేవుని సేవించే వారికి శత్రువులుగా కూడా వారు మార్చబడ్డారు. వాస్తవానికి బైబిల్ గమనిస్తే సమూయేలు కాలంలో, అంటే న్యాయాధిపతుల కాలంలోనే, సంసోను, సమూయేలు ఇలాంటి వారి కాలంలోనే ఫిలిస్తీన్లు మరి ఎక్కువగా ఇస్రాయేలు ప్రజల మీదకి దాడి చేస్తుండేవారు. అందును బట్టే సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం కూడా అదే, ఫిలిస్తీన్ల నుండి ఇస్రాయేలు ప్రజలను కాపాడాలని బలిష్ఠుడైన సంసోను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయా సందర్భాల్లో దేవుడు సంసోను వాడుకున్నాడు. ఈ ఫిలిస్తీన్లు అనబడే వారు ప్రియులరా సీ పీపుల్ అని పిలుస్తారు. అంటే సముద్ర తీరంలో నివసించేవారు వాళ్ళందరూ కూడా. సముద్ర తీరాన నివసిస్తూ వారు ఏం చేశారంటే వారి టెరిటరీస్, వారి బౌండరీస్ అన్ని కూడా వ్యాప్తి చేయడానికి అలా లోపలికి ఒక్కొక్క ప్రాంతం మీదకి వస్తూ ఉండేవారు. ఇస్రాయేల్ దేశంలో చాలా ప్రాంతాలు వారి చేతుల్లో పెట్టుకోవాలని ఆశపడ్డారు. ఫిలిస్తీన్లు మొత్తం 5 ప్రాంతాల్లో తమ యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేవారు. బైబిల్లో ఆ పేర్లన్నీ రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే ఫిలిస్తీన్లు 5 పట్టణాల్లో నివసించేవారని బైబిల్లో ఉంది. గాజా, యాష్కలోన్, అష్డోదు, గాదు, ఎక్రోను, మొత్తం 5 ప్రాంతాల్లో ఫిలిస్తీన్లు నివాసం చేసుకుని 3 దేవతలను వారు ఆరాధన చేసేవారు. ఫిలిస్తీన్లు ఆరాధించే దేవతలు 3. వారి యొక్క విధానాలన్నీ కూడా బైబిల్లో మనం చూడగలం. అష్టారోతు, దాగోను, బయల్జిబూబు అనే 3 దేవతల్ని వారు ఆరాధన చేస్తూ దేవుని ప్రజలకు విరుద్ధంగా వారు ముందుకు సాగిపోతుండేవారు. బైబిల్ గ్రంథం వారిని విగ్రహారాధికులని, దేవుణ్ణి కాక తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించేవారని. అంతమాత్రం కాకుండా ఫిలిస్తీన్లు బహుభయంకరమైన త్రాగుబోతులు, మద్యపానాసక్తులు, దేవర్ డ్రంకర్స్. ఎంత భయంకరంగా త్రాగేవారంటే వారు ఏదైనా విందు చేస్తే 7 రోజులు చేసేవారట. ఆ 7 రోజులు కూడా తాగడమే. సంసోను కాలంలో కూడా 7 రోజులు విందు జరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ 7 రోజులు త్రాగేవాడు త్రాగడం, తినేవాడు తినడం, భయంకర పాపాలు చేసేవాడు చేయడం. ఇలాంటి దైవిక విలువలు లేని జనాంగం, దేవుణ్ణి ఆరాధించిన జనాంగం, ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేలు ప్రజలకు అడుగడుగున ఇబ్బందిని, కష్టాన్ని కలుగు చేసిన ఫిలిస్తీన్లు సమూయేలు కాలంలో మరలా ఇస్రాయేల్ మీదకి వచ్చారు. నేను ఒక మాట చెబుతాను, జీవితం అనేది పోరాటం. ప్రతిరోజు ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూనే ఉంటాను. లైఫ్ ఈజ్ అ బ్యాటిల్, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనందరం కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక పోరాటం విశ్వాస జీవితంలో జరుగుతూ ఉంది. అన్యులైన వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరిగని అవిశ్వాసులు వారి సాంప్రదాయాల్లో, వారి వ్యవహారాల్లో, వారి కార్యకలాపాలలో మనల్ని పాలు పంచుకోవాలని ఆహ్వానించిన ప్రతిసారి మనం యుద్ధ భూమిలోనే ఉన్నాం. పోరాటం జరుగుతుంది. కొన్నిసార్లు మోమాటానికి గురై చాలామంది ఓటమి పాలవుతున్నారు, శత్రువుల చేతికి దొరికేస్తున్నారు. అపవాది, దురాత్మ శక్తులు, లోకము మనల్ని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సందర్భంలో ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతికి చిక్కితే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, వరుసగా 4,000 మందిని హతమార్చారట ఫిలిస్తీన్లు. దెర్ వాజ్ ఎ టెరిబుల్ సిచ్యువేషన్ అట్ మిస్పా. మిస్పా అనే ప్రాంతంలో కన్నీటి లోయలు ఉన్నాయి. మిస్పా అనే ప్రాంతంలో దేవుని ప్రజల సమాధులు కట్టబడ్డాయి. మిస్పా అనే ప్రాంతంలో దుఃఖం ఉంది, వేదన ఉంది, ప్రభావంతో, అవమానంతో ఇస్రాయేళ్లు తలదించుకుని పరుగులెత్తి పారిపోయారు మిస్పా అనే ప్రాంతంలో. ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేల్కి ఇష్టం కాని ప్రాంతం అంటే ఏదైనా ఉంటే, ఇస్రాయేల్లో ఇష్టపడని ప్రాంతం అంటూ ఉంటే అది మిస్పానే. కారణం 4,000 మంది ప్రజలు అక్కడ శత్రువుల చేతికి దొరికేశారు. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ చోటుకు వచ్చారు. ఎందుకు మనం ఓటమి పాలయ్యాం, ఎందుకు మనలో ఓటమి వచ్చింది ఆలోచించేద్దామని అందరూ ఆలోచన చేసి, దేవుని మందసం మన దగ్గర లేదు కదా, అందులో బట్టే మనకు ఓటమి వచ్చిందని చెప్పి వారందరూ దేవుని మందసాన్ని తెప్పించారు. తెప్పించి వాళ్ళ పాలనలో బిగ్గరగా కేకలు వేశారు, అరిచారు. దేవుని మందసం వచ్చేసింది, ఇక విజయం మందే, దేవుని మందసం వచ్చేసింది, ఇక విజయం మనదే అని వారు గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు ఫిలిస్తీన్ల పాళెం వరకు వినబడ్డాయట, ఫిలిస్తీన్ దేశం వరకు వినబడ్డాయట. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఈ కేకలన్నీ వింటే, ఏంట్రా వాళ్ళందరూ అరుస్తున్నారు, ఇస్రాయేళ్ళందరూ చావు దెబ్బ తీసాం కదా వాళ్ళని, అయినా ఇంకా అరుస్తున్నారేంటి, ఆర్భాటం చేస్తున్నారు ఏంటి సంగతి అని చూశారు. చూస్తూ ఉంటే దేవుని మందసం వారు పట్టుకెళ్లారట. అందును బట్టి ఆ మందసాన్ని వా బట్టి వారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, కేకలేస్తున్నారు, విజయం వచ్చేసింది అనుకుంటున్నారు. అనగానే మరలా ఫిలిస్తీన్ ఇస్రాయల్ మీద దాడి చేశారు. ఈ ఆర్భాటం ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు, ఈ ఆర్భాటం ఎక్కువ కాలం వారిలో ఉండడానికి వీల్లేదని ఫిలిస్తీన్లు దాడి చేసి ఈసారి ఎంతమందిని చంపారంటే చాలా విచారకరం ప్రియులరా, ఆ తర్వాత జరిగిన యుద్ధంలో సుమారుగా 30,000 మంది ఇస్రాయల్ నేల కూల్చారు. దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది ఇస్రాయల్కి. ఒక ప్రక్క 4,000 మంది హతులైపోయారు. ఆ తర్వాత మరలా మందసం వచ్చింది, బాగుంది అనుకునే సమయానికి మళ్ళీ ఫిలిస్తీన్ రావడం, 30,000 మందిని హతం చేస్తే, మీరు గమనించిన ప్రియులరా, మిస్పా అనే ప్రాంతంలో 34,000 సమాధులు, దుఃఖభరిత వాతావరణ ప్రాంతంలో ఉంది. నేను ఆలోచన చేయడం ప్రారంభించాను, దేవుని మందసం ఉంటే విజయం రావాలి కానీ ఎందుకు మరలా ఓటమి వచ్చింది? వీళ్ళు ముందు ఓటమి వస్తే కారణం ఏంటి? దేవుని మందసం లేకపోవడం బట్టే కదా మనకు అపజయం వచ్చింది, దాన్ని తీసుకురండి పెట్టుకున్న తర్వాత కూడా ఎందుకు వారికి అపజయం వచ్చింది? చాలా జాగ్రత్త గమనించండి ప్రియులరా, వాస్తవాన్ని గమనిస్తే వారు దేవుని మందసానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వలా, దేవుని మందసానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వలా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆచారంగా సాంప్రదాయబద్ధంగా దేవుని మందసాన్ని తీసుకొచ్చి వారితో పెట్టుకున్నారు, కానీ దేవుని మందసమైనా కానీ మరి ఏ వస్తువైనా కానీ దేవుని మహిమ దానిలో లేకపోతే, దేవుని ప్రసన్నత దానిలో లేకపోతే అది కేవలం వస్తువు మాత్రమే తప్ప అది విజయాన్ని ఇచ్చే పరిస్థితి కాదనే వాస్తవాన్ని గుర్తించారు. గ్లోరీ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. వాస్తవానికి ఇజ్రాయెల్ గుర్తించాల్సింది దేవుని మహిమ మన నుండి విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని తమ జీవితాలు పరిశీలించుకోవాల్సింది. పోయి ఏదో ఒక వస్తువును పెట్టేసుకుంటే చాలు మనకు విజయం వస్తుందని వారు పొరపాటు పడ్డారు. దే వర్ మిస్లెడ్. వారందరూ కూడా పొరపాటులో ముందుకు సాగిపోయి మందసం ఉంటే చాలు విజయం సాగించవచ్చని వారు చాలా ఆశపడ్డారు. అయితే వాస్తవాలు ఏంటో, మిస్పాలో ఎందుకు దేవుని ప్రజలు ఓడిపోయారో సమూయేలు గుర్తించాడు. సమూయేలు ఆత్మలో గ్రహించాడు. ఆత్మలో గుర్తించిన సమూయేలు ప్రజలందరూ పిలుస్తున్నాడు, ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ టు కమ్ టు మిస్పా, కమ్ అగైన్, మరలా మీరందరూ మిస్పాకి రావాలనుకుంటే రండి, నేను మీకు విజయ సూత్రాలను ప్రకటిస్తాను. ఏ ప్రాంతంలో మీరు ఓడిపోయారో అదే ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఏ ప్రాంతంలో వైఫల్యం మిమ్మల్ని అణగద్రొక్కిందో అదే ప్రాంతంలో దేవుడు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఏ ప్రాంతంలో పరాభవంతో తలదించుకున్నారో అదే ప్రాంతంలో దేవుడు మీ తలెత్తబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి యేసును మహిమపరచండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనం, ఆయన సౌందర్యం అదే. మిస్పా అనే ప్రాంతాన్ని మీరు చూసి ఏడుస్తున్నారేమో, భయపడతారేమో, అదే ప్రాంతంలో దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు రండి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మనం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం చదివితే మిస్పాలో వారికి విజయం ఎందుకు వచ్చింది, వైఫల్యం జరిగిన చోటే విజయాన్ని ఎందుకు వారు పొందుకున్నారు? ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా పరాభవంతో ఉన్నావా, అపజయంతో ఉన్నావా, ఓటముతో కృంగిపోతున్నావా, అయ్యా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ గెలవలేకపోతున్నాను, చాలా ప్రయాసపడుతున్నాను కానీ ఎందుకో గెలవలేకపోతున్నాను, ఒక ప్రక్క జీవితంలో ఓడిపోయాను, ఏదైతే మంచి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేయడానికి నా దేహం మరలా మరలా పరుగులు తీస్తూ ఉంది, ఆ వదిలిపెట్టేసిన పాపాన్నే మరలా మరలా చేయడానికి వెళ్తున్నాను, నా శరీరంలో నాకు విజయం లే, నా వ్యక్తిగత జీవితంలో విజయం లే, పోనీ కుటుంబం దగ్గరికి వస్తే కుటుంబంలో కూడా విజయం లేదు, పరాభవాన్ని పొందుకున్నాను, ఆ తర్వాత సంఘములో సహవాసంలో నాకు విజయం కనబట్టలేదయ్యా, అకాడమిక్గా విజయం సాధించలేకపోతున్నాను, ఏ రంగంలో కూడా విజయాన్ని సాధించలేక ఏడుస్తున్నావా? ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆయన వైపు నువ్వు తిరగలిగితే, దేవుని గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే శత్రువు నిన్ను తరిమి నీ మెడ మీద తన కాలు పెట్టాడో అక్కడే దేవుడు శత్రువును చితకుతొక్కగలిగే శక్తి నీకు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశంలోండి ప్రజలందరికీ విజయం కలుగునుగా కంటే కలగదా? మీరందరూ రక్షణ పొందండి అంటే పొందరా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో మరణించాలి? వై జీసస్ హ్యాడ్ టు డై ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరీ? మనందరి కోసం కలువరిశిల్లు వరకు దిగొచ్చి ఎందుకు చనిపోవాలి? ఏ భూమి మీదైతే మానవుడు ఓడిపోయాడో, ఏ భూమి మీద నాటబడిన ఏదేనో తోటలో మానవుడు అపవాది చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయాడో, ఏదేను తోటలో అయితే మానవుడు పరాభవం చెందాడో, అదే భూమి మీద మానవుడు నిలబెట్టాలనే యేసు ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చారు. హల్లెలూయా. వైఫల్యం చెందిన చోటే విజయం, ప్రభావంతో ఉన్న చోటే జయ జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రవిష్టపడుతున్నాడు. నేను ఈ సమూయేలు మొదటి గ్రంథం ఆ భాగం అంతా కూడా ధ్యానం చేస్తున్నా. గత రాత్రి అంతా ఈ విషయం మీద ధ్యానం చేస్తూ ఉంటే దేవదేవుడు మాట్లాడిన కొన్ని విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన విషయాలు, ఎందుకు ఇస్రాయేల్ ప్రజలకు విజయం వచ్చింది, మిస్పా అనే ప్రాంతంలో ఒక రోజున చాలా భయంకరంగా ఓడిపోయి 34,000 మంది ప్రజలు చచ్చిపోతే భయంకరమైన క్షోభ, వ్యధ, దుఃఖము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మరలా అదే ప్రాంతంలో దేవుడు ఎందుకు విజయాన్ని ఇచ్చాడు అంటే, ఇస్రాయేల్ చేసిన 3 పనులు అక్కడ ఉన్నాయి, వాటిని మీతో త్వరగా చెప్పిన అంశాన్ని ముగిస్తాను. నువ్వు ఏ రంగంలో విజయం సాధించాలనే ఉదయకాల సమయంలో ఏ విషయంలో విజయం సాధించాలన్నా, అది ఒకవేళ నాకు చెప్పలేకపోవచ్చు, ఒకవేళ దేవుని సేవకులు మాతో నువ్వు పంచుకోలేకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న సంఘర్షణ ఇవదే కాల్సిన జయించాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ? సిన్స్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని మాట గనుక, ఇది దేవుని వాక్యము గనుక, ఇది దేవుడు మనకిచ్చిన వాక్కు గనుక, దీనిలో రాయబడిన విషయాలు మనం గమనించి అలా నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ రోజున మనకు కూడా విజయం ఇవ్వడానికి మన దేవుడు నేటికి సజీవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని అవమయపరదాం. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు? ఆయన సజీవుడుగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇస్రాయేలీలు మిష్పాలో ఘోరమైన అపజయాన్ని పొందినప్పటికీ కూడా వారు మరలా ఇక్కడ విజయం సాధించిన కారణం ఏంటి అంటే, మొదటి అంశం దగ్గరికి వద్దాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. వారు మిష్పాలో కూడుకొని
2: నీళ్లు చేది
1: యెహోవా సన్నిధిని కుమ్మరించి
2: ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని
1: ఏం చేశారు? అది వారు విజయం సాధించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దే కన్ఫెస్ దే సిన్, వారి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారట. అంతకుముందు ఒప్పుకోలే, 4,000 మంది చచ్చిపోతే మందసాన్ని పెట్టుకుంటే విజయం వచ్చేస్తానుకున్నారు తప్ప వారి హృదయములో దేవునికి చోటు లేనప్పుడు, వారి మనసుల్లో దేవునికి చోటు లేనప్పుడు విజయాన్ని ఎలా ఆకంగ్రందించారు? అందరం బట్టే ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ ఓడించడానికి ముందే వారి సొంత పాపాలే వారిని ఓడించాయి అనే విషయాన్ని ఇవదే కాల్సి మరి గమనించాలి. నీకు తెలుసా, శత్రువు నిన్ను ఓడించక ముందే నిన్ను ఓడించేది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపమే. నీ జీవితంలో అవిధేయతే, దేవునికి అవిధేయంగా నువ్వు తలస్తున్న తలంపులే, ఆయన వాక్యానికి చోటు ఇవ్వని మనసే శత్రువుని మీద విజయం సాధించడానికి ముందే నిన్ను ఓటములను తీసుకెళ్ళిపోయాను, నిన్ను కృంగదీసేసింది. అందరు బట్టే ఇస్రాయేల్ గుర్తించా, దేవుడు మనకు విజయాన్ని ఇవ్వాలంటే, పరాభవం చెందిన చోట విజయాన్ని పొందాలంటే, వైఫల్యం చెందిన చోట విజయాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే, వారు గుర్తించారు, అయ్యా నీ దృష్టికి మేము పాపం చేశాం, మా జీవితాలు బాలదయ్యా, మా పరిస్థితి బాల. ఆనాడు సమూయేలు కాలంలో ఇస్రాయేల్ ప్రజలందరూ చెదిరిపోయి దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా భయంకరంగా బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మనసం పట్టబడిందని బైబిల్లో రాయబడి, గ్లోరీ డిపార్టర్. ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు, హొప్ని, ఫినెహాసు. ఫినెహాసు భార్య గర్భవతి. ఎప్పుడైతే యుద్ధంలో మందసం పట్టబడింది, తన భర్త చచ్చిపోయాడు, ఆ తర్వాత హోఫ్ని కూడా చనిపోయాడని ఎప్పుడైతే ఆమె గుర్తించిందో, నిండు చూలాలు గర్భవతి, అలా మోకాళ్ళ మీద కృంగి బిడ్డను జన్మనిస్తే ఆ బిడ్డనులా ఎత్తుకుని ఏకాబోధ అనే పేరు పెట్టి చచ్చిపోయింది ఆమె. ఏకాబోధ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మహిమ వెళ్ళిపోయాను. ఇస్రాయేల్లో మందసం ఉంది, ఇస్రాయేల్ దగ్గర మందసు ఉంది, ఇస్రాయేల్ దగ్గర అన్నీ ఉన్నాయి, ఇస్రాయేల్ దగ్గర తోరా ఉంది, పవిత్ర గ్రంథం ఉంది, అయినా దేవుడు వారి మధ్య లేడు. చాలాసార్లు మన జీవితంలో మా ఇంట్లో సిలువ ఉంది కదండి, దేవుని సన్నిధి ఉంది అనుకుంటాం, మా ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయండి, దేవుని సన్నిధి మా ఇంట్లో ఉండుంటుంది అనుకుంటాం, మా ఇంటి మీద సిలువ ఉందండి ఖచ్చితంగా మా ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది అనుకుంటా, మా ఇంటి ముందు దేవదూతల బొమ్మలు పెట్టుకున్నామండి, మా ఇంటి ముందు యేసుప్రభు ఫోటో పెట్టుకున్నామండి, మా ఇంటి లోపల యేసుప్రభుకి దండేసి అగరబత్తులతో ఏం చేస్తున్నాము, ధూపం వేస్తున్నామండి, ఆ ఫోటోకి ప్రతిరోజు పూలు మారుస్తుంటానండి. ఏదన్నా చేయి నీ జీవితంలో, నీ హృదయంలో పాపం ఉన్నంతకాలం యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. జీవితంలో దేవుని సన్నిధిని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఇస్రాయేల్ అదే పొరపాటు పడ్డా, మనసు ఉంది కదా, ఇంట్లో సిలువ ఉంది కదా, ఇంట్లో బైబిల్ ఉంది కదా, ఇంక విజయం మంది అనుకున్నారు. ఇంట్లో బైబిల్ ఉంటే కుదరదు, నీ గుండెల్లో బైబిల్ ఉండాలా? ఇంట్లో సిలువ ఉంటే కుదరదు, నీ హృదయంలో ఆ సిలువను చేర్చుకున్నావా? బైబిల్ చదువుతున్న సందర్భం ఇదే. ఇస్రాయేల్ గుర్తించారు, మా ఓటమికి కారణం మేము చేసిన పాపమే, మా ఓటమికి కారణం మా అవిధేయతే, దేవుణ్ణి విడిచి అన్య దేవతలను పూజించే అనుభవం ఏదైతే ఉందో అదే మాకు ఓటమిని తీసుకొచ్చింది. ప్రియ తమ్ముడు, ఒకసారి ఆలోచించాయి. ప్రే చెల్లెమ్మ ఒక్కసారి ఆలోచించాయి, ఎందుకు మాటిమాటికి ఓడిపోతున్నావు జీవితంలో? ఎందుకు మాటిమాటికి నిరాశ నిస్పృహ నిన్ను కమ్మేస్తుంది? ఎందుకు మాటిమాటికి అపవాది నీ మెడ మీద కాలు పెట్టి నిలబడుతున్నాడు అంటే, బహుశా ఎక్కడో తప్పిపోయావేమో, దేవుని మాటకు విధేయత లేదేమో, ఆయన మాటను అనుసరించట్లేమో. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, దట్స్ గుడ్. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నా మంచిదే, ప్రార్థన చేస్తున్నా మంచిదే, కానీ నీ హృదయాన్ని మాత్రం ఇంకా దేవునికి ఇవ్వలా. మందసం ఉన్నంత మాత్రం విజయం వస్తుంది అనుకోవడం పొరపాటే. ఎందుకోసం? ఆ మందసం మీద దేవుని మహిమ తొలగిపోయింది కాబట్టి. బైబిల్ ఉండడం తప్పేం కాదు, అయితే బైబిల్లో ఉన్న దేవుని మహిమను గుర్తించావా? అలా గుర్తించలేనప్పుడు ఈ పుస్తకానికి, లోకంలో ఉన్న పుస్తకాలకి పెద్ద తేడా లేదంటాను నేను. ఈ గ్రంథం జీవ గ్రంథం, దీనిలో దేవుడు ఉన్నాడు. దీన్ని చదువుతున్నప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నేను వింటాను అన్న భావన లేకుండా, ఏదో ఆఫీస్కి వెళ్ళే ముందో లేదా బయటికి వెళ్ళే ముందో ఏది చిన్నది చూడు ఒకసారి బైబిల్లో 117 అలాంటిది మనకు కావాలా అని ఆ రెండు వచనాలు చదివేసి నేను రోజు బైబిల్ చదివేస్తున్నానని అనుకుంటే పొరపాటే. నువ్వు కేవలం బైబిల్ చదువుతున్నావు అంతే, కానీ దేవుని మహిమ నీ మీద లేదు. గ్లోరీ డిపార్టెడ్. ఇప్పుడు మార్చి చెబుతాను ప్రియులారా, మందసం పట్టబడిందని దేవుని మహిమ పోలా? దేవుని మహిమ పోయింది కాబట్టే మందసం పట్టబడింది. అక్కడ తీసుకెళ్లిపోయారు శత్రువుల మందసాన్ని. ఈరోజు నీ జీవితంలో దేవుని సెలవు ఒప్పుకున్నావా? ఎప్పుడైనా నీ దౌర్భాగ్య స్థితిని ఒప్పుకున్నావా? ఓటమికి కారణం వాళ్ళంటావు, వీళ్ళంటావు, నా తల్లి అంటావు, నా తండ్రి అంటావు, నా భార్య అంటావు, నా పిల్లలు అంటావు, కానీ నేనే ప్రభు అని ఎప్పుడైనా ఒప్పుకున్నావా దేవుని సన్నిధిలో? దిస్ ఈస్ ద టైం, ఇది సమయం. ఈరోజున ప్రపంచ ప్రార్థనా దినోత్సవం జరుగుతూ ఉంది. ప్రజలందరూ మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా దేశాన్ని కనికరించు, మా దేశాన్ని ఉజ్జీవపరచుని. మంచిదే, మన దేశం ఉజ్జీవపడాలంటే ఉజ్జీవం మొదటిగా నా నుండి ప్రారంభించబడాలి, ఉజ్జీవం మొదటిగా నీ నుండి ప్రారంభించబడాలి. వెన్ వి కన్ఫెస్ అవర్ సిన్, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడని బైబిల్లో ఉంది. ఒప్పుకున్నావని జీవితాన్ని, నీ జీవితంలో నీవు చేస్తున్న పాపమే, నీ అవిధేయతే, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న మనస్తత్వమే కొన్నిసార్లు నీ ఓటమికి కారణం అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గ్రీక్లో కన్ఫెషన్ అనే మాటకు హోమోలోజియో అనే పదం వాడారు. హోమోలోజియో అనే పదం, దాని అర్థం ఏంటంటే ఎక్నాలెడ్జ్మెంట్, ఎక్నాలెడ్జింగ్. దేవుని సందుకు వచ్చి ఒప్పుకోవడం అట. ఏంటి ఒప్పుకోవాలి? అయ్యా, నేను నిస్సహాయుణ్ణి, నేను ఎందుకు పనికిరాని వాడిని అయ్యా, విజయం నీ ద్వారానే తప్ప మా సొంత ప్రయత్నాల ద్వారా కాదు. దానికి సూచనగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు నీళ్లు చేది మిస్పాలో నీటిని ఒలకపోశారట. ఏ ఎందుకు?

0: పట్టలేనినటువంటి వరం. వి ఆర్ సంథింగ్ వర్త్లెస్, వి ఆర్ నథింగ్, మేము ఎందుకు పనికిరాని వరం, మా వల్లేది కాదు. మా బలంతో, మా జ్ఞానంతో, మా శక్తితో, మాకున్న చదువుతో, మాకున్న డబ్బుతో, మాకున్న బంగ్లాలతో, మాకున్న భూములు పొలాలతో జీవితాన్ని ఏలేద్దాం అనుకున్నాం, కానీ మా వల్ల కాలేదయ్యా. 34,000 మంది హతులైపోయారు మా ప్రాంతంలో. మేము నేలను ఒలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వంటి అభాగ్యులం మేము. తమను తాము దేవుని సన్నిధిలో జీరో చేసుకున్నారు కాబట్టి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసాను మైపడతా హల్లెలూయా. ఏదై కాల్సిన ప్రేక్షలమ్మా, ఓటమి నుండి గట్టెక్కాలనుకున్నావా? ప్రతిరోజు నేను కబళిస్తున్న నిరాశ ఏదైతే ఉందో, ఎందుకు నువ్వు బ్రతకడం, చచ్చిపో అని అపవాది ప్రేరేపిస్తున్న ప్రేరేపణ నువ్వు జయించాలంటే కన్ఫెస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టేశాయి, ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఇక దానిలో మొహమాట ఉండడానికి వీల్లే. కొంతమంది దేవుడి దగ్గర కూడా తమ జీవితాలు చెప్పుకోవాలంటే ఎంత మొహమాటమో తెలియదు. దేవుడు ఏమనుకుంటాడు, ఏమనుకుంటాడు ఆయన, అది ఏం తెలీదా? నీ జీవితం అనికి తెలీదా? నీ బ్రతుకు ఆయనకి తెలీదా? ఆయన ఏమనుకుంటాడు చెప్పు. నీ బ్రతుకంతా ఆయనకి చెప్పు, నీ పరిస్థితి అంతా ఆయనకి చెప్పు. అయ్యా, నేను ఈ బలహీనతతో బాధపడుతున్నానయ్యా, నేను ఎందుకు ఈ పాపం ఇరుక్కుపోయిన స్వామి, బయటకు రాలేకపోతున్నానయ్యా, నా అపజయానికి కారణం ఈ పాపం అని గుర్తిస్తున్నా. అది ఒకవేళ కోపం కావచ్చు, అసూయ కావచ్చు, మరొకటి కావచ్చు, నో మ్యాటర్, సిన్ ఈ సబ్జెక్టివ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంది. ఒప్పుకో దేవుని సన్నిధిలో, అయ్యా మేము పాపాత్మలను ఒప్పుకుంటున్నాం ప్రభువా అని ఎప్పుడైతే వారు తమ్మును తాము దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డారో విజయానికి తొలిమెట్టదే. కన్ఫెషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ విక్టరీ. నీ జీవితంలో విజయం సాధించాలంటే నీ జీవితంలో మొట్టమొదటిగా ఒప్పుకుదల నీలో ఉందా? ఒప్పుకుంటున్నావా? కొంతమంది ఒప్పుకోరు, కప్పుకుంటారు. చెప్పండి ఏం చేస్తారు? కప్పుకుంటారు. అతిక్రమాలు దాచిపెట్టివాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెడితే ఏం పొందుతారట? కనికరం పొందుతారని బైబిల్లో ఉంది. దేవుని కనికరం, ఆయన కృపగలవాడు, ఆయన కృపని మీద దిగి రావాలంటే అతిక్రమాలు దాచిపెట్టద్దు, ఒప్పుకో అని బైబిల్ సెలవిస్తూ ఉంది.
1: చూస్తానండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైంది, ముఖ్యమైంది క్యారెక్టర్. ఈరోజు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వాక్యం అనేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, హౌజ్ ఆర్ క్యారెక్టర్? మన జీవిత విధానం ఎలా ఉంది? మనం ఆలోచించే విధానం ఎలా ఉంది? మనం మాట్లాడే విధానం ఎలా ఉంది? ఈ మూడు చాలా ముఖ్యమండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ ఇస్ క్లియర్. ఒక మనిషి క్యారెక్టర్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకడు మనుషుడు క్యారెక్టర్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే, ఒక మనుషుడు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలంట? లెక్క, తీర్పు. అదే రీతికి మనం చూస్తాము, ఒక మనుషుడు ఏం తలస్తాడో దాన్ని బట్టి తను బ్రతుకుతాడంట. దేవుడు తలంపులు ఎరిగిన వ్యక్తి మన తలంపులు తగినట్టుగా తీర్పు తీర్చే దేవుడు. మొదటిగా మన మాటలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు, రెండోది మన తలంపులు తగినట్టుగా దేవుడు తీరుస్తాడు, మూడవది ఏంటంటే మన క్రియలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. మన యాక్షన్స్, మన క్రియలు, ఈ మూడుని బట్టే మనుషుడు విలువ ఉంది. ఈ మూడుని బట్టే మనుషుడికి స్థాయి ఉంది. ఈ మూడుని బట్టే మనుషుడికి ఘనత ఉంది. మనుషుడు మిమ్మల్ని గౌరవించాలంటారా? ఈ మూడు సరిగా పెట్టుకోండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని గణపరచాలంటారా? ఈ మూడు సరిగా పెట్టుకోండి. ఈ మూడు సరిగా ఉంటే బ్రతుకు ధన్యమండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 31:10 చదివితే, ఈ గుణవతి అయిన భార్య దొరుకుతాం బహు అరుదు అంట. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎలా ఉందంటే, ఎన్ ఎక్సలెంట్ వైఫ్. వాట్ ఈస్ ఎక్సలెంట్? అంటే బ్యూటిఫుల్ వైఫా? నో, ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటిఫుల్, ఇట్స్ అబౌట్ ఎక్సలెన్స్. గుణవతి అయిన భార్య, దట్ ఈస్ ద ఎక్సలెన్స్. యు సీ, దట్ ఈస్ ఎ క్యారెక్టర్. సో దేవుడు నాకు తెలియజేస్తుంది, గుణవతి అయిన భార్య, టాకింగ్ అబౌట్ ఎ క్యారెక్టర్, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దొరుకుతాం, అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దొరుకుతాం బహు అరుదు అంట. బహు అరుదు, చాలా కష్టం. అలాంటి వానికి, అలాంటి వ్యక్తి దొరుకుతాము. ఏం దొరికినట్టంట? మోర్, ఫార్ మోర్ ప్రెషస్ దాన్ జ్వెల్స్ అంట. నగలు దొరికిన దానికన్నా క్యారెక్టర్ కలిగిన భార్య మేలంట. ధనము తెచ్చే భార్య కన్నా, ఈరోజు చాలామంది అడుగుతారు, వాట్ డూ యూ బ్రింగ్? ఏం తెస్తావు పెళ్లి చేసుకుంటే? ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ ఆస్తి ఏంటి? స్త్రీలు పురుషులు ఇద్దరికి చెప్తున్నానండి, కేవలం పురుషులు మాత్రం చెప్తున్నాను అనుకోవద్దు. బాగా చెప్పారు, మాకేం లేకపోయినా పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు. క్యారెక్టర్ కలిగి ఉండాలి, అన్నీ ఉంటాయి. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ లివ్ రైట్, యూ విల్ డూ థింగ్స్ రైట్. సింపుల్, యూ విల్ డూ థింగ్స్ రైట్. వర్ష క్యారెక్టర్ లేని వ్యక్తి నీకు ఆస్తిపాస్తులు తెచ్చినా కూడా వ్యర్థమే. యూ విల్ హ్యావ్ మెంటల్ టార్చర్ ఇన్ యువర్ లైఫ్. క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇస్ ఫార్ మోర్ ప్రెషస్ దాన్ జ్వెల్స్. గొప్ప నగల కన్నా, గొప్ప ధనం కన్నా విలువైందంట. కీర్తన 119:1 చదువుతామండి.

0: ధర్మశాస్త్రం అనుసరించి
1: యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి
0: నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు.
1: నిర్దోషముగా నిర్దోషముగా నిర్దోషముగా యూసి యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని వాక్యము మనకి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో తెలియజేస్తుంది. క్యారెక్టర్స్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ కదా, ఇట్ ఈస్ అబౌట్ యువర్ వర్డ్స్, యువర్ థాట్స్, యువర్ యాక్షన్స్. నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు, ఈ మూడు దేని బట్టి ఆధారపడి ఉండాలి ఒక క్రైస్తవుడింది. దేవుని వాక్యం తగినట్టుగా, ఎందుకంటే ప్రతి గృహంలో ఈ లోకం చూస్తే ప్రతి కల్చర్, ప్రతి గృహము, ప్రతి ఊరు, ప్రతి ప్రాంతము, ఈరోజు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ చూస్తే మిక్స్డ్ కల్చర్స్, డిఫరెంట్ ఐడియాలజీస్, ఒక గొప్ప స్థాయి నుండి ఒక అల్ప స్థాయి నుండి అన్ని రకాలు కలిసి అన్ని రకాలు జీవిస్తారు. ఈరోజు ప్రభావం అయిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా, స్కూల్లో కూడా. ఏంటి మిక్స్డ్ కల్చర్స్? ఒక ఇంటిలో ఒక పదం, ఒక విధానంలో ఒక పద్ధతి తగినట్టుగా పెంచినా కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతున్నారు స్కూల్కి వెళ్తే పిల్లలు? నేర్చుకోండి రా అని పంపిస్తే నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు, అక్కర్లేనిది నేర్చుకుంటారు, అవసరం లేనిది నేర్చుకుంటారు. మంచి ప్రభావితం కన్నా చెడు ప్రభావితం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంట, ఎప్పుడు అది 100% ఎక్కువ ఉంటుందంట. సో మంచి ఒకటి చేద్దాం అన్నప్పుడు దానికి చెడు ఏంటి అనేది ఎక్కువ ఆలోచించాలి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ వన్ సైడ్. ఈరోజు చాలామంది ఒక సైడ్ ఆలోచిస్తారు. ఆల్వేస్ థింక్ టూ సైడ్స్. బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఆల్వేస్ షోస్ టూ సైడ్స్. ఇదంటే ఇదేంటి, ఇది చేస్తే ఇదేంటి, ఓ ఇది చేస్తే వీరు సంతోషపడతారు, ఎవరు బాధపడతారు? ఎందుకంటే నువ్వు చేసేది అన్నిటికి అందరు సంతోషపడరు, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని సంతోషపడితే ఇంకోటి మండుతుంది, ఎవడాడు? సాతానికి. నువ్వు దేవుని మహిమపరిస్తే ఇంకోటికి అవమానం కలుగుతుంది, ఎవడాడు? సాతానుడు. నువ్వు దేవుని గణపరుస్తే ఇంకోటి నీ మీద పగపడుతున్నాడు, ఎవడాడు? సాతానుడు. నువ్వు సాతాన్ని మహిమపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు, జ్ఞాపకం చేసుకో. దేవుడు వాకి తెలియజేస్తుంది, లోకంతో స్నేహమో దేవునితో వైరమో. నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, దేవుడు అంటాడు నువ్వు నా శత్రువి. నువ్వు లోక పద్ధతి తగినట్టు బ్రతుకుతావా, నువ్వు నాకు శత్రువి. నువ్వు లోక మార్గంలోకి వెళ్తున్నావా, నువ్వు నాకు శత్రువి. మీరు ఎవరి పక్షంలో ఉన్నారు? మీరు ఎవరిని చూపిస్తున్నారు? మీరు ఎవరిని కనబరుస్తున్నారు? ఎవరిని మహిమపరుస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరు సాక్షి ఎవరు చూస్తున్నారు? ఈరోజు మీరు బ్రతికేదే ఇట్ ఇస్ యువర్ క్యారెక్టర్. ఎందుకంటే నీవేమై ఉన్నావు దాని తగినట్టుగా బ్రతుకుతావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక మనిషి యాజ్ అ మ్యాన్ బిలీవెత్ ఇన్ హిస్ హార్ట్ సో షల్ హీ బీ. ఏదైతే నమ్ముతాడో దాని తగినట్టుగా బ్రతుకుతాడంట. దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతుకుతే వీ హ్యావ్ గుడ్ క్యారెక్టర్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని నామం, దేవుని నియమము, ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి. ఈరోజు క్రైస్తవుడు అని పిలుచుకుంటాం మనము, దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారికి ఉన్నామా, ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతికే వారికి ఉన్నామా, పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తే యూనో దర్ ఇస్ దిస్ నైస్ వర్స్, తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12.
0: నీ యవనమును బట్టి,
1: నీ యవనాన్ని బట్టి
0: ఎవడును
1: నిన్ను తృణీకరింపనవద్దు. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంట?
0: మాటలోను.
1: నీ క్యారెక్టర్ ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. నీ జీవిత విధానం ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఎందులోంచి ఎక్స్ప్రెస్ అవుతుంది? మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. యు సీ, ఇట్ ఇస్ ఆల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. ఈ వీటిలో నీ క్యారెక్టర్ తెలియజేయబడుతుంది. సరిగా కనబరచు, నీ మాటలు సరిగా పెట్టుకో, నీ కాండక్ట్ సరిగా పెట్టుకో, నీ ప్రేమ సరిగా ఉండాలి, యథార్థం నిజమైన ప్రేమ ఉండాలి, నీ విశ్వాసాన్ని కనబరచు, నీలో పరిశుద్ధతను చూపి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, మన క్యారెక్టర్ లేకుండా ఎవరు మనల్ని వెంబడించరు. అందరు నీ చుట్టూ రావచ్చేమో కానీ నీ క్యారెక్టర్ సరిలేకపోతే మాత్రం నిన్ను వెంబడించరు, తెలుసా? యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు బీ బిహైండ్ యూ, దే డోంట్. సమ్ పీపుల్ సే ఫాలో మీ, నోబడి ఫాలోస్. But if someone is fruitful, if someone is practical, if someone is really worth living the life, people will automatically follow. Nannu evaru gauravistaledante nee character saraledu, nu gauravinchaa kabatti neeku gauravam ledu, nu gauravistha neeku gauravam untadi. You see punctuality. Manushudu samayanni follow chese vaadiki eppudu gauravam untadi telusa? Udyogalo meer correct ga time maintain cheyandi, meeku gauravam undapothu chudandi. Devuniki meer time maintain cheyandi, see if God not honoring you. Daniel mummarlo ప్రార్థన చేసేవాడంట. అండ్ బైబిల్లో చూస్తే గాబ్రియల్ వచ్చినప్పుడు దానియల్తో చెప్పేది, దానియల్ యు ఆర్ ఎస్టీమ్డ్ బై గాడ్. ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది, యు ఆర్ ఆనర్డ్ బై గాడ్. దేవుని ద్వారా గౌరవించబడే వ్యక్తివి నువ్వు. ఏంటి దేవుని ద్వారా గౌరవించబడే వ్యక్తి? నువ్వు ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నావయ్యా, నీ ప్రార్థన సమయాన్ని సరిగ్గా పెడుతున్నావయ్యా, ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నావు, దేవునికి ఇవ్వాల్సిన టైం నువ్వు కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నావు. యు ఆర్ ఆనర్డ్ బై గాడ్. ఈరోజు దేవుడు మనల్ని చూసి యు ఆర్ ఆనర్డ్ బై గాడ్ అని చెప్పగలరా? సింపుల్ యాజ్ దాట్. మన క్యారెక్టర్ సరిగా ఉంటే మన తలంపులు, మన మాటలు, మన క్రియలు ఈ మూడు కరెక్ట్గా ఉంటాయి. మన తలంపులు, మన మాటలు, మన క్రియలను బట్టే మన జీవితం ఉంది. జాగ్రత్త. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని నడిపించాలి, ఈ సంవత్సరంలో దేవుడు మీకు జయం అవ్వాలి, ఈ సంవత్సరంలో దేవుడు తన కార్యాలు జరిగించాలంటే మేక్ ష్యూర్ యువర్ క్యారెక్టర్ ఇస్ రైట్. ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు మనం అంటాము ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లైన్డ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ బి గుడ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ ఫాలో టైమ్ నాట్ మీ. 10 మందిని ఫాలో టైం అంటున్నాం, మీరు టైం ఫాలో చేస్తున్నారా? 10 మందికి చెప్పేది మీరు చేస్తున్నారా? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు విలువ అవ్వరు, గౌరవం అవ్వరు. ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు చెప్తారు కానీ చేయరంట. పిల్లడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పేదానికన్నా నేనేం చూస్తున్నానో అదే చేస్తాను, నువ్వు ఎలా ఉన్నావో అలా చేస్తాను, నువ్వు ఏం చేస్తావో అది చేస్తాను. నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. సింపుల్. ప్రతిరోజు లేచింది మీరు మోకరించి ప్రార్థన చేస్తాం, మీ పిల్లలు చూడండి ఏం చేస్తారు చూడండి. వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పక్కర్ల, ఆటోమేటిక్గా మోకాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. దేవుని కృపను బట్టి మా పిల్లలకి నేను అదే నేర్పించా. నన్ను చూస్తారు ఎందుకంటే పుట్టినప్పుడు మాతోనే పడుకుంటారు, మాతోనే ఎదుగుతారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే నేను వారు చూసేది ఏంటి, మేము పొద్దుట లేచినట్టు మోకాళ్ళు ఎదుగుతాం. ఆ మోకాళ్ళు వేసేటప్పటికి ఈ పిల్లలు చూసి అలవాటు ఏమవుతుందో తెలుసా? మేము లేచి మోకరించేటప్పటికి కూడా వాళ్ళు ఎగుస్తారు, లేచి పక్కకు వచ్చి మోకరిస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా వచ్చి మోకరిస్తారు, ఇట్లా మోకరిస్తారు, బెడ్ మీద చేపెట్టి ఇట్లా తలకిని కూర్చొని మోకరిస్తారు, మోకాళ్ళ మీద వచ్చి. ఇట్ ఈస్ అ హ్యాబిట్. అదే మేము లేచి పొద్దుటే ఫోన్ పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మీరు తల పక్కన పెట్టి మీరు ఏం చూస్తున్నారో చూస్తారు. సో బీ కేర్ఫుల్, వాట్ ఈస్ ద రోల్ మోడల్, వాట్ ఈస్ లైక్ మీరు చూపించే మాదిరి ఏంటి? బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించాలంట, నేర్పించాల్సిన తల్లిదండ్రులు. ఇంట్లో ప్రారంభమయ్యేది, స్కూల్లో కాదు, స్కూల్లో కాదు, ఇంట్లో. ఇంట్లో బిడ్డ కరెక్ట్ క్యారెక్టర్ ఐడియాలజీలో పెంచబడితే స్కూల్లో వచ్చే ఎదుర్పులకి నిలబడగలుగుతాడు. ఇంట్లో పెంపకం, క్యారెక్టర్ టీచింగ్ డెవలప్మెంట్ లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు అందరు ఏ దారిలో పోతున్నారో ఆ దారిలో పోతారు. యూసీ, క్యారెక్టర్ ఇస్ నాట్ ఫాలోయింగ్ పాపులారిటీ. ఈరోజు చెప్పాలంటే దేవుని వాక్య నియమం మారదు. ఈరోజు లోకం చూడండి, మారిపోతూ ఉంటుంది. ఒకరోజు అంటారు ఇలా చేయకూడదు, ఒకరోజు అంటారు ఇది చేయొచ్చు, ఒకరోజు అంటారు లా అబార్షన్ చేయకూడదు, ఇంకో రోజు ఇస్తారు అబార్షన్ లీగల్. ఏం మారతలేదా? మారతనే ఉంది. లుక్ బ్యాక్. యు సీ వరల్డ్ ఇస్ చేంజింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ చేంజ్. యూ నీడ్ టు ట్రైన్ యువర్ చిల్డ్రన్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, మనం దేవుని వెంబడించేవారం అంటే ఆయన వాక్యాన్ని ఎరిగి ఆయన వాక్య ప్రకారం జీవించాలి. తిమోతికి రాసిన 2 పత్రిక 2:22 చదువుతామండి.
0: నీవు యవనేచ్చుల నుండి పారిపో,
1: నీవు యవనేచ్చుల నుండి పారిపో,
0: పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా.
1: ప్రభుతో ప్రార్థన చేయువారితో కూడా, ఒక్కసారి ఉండండి, ప్రభువుకి ప్రార్థన చేసేవారితో. ఇంకో మాటలు చెప్పాలంటే చూజ్ యువర్ ఫ్రెండ్స్ రైట్, చూజ్ యువర్ కమ్యూనిటీ రైట్, చూజ్ యువర్ సిచ్యువేషన్ రైట్. యు సీ ద అట్మాస్ఫియర్, నువ్వు ఎదిగే అట్మాస్ఫియర్ రియలీ మ్యాటర్స్. చాలా ముఖ్యం, చాలా ముఖ్యమైన. నువ్వు ఎదిగే ఆ ప్రాంతాన్ని బట్టి నీ బిడ్డల జీవితం అంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, అందుకనే బాధతో చెప్తున్నాను. ఐ డోంట్ మీన్ టు క్రిటిసైజ్ బట్ ద రియాలిటీ, ఐ డోంట్ మీన్ టు స్పీక్ నెగిటివ్ బట్ ద రియాలిటీ. మా చిన్నప్పుడు మేము ఫస్ట్ మంచి స్కూల్లోనే చదివాం. దాని తర్వాత మా నాన్నగారు ఏం చేశారు, ఇంత ఎందుకులే, ఇంటి పక్కనే స్కూల్ ఉంది కదా, ఎవరు వాళ్ళని తీసుకెళ్తారు, నేను ఊరికి వెళ్తూ ఉంటాను, నేను సేవలో తిరుగుతూ ఉంటాను, నా పిల్లల్ని ఎవరు మరలా అంత దూరం తీసుకెళ్తారు, మేము ఉండే స్థలానికి స్కూల్కి ముందున్న స్కూల్కి చాలా దూరం, ఇంటి పక్కనే కొంచెం ఒక 1 కిలోమీటర్లో ఒక బేసిక్ స్కూల్. ఆ స్కూల్ ఎట్లా ఉందంటే ఇల్లు స్కూల్, ఇల్లు స్కూలు, ముగ్గురిని అక్కడ వేశారు. సో బేసిక్గా ఇంటి పక్కన స్కూల్ వెళ్ళామా వచ్చామా వెళ్ళామా వచ్చామా, కానీ స్టాండర్డ్ చూడలే. ఎలాంటి వాళ్ళు? నేను ఇప్పుడు ఆ పేర్లు, ఆ కేటగిరీస్ అని పేర్లు చెప్తే మేమేంటి అల్పమా, మమ్మల్ని విమర్శిస్తా, లేకపోతే ఎవడో ఒకడు ఏదో అవుతాడు. ద స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్ దట్ స్లమ్మిష్, ఆల్ దట్ స్లమ్మిష్ అనేటప్పుడు స్లమ్లో ఉన్న వాళ్ళు, నేను తప్పు నేను చెప్తలేదు, వారి జీవితంలో వారు పోరాడుతున్నారు. ఐ నో వీ మినిస్టర్ అమాంగ్ స్లమ్స్. కానీ ఆ పరిస్థితుల్లో లోకసారంగా పెరిగే పిల్లలు ఎలా ఉంటారు, ఆ చిన్న వయసుకే త్రాగుడు, చిన్న వయసుకే మత్తు పదార్థాలు, చిన్న వయసుకే డ్రగ్స్, చిన్న వయసుకే పిచ్చి పిచ్చి పనులు. బికాస్ దే సీ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దాట్ అండ్ దేర్ బ్రాట్ అప్ కరెక్షన్ లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటి స్నేహాలు నా యవన కాలంలో నేను తప్పిపోతానికి ముఖ్య కారణం అదే. నా యవన కాలంలో నా 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను తప్పిపోతానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంట్లో భయం, దేవుని భక్తి, ఆలయంలో దేవుని సేవిస్తాము, దేవుని వాక్యము అవన్నీ చక్కగా ఉంది. ఇంట్లో బయట బాను, ఆలయంలో బయట బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నామో ఎక్కడ ప్రభావితం ఎక్కడ ఉంది? ప్రతిరోజు స్కూల్లో నువ్వు ఎంత కాదన్నా నీకు పక్క బెంచోడు, నీ క్లాస్లో అందరూ చేస్తున్నారు కదా, పిల్లోడికి ఏముంటుంది? నేను లెఫ్ట్ అవుట్ అయిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది, నేను ఒక్కడిని సపరేట్గా ఉండిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది. సరే అందరితో కలిసి లాట్ మనసు ఒప్పదు. ఏ ఒక్కడు ఏ దేవుని బిడ్డ పాపం చేయాలని చేయడు, చేస్తాడా? ఆ స్లోగా గిల్ట్ లోపంటుంది కానీ బయట బయటికి సర్లే దులుపుకుంటా వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పాడైపోతాం జరిగింది. నేను దేవునికి మరలా దగ్గరకు చేరతాను ఎట్లా దొరికిందంటే, ఎప్పుడైతే నేను మరలా ఒంటరితనంలోకి పోయాను, ఒంటరితనంలోకి పోయినప్పుడు ఐ స్టార్టెడ్ టు డిస్కవర్ మై సెల్ఫ్. నేను ఎవరిని, నాలో ఉన్న పునాదులు ఏంటి, నాలో ఉన్న వేర్లు ఏంటి, నేను ఎవరిని, నాలో సతమతం అయ్యాను, పోరాడుకున్నాను, ఎంతో కలవరపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, జీవితాన్ని నాశనం చేసుకుంటా అప్పటికే ఇంకా చచ్చిపోదామనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఐ రీడిస్కవర్డ్, రీకనెక్టెడ్ విత్ గాడ్. నేను అందుకని ఈరోజు చూస్తే ఐఎమ్ వెరీ కీన్ ఆన్ అవర్ చిల్డ్రన్. ఎలాగున్నారు, ఎలాంటి స్నేహం, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి ప్రభావితం ఉంది. బీ కేర్ఫుల్, మెయింటైన్ యువర్ ఫ్యామిలీ వాల్యూస్. ఫ్యామిలీ వాల్యూస్ చాలా ముఖ్యం. ఆ ఫ్యామిలీ వాల్యూస్ దేని ఆధారపడి ఉంది? దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది. దాని తగినట్టుగా మీ కుటుంబాన్ని పెంచండి. వారు పెద్దోళ్ళైన తర్వాత నా మాట వింటలేదంటా అది మీ పొరపాటు, అది మీ పొరపాటు. వారేదో మనసు మళ్ళీపోతాం కాదు, మీరు పెంచాల్సిన విధానాలు పెంచలే. దే హ్యావ్ టు నో హూ దే ఆర్ డీప్ డౌన్ ఇన్ సైడ్. దేవుని వాటిలో చూస్తానండి, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ ప్యాషన్స్, పర్స్యూ రైచియస్నెస్. చదవండి.
0: ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని,
1: నీతిని
0: విశ్వాసమును,
1: విశ్వాసమును
0: ప్రేమను,
1: ప్రేమను
0: సమాధానమును వెంటాడుము,
1: సమాధానాన్ని వెంటాడు. సీ దిస్ ఇస్ ఎ క్యారెక్టర్. ఏంటి వెంటాడాలంట? నీతిని,
0: విశ్వాసము,
1: ప్రేమ,
0: సమాధానము.
1: వీటిని వెంటాడు. అదేంటంట నెక్స్ట్? ఎవరితో కూడా? అలాంగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ విత్ ద ప్యూర్ హార్ట్. పవిత్ర హృదయం, పవిత్ర హృదయం అనేటప్పుడు యు సీ వి టాక్ హార్ట్, వి టాక్ అబౌట్ సైకీ. అంటే హృదయం ఏంటి? ఆత్మ కాదు, హృదయం. హృదయంలో తలంపులు, హృదయంలో ఎమోషన్స్, హృదయంలో గతంలో వారన్న మాటలు, క్రియలు. సో పవిత్ర హృదయాలు అన్నదప్పుడు ఇతరులను స్నేహం చేసేవారు హృదయం ఎలా ఉంది? వారు యథార్థంగా ఉంటారా? ఇతరుల గురించి నీచంగా మాట్లాడుతున్నారా? గర్వంతో మాట్లాడుకుంటున్నారా? ఇతరులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారా? యు సీ గాట్ బి వెరీ కేర్ఫుల్. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో సమయం గడుపుతున్నారు? మీ సమయం ఎవరితో ప్రార్థన చేస్తాను వెళ్తున్నారు? ఈరోజు చాలామంది ప్రేయర్ పార్ట్నర్స్ ఉంటారు, గాసిప్ పార్ట్నర్స్. గాసిప్ పార్ట్నర్స్ ఆర్ నాట్ ప్రేయర్ పార్ట్నర్స్. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి కూర్చుని పలానా చెప్తానంటే ఫస్ట్ దయచేసి దండం పెట్టి వెళ్ళరండి అని చెప్పండి. సింపుల్. యు అలోయింగ్, ఎంటర్టైనింగ్ దట్ గాసిప్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ క్యారెక్టర్. మెయింటైన్ యువర్ క్యారెక్టర్. నేను మాట్లాడలేదు. అవును, నువ్వు మాట్లాడలేదు, మాట్లాడేవాడి గురించి నువ్వు ఎంటర్టైన్ చేస్తావు కదా. కట్టెలు వేసేంత వరకు మంట కాలుతూనే ఉంటుందంట, కట్టెలు తీసే మంట ఆరుతుంది. అంతే పాయింట్. నువ్వు కట్టెలు వేస్తూ మంట ఇంకా పెద్దదవుతుంది, మంట ఇంకా పెద్దదవుతుంది అనుకుంటానండి. మ్యాచ్ స్టిక్ చిన్నది కాల్చావా, పుస్ అయిపోయింది. అదే మ్యాచ్ స్టిక్ తీసుకొచ్చి పక్కన కట్టెలు అంటించండి, కాలే కొలి కట్టెలు పెద్దది ఏంటి, ఏమవుతుంది? మంట ఇంకా పెద్దగా ఉంటుంది. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ అట్ యువర్ ఫ్యూయలింగ్. ఏంటి మీరు ఎక్కువ చేసేది? దేవుని మహిమ పరుస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని నామాన్ని ఎత్తి చూపిస్తున్నామా? లేకపోతే అపవాది కార్యాలకి ఐ యు ఫ్యూయలింగ్? దేవుని వాక్యలో చూస్తానండి, ప్రోబ్స్ చాప్టర్ 10 వర్స్ 9.
0: యథార్థముగా ప్రవర్తించువాడు
1: నిర్భయముగా ప్రవర్తించును. మీ జీవితంలో మీరు యథార్థంగా బ్రతుకుతున్నారా? ఆ యథార్థత అన్న మాట ఇంగ్లీష్ లో చూస్తే ఏమనుంది? ఇంటగ్రిటీ అంట. ఇంటగ్రిటీ అన్న మాట గ్రీక్ మాట చూస్తే ఇంటజా అన్న మాట వస్తుంది. ఇంటగ్రిటీ అన్నదప్పుడు మూడు విషయాలు, అదే ప్రారంభంలో ఫస్ట్ చెప్పాను క్యారెక్టర్కి ఏం కావాలి, ఆ మూడు విషయాలు చెప్పింది మర్చిపోయారు చూసారా, తన మాట, తన తలంపు, తన క్రియ, ఈ మూడు ఒకటిగా ఉండాలి. ఈ మూడు ఒకటి అంటాము ఇంటజాన మాట. ఇంటజాన మాట ఇంటగ్రిటీ. ఒక మనిషి ఇంటగ్రిటీ కలిగిన వ్యక్తి అన్నదప్పుడు, ఎ మ్యాన్ విత్ ఇంటగ్రిటీ అన్నదప్పుడు, తను ఏం మాట్లాడుతున్నాడో ఏం తలస్తున్నాడో అదే చేస్తాడు. ఈజ్ వన్, తను మాట్లాడే మాట, తను ఆలోచించే విధానము, తను చేసే పని ఒకటే ఉంటుంది. నేను మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తాను అంటాడు. అంటే హీ సేయింగ్ ఐ హ్యావ్ ఇంటగ్రిటీ, నాకు వాల్యూ ఉంది, నాకు ఇంటగ్రిటీ ఉంది, నాకు గౌరవం ఉంది అంటాం తెలుగులో కావాలంటే. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చూస్తాము, ఓ ఇశ్రాయేలు, ద లార్డ్ గాడ్ ఇస్ వన్, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అన్న మాట వస్తుంది. ఆ మాట చూస్తే వన్ ఇన్ ఇంటజా, వన్ ఇన్ క్యారెక్టర్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే. వాట్ హీ థింక్స్, వాట్ హీ స్పీక్స్, వాట్ హీ యాక్ట్స్. ఇక మాటలో చెప్పాలంటే తండ్రి చిత్తము, తలంపు యేసు ప్రభు, వాకు ఆది ఎందు వాక్యం ఉండను, వాకు పరిశుద్ధాత్మ, క్రియ శక్తి, యూనో దట్స్ పవర్, దట్ ఇస్ యాక్షన్. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కటే, వన్ ఇన్ ఇంటగ్రిటీ, వన్ ఇన్ క్యారెక్టర్. సో ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఎరిగిన వారి మనము, మన క్యారెక్టర్ సరిగా ఉంది అనేదానికి సాదృశ్యం ఏంటి, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే విధానం, మనం చేసే పని ఒకటిగా ఉండాలి. ఈ రోజు నుండి హ్యావ్ ఇంటగ్రిటీ ఇన్ లైఫ్, జీవితంలో ఇంటగ్రిటీ కలిగి బ్రతుకుతే నిర్భయంగా బ్రతకచ్చంట. ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే తలలోంచి ప్రభుత్వం మాట్లాడండి, ఎలా ఉంది మీ హృదయం, ఎలా ఉంది మీ తలంపులు, ఎలా ఉన్నాయి, హౌ ఇస్ యువర్ క్యారెక్టర్, హౌ ఇస్ యువర్ లైఫ్, మీరు చేసిన తలంపులు, నిర్ణయాలు ఏంటి, మనసులో ఒకటి అనుకుంటే బయట ఒకట, మనసులో ఒకలాగా బయట ఒకలాగా, మాటలు ఒకలాగా క్రియలు ఒకలాగా, చేస్తానని చేయకపోతామా, ఇస్తానని ఇవ్వకపోతామా, వస్తానని రాకపోతామా. యేసు ప్రభు చెప్పలేదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక మాటలు చెప్పాలంటే నువ్వు హృదయంలో ఏం తలస్తున్నావో అదే, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. యు హ్యావ్ టు బి వన్, యు హ్యావ్ టు బి వన్ ఇన్ ఇంటెజర్, వన్ ఇన్ ఇంటగ్రిటీ. హ్యావ్ ఇంటగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. నీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలండి. దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. దేవుని వాక్ మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకోవాలి. యథార్థమైన జీవితాలను జీవించాలి. ఇప్పటికే మీ హృదయంలో కానీ ఏమైనా చెడు తలంపులు, ఇప్పటికే మీ జీవితంలో మీ క్యారెక్టర్ పాడైందని బట్టి పాడు చేసిన కార్యాలు ఉంటే దేవుని పాదాలు పట్టుకోండి. నూతన అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన అనుగ్రహించే తరుణాలు ఎంతో గొప్పవి. ఈరోజు మేలు జరిగిస్తానికి దేవుడు ఆశిస్తున్నాడు, మేలు జరిగిస్తానికి ఆశపడుతున్న దేవుడు ఈరోజు మీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆస్క్ గాడ్, మేక్ మీ న్యూ, హీల్ మై లైఫ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నావేమో, దేవుడు అంటున్నాడు సెట్ యువర్ హార్ట్ రైట్. నీ క్యారెక్టర్, నీ ఇంటగ్రిటీ నువ్వు కాపాడుకో, పరిశుద్ధంగా బ్రతుకు, నా వాక్కు తగినట్టుగా బ్రతుకు, నీ హృదయాన్ని భద్రపరచు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బై ఆల్ మీన్స్ గార్డ్ యువర్ హార్ట్. ఏదైనా సరే నీ హృదయాన్ని భద్రపరచు, ఏది చెల్లించైనా సరే, ఏది వదులుకునైనా సరే నీ హృదయాన్ని సమర్పించు, నీ హృదయాన్ని భద్రపరచు. ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, మోర్ దాన్ నేమ్, ఫ్రేమ్, మనీ, ఆపర్చునిటీస్, వీటన్నిటికన్నా మించింది గార్డింగ్ యువర్ హార్ట్. మీ హృదయం ఎలాగుంది? హృదయంలో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? దేవుడు అనుగ్రహించే ఆయన ప్రేమ మీరు అనుభవించగలుగుతున్నారా? లేకపోతే ప్రభుత్వం మాట్లాడండి, దవా నా హృదయంలో కావాల్సిన నెమ్మది దయచి, నన్ను శుద్ధీకరించయ్యా. ఇప్పటికీ మీరు అనొచ్చేమో, ఐ హావ్ ఐఎమ్ కరెక్టెడ్ ఇన్ మై క్యారెక్టర్ అంటే, ఆస్క్ గాడ్, హిల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఈరోజు ఆయన రక్తం సిద్ధంగా ఉంది, ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నూతన పరుస్తానికి. నీవు అడిగితే ఆయన కార్యం చేస్తాడండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈరోజు నీ పాదాలు జరుపుచున్నాం ప్రభా, మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు, మా జీవితంలో కార్యం జరిగించు, మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని మార్చేయ్యా. ఈ సంవత్సరాలు మా అందరి జీవితంలో మార్పు చూడాలయ్యా. నీకు ఇష్టం లేని కార్యాలు క్రియలు తలంపులు మా నుండి దూరపరచు ప్రభా. నీకు విరోధమైంది మా నుండి తీసివే ప్రభా. నేను ఆయాస కలిగించే మార్గాల నుండి మమ్మల్ని దూరపరచు ప్రభా. నీ వాక్కు తెలుసుకుని బ్రతుకుతామయ్యా, నీ వాక్ను పట్టుకుని బ్రతుకుతాం ప్రభా. అయ్యా నీ వాక్కు తగినట్టుగా బ్రతుకుతామయ్యా. గతంలో అజ్ఞానంలో బ్రతికేమేమో కానీ అయ్యా నీ వాక్ వింటున్నా మేము మా జీవితాన్ని భద్రపరచుకుంటాం. వీ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ లార్డ్. నీ వాక్ మమ్మల్ని జీవింపజేసేది, నీ వాక్ మమ్మల్ని సరిదిద్దేది అయ్యా. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చేమో వినటానికి, కానీ మా బలహీనతలో నీ బలాన్ని అనుగ్రహించే దేవుడు, నీ కృప మాకిచ్చి నీ ఆత్మ సహాయాన్నిచ్చి నడిపించే దేవుడివి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్ను వింటున్నారో వారికి కావలసిన నీ ఆత్మ సహాయం దయచేయ్యా, వారికి కావలసిన నీ ఆత్మ నడిపింపు దయచేయ్యా, వారికి కావలసిన నీ శక్తి నీ అభిషేకం దయచే ప్రభా. అన్ని విషయంలో తోడు నేను నడిపించే దేవుడు నీవే, అన్ని విషయంలో ఆదరించి బలపరిచే దేవుడు నీవే. చూడయ్యా నీ బిడ్డలను చూడయ్యా, ఈ ఆలయంలో ఉన్న వాటిని చూడు, ఈ లైన్లో వీక్షిస్తున్న వాటిని చూడు, దేవ కుటుంబాలను చూడు. కుటుంబాలు కట్టుకునే జ్ఞానం దయచేయి, కుటుంబాలను నీ మహిమార్థం ఎప్పించే జ్ఞానం దయచేయి దేవ. ఈ అంచెదనాల్లో లోక మార్గాలు కాదయ్యా, లోక పద్ధతులు కాదయ్యా, లోకం కాదయ్యా మమ్మల్ని ప్రభావితం చేసేది. నీ వాక్ ద్వారా మేము ప్రభావితం అవ్వాలి. నాట్ ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద కల్చర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంతో స్నేహం వైరమని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అయ్యా. వీ డోంట్ వాంట్ బి యువర్ ఎనిమీస్ లార్డ్. నీ శత్రువు ఉంటే అయ్యా బాగుపడినోడు ఎవరు లేడు అయ్యా. నీ వాక్యానికి విరోధంగా తిరిగి దీవించబడిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. దవా నీవు నిత్యుడగ తండ్రివి, నీవు సమాధాన అధిపతివి. మా హృదయంలో మా జీవితంలో నువ్వే ఎప్పుడు మా తండ్రిగా ఉండాలి, మా సర్వంగా నువ్వే ఉండాలి అయ్యా. నువ్వు మా కా సమాధానాన్ని దయచే, మా జీవితాల్లో మా హృదయాల్లో మాకు కావాల్సిన సమాధానం దయచే, మేము చేసే పనుల్లో సమాధానం దయచే. సమాధానంతో ఒక పని చేస్తాం వేరు అయ్యా, కంగారు పాటుతో అలసటితో విసుగుదలతో పని చేస్తాం వేరు కదా అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, ఎ మేరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ అయ్యా. మా జీవితాల్లో మెడిసిన్, మా ఆనందం నీ ఎందు ప్రభా, నీ ఎందు మేము ఆనందిస్తూ ఉంటే మా ఎముకలకి బలం కదా ప్రభా, మా జీవితానికి దీవెన కదా ప్రభా. కానీ ఏడుపు జీవితం, విసికి వేసారిన జీవితం మా ఎముకలు కొల్లబట్టిస్తుంది కదా ప్రభా, మా దేహాన్ని కొల్లబట్టిస్తుంది కదా ప్రభా. వచ్చి డ్రాయత్ ఆర్ బోన్స్ నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. దేవా మేము మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ నూతన సంవత్సరం ప్రతి అడుగులో మాలో పరిశుద్ధత, మాలో యథార్థత, నీ నీతిని పట్టుకుని నీ నామాన్ని వెంబడిస్తూ నీవేమై ఉన్నావు పరమ తండ్రి, నీవేమై ఉన్నావు, నీ మహిమైశ్వర్యము చెప్పున నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీవేమై ఉన్నావు, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, మేము నిరీక్షించి వాటిని పొందుకునే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికి దయచేయ్యా. నిరీక్షించి వాటి నిజ స్వరూపాన్ని వాక్యం తెలియజేస్తుంది విశ్వాసం. మా విశ్వాసపు కార్యాలు క్రియలు నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని. ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇస్ వర్క్స్ కదయ్యా. మా జీవితాలు నిన్ను మహిమపరిచినట్లుగా క్రియల రూపంగా మా విశ్వాసాన్ని కనపరిచి జయకరమైన ఘనమైన సఫలత కలిగిన మార్గదర్శనం చూపించే విశ్వాసం కలిగిన వారిగా, ఇతరుని బలపరిచి మా వెలుగు ఇతరుకి కనపరిచి మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని జ్ఞాపకం చేసుకుని బ్రతికే భాగ్యం దయచేయమని. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా, మా మాట, మా తలంపు, మా క్రియ ఒకటిగా ఉండినట్లుగా, ఆ మూడు నీ వాక్యానికి ఆధారం చేసుకుని బ్రతుకున్నట్లుగా, నీ వాక్యము తగి నీ బిడ్డలుగా కనబరచబడినట్లుగా, ఈ లోకం ఎదురు చూస్తుంది కదా ప్రభా నీ బిడ్డల కొరకు, నీ సృష్టి అంత ఎదురు చూస్తుంది నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ బిడ్డల కొరకు అయ్యా నీ మహిమ మా ఎందు కనబరచబడాలని, నీ మహిమని ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో, నీ ప్రజల జీవితంలో నీవు కనబరిచి నీ నామాన్ని గణపరచినట్లుగా జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్.

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవసేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవసేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపులవలే ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియక ముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా. ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై, శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

ఇంత త్యాగం చేసి పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనను తానే రిక్తునిగా చేసుకుని దీనుడై ఈ ధాత్రికి దిగివచ్చిన వేళ నీకు నేనేమివ్వను ప్రభు? నువ్వేం కావాలని అడుగుతున్నావు? విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి అర్పణమని చెప్పావు. అందుకే నన్ను నేను సజీవయాగంగా సమర్పించుకుని నీ పాదాల చింత ప్రణమిల్లుచున్నాను ప్రభు. నా నాసికారంధ్రములలో నీవు ప్రవేశపెట్టిన జీవాత్మ జీవమై నన్ను వికసింపచేస్తుండగా నిత్య జీవంగా మార్చి సువర్ణ గోమేధికమై ఆ విచిత్ర జగత్తున నీ రాజ్యంలో నన్ను నీతో కలిసి తీసుకుపో ప్రభు. ఈ లోకం అశాశ్వతం, నీ ప్రేమ శాశ్వతం, నీవు నీ లోకం నాకు శాశ్వతం. అందుకే నా ఆత్మార్పణం, ఈ హృదయార్పణం.

కాబట్టి యువతరం లోక సంపాదన వెట్టలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియక ముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

19:26. యేసు శిలువలో వేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.

గువ్వలకేమో గూళ్ళంటే ఇష్టం, కోయిలకేమో పాటంటే ఇష్టం, పిల్లలకేమో తల్లంటే ఇష్టం, దేవునికైతే మనమంటే ఎంతో ఇష్టం.

సర్వసృష్టిని కలుగజేసి మనకు ప్రేమతో అనుగ్రహించిన దేవుడు మన నుండి ఆశించేది వెండి బంగారాలు, విలువైన నివాసాలు కాదు, విరిగి నలిగిన హృదయాలు మాత్రమే.

0: ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతూ ఉంటారు. ఒక చోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బులరణం రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నారు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బులు గారు వచ్చి దైవవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్, గూ కాదు కు, మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్తైన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకు అర్థం. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడే మూడు కారణాలు. ఒకటి డబ్బన్న పోవాలి, రెండు జబ్బన్న రావాలి, మూడు శిక్షణ పడాలి. ఈ మూడిట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువు నా రక్షకునిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 అక్కలు 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరివాణ్ణి. వయసులందరికన్నా నేనే చిన్నవాణ్ణి. నాకు పైగా 2 అన్నయ్యలు 4 అక్కలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది కొందరు ఆ మస్జిద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనాయి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయస్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే 1.5 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ 1.5 రూపాయల వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని సెకండ్స్ సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్నా మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం. రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు. 13.5 తాటేకింట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం తీళ్ళంతా కారిపోయేది. అక్కడ చెంబు, అక్కడ దాకా, అక్కడ ఒక తెప్పాళ పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో దృష్టి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే. అంతకుమించి నేను ఎక్కువ ఏం చదవలా. ఆ 1వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు. ఇబ్బందులు ఎదురైనాయి. అప్పట్లో నన్ను స్కూల్ మానిపించి స్కూటర్ మెకానిక్, అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా మా బంధువుల యొక్క షాపులో నన్ను, మా ఒక అన్నయ్య షేక్ సలీం, మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పని అంతా నేర్చుకున్నాం. వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పనంతా కూడా నేర్చుకుని రాజమండ్రిలో ఒక చిన్న బడ్డీ అద్దెకి తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది. రోజంతా పనిచేస్తే 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది, పెద్ద పెద్ద బండిగల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది, రోజుకు 100-200 బళ్ళు ఒకవేళ అమ్మితే అటువైపు 100 రూపాయలు కమిషను, యువతలకు 100 రూపాయలు కమిషను, ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు. స్నేహితులు పరిచయస్తులయ్యారు, వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తావా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకించుమించు 16-17 బాబారత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టం అంటే నోట్లో కిళ్ళి ఉంటుండగానే మరో ప్రక్కన ఉండి టీ తాగేవాడిని, కిళ్ళి మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పీటలు పైగా సిగరెట్లు కాచేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా, శుక్రవారం వస్తే నమాజ్ అనగా మస్జీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకి, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా. రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా, ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని, ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం. బాగా జ్ఞాపకం చేసుకురండి, ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేరేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం, పేరుకు మాత్రం ముస్లిమాన్, ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై, పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదు కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో 2 తెగలు ఉన్నాయి, 1 షియా, 2 సున్ని. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ ఆలీ అంటారు. అతను విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్ని నిప్పులు తొక్కటం చూసానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ హిమామ్ హస్సేన్ హుస్సేని, హాలిదూలి హస్సేన్ హుస్సేన్, హాలిదూలి హస్సేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం సై పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మాకు కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు. అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది. ఒక భయంకరమైనటువంటి జబ్బు, 4 నెలలు పడ్డాను నేను. కడ్రాయిలు కడ్రాయిలు తడిచిపోయాయి. ఒక నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలు అయితే నాకు స్పర్శ తెలియకుండగానే కడ్రాయిరంట బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు ఒక 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేం ఏమొచ్చిందో చెప్పరా, తల తాగడి పెట్టానా, మేము బాగు చేసుకుంటావు నిన్ను, రోజు రోజుకి మనిషిని విలాడ్చిపోతున్నావు అని అన్నప్పుడు, నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదో తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులు ఉంది. నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, టాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుంది లేనని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు, అర్ధరాత్రుల వరకు తిరగకూడదు, టయానికి భోంచేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంపాదించాను, 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను. అస్థి పంచరులాగా తిన్నది ఒంటికి పడతలేదు. నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసి నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహన్నం పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మదు ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్ మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మై కరస్సు గునా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా ఓ భగవంతుడా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందరిస్తి దేవ్, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావ్, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన, నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను. వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మళ్ళీ లేచిపోయేవాడిని. ఎవరు లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా. టాబ్లెట్లు అన్ని కూడా తీసుకెళ్ళి నా షాపులో దాచుకున్నా. ఆ టాబ్లెట్లు వేసుకొని మరల తెల్లవారుజామున అంటే బేగా వచ్చేసి మరలా టాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను. 4 నెలలు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. నా అల్లా, నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తున్నాను, బాగా గమనించండి. ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసును నమ్ముకో, బాప్తిసం తీసుకో, నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత, వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్న వాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే. వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానన్నా సరే మమ్మల్ని చంపన్నా చంపండి, కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం. డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని గతంలోనే. ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయా అని చెప్తుంటే నేననేవాడిని ఎటకరిస్తూ హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి వాడిని, అంటే ఈ మతాన్ని తృణీకరిస్తూ. నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా మాగే నాకు ఇస్లాముల గురించి బాగా బోధించేవారు. క్యా బాబు మరే బాబు ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె కుదాకి రోషన్ వాళ్ళమే, కుదాకి రుహు వాళ్ళమే. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది. కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకంలో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఈ జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలంటే ఇదంతా బూటకం. వీళ్ళ మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తొదుగు యేసు క్రీస్తు గురించి నేను విన్నవాడిని గతంలో మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసు క్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభు నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలామంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని. ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చికి నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలుసున్న వాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంతా అయిన తర్వాత గబగబ వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోంచేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిళ్ళు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్ళి కాల. మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి ఇలా పడుకున్నారు, నేను ఇలా పడుకున్నాను. ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగుంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది, ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది మొత్తం మీద 11 లోపులని. అర్ధరాత్రి 2:45 నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరకు వచ్చి నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఇచ్చా, మా చర్చి అమలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడా నువ్వు భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగలా నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికీ 2:45, గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభువే నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకుని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం లాంటి ఆ వ్యాధి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రి అంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. 2 రూపాయలు నేను కానుకేశాను, ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నానో లేదో, నిజంగా అందరు అన్నట్లు ఈయన కనబడే దేవుడు. ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటేనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాపు దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళన్నారు, నువ్వు టాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేసాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత 2:45 ప్రభువు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను, ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి,
1: ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు, దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు, దాన్ని మాత్రమే పట్టించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాన చోట నువ్వు రాని కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను, వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని, ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకుని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడా నువ్వు ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస్ వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోవాల, నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిందానికి 250 రూపాయలు బిల్ వేసేవాడిని. చాలా మంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు వేసేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లు నమ్ముకునేవాడిని. బండి ఇంజిన్ బండికి ఇంజినాయిల్ వేయబోవని చెప్పి ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇంజినాయిల్ వేసేసానని చెప్పి నా దగ్గర పాతాయిలు వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళుతూ నేను లోపలికి వెళ్తూ ఇలా కన్ను కొడితే చాలు, నా వెనకతలు వచ్చే బండిల వంటకి రేట్ ఎక్కువ వేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించి 650-700 రూపాయలు బిల్ వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమమైన జీవితం జీవించా. అవన్నీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండిగల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండిగల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం పెడట, కొట్లో ఏమో మోమకాబతి సులుగాత హేకతే, కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట, ఈసా అలైహిస్సలాంకి ఫోటో లేకో దుకాణమే రకలేకతే, యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మన వాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసు నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు, ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీద కేకలేసాడు, మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదని ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాను, ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టు ఒకటి వీకెండ్ క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవాట, మసీదులో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసు నమ్మేవాట, కొట్లో ఫోటో పెట్టేవాట, కొవ్వు తెలిగినవట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంత వంట లేని మతంలోకి నేను ఎవడెళ్ళమన్నాడు అని. నేనన్నాను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. మా ఊడు అన్నాడు అసలు విషయం ఏడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు, నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. నేను ప్రభువు నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను, నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా, ఓకే మా అన్న తల్లి అన్నాను. వెంటనే మా తల్లి కళ్ళంపై నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మతం నువ్వు ఎందుకు పుచ్చుకున్నావు, మసీదులో పెద్దలందరూ కలిసి అన్నీ నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళగా కట్టుకుంటావా, నువ్వు నమ్ముకుంటే నీ మనసులు నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వు ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్ కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరూ కట్టయ్యారు, త్రాగుడు, వ్యభిచారం, మోసం, పాపపు జీవితం వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మనం పేష్మాం
2: ఇక మన మసీదులో ఉండేటువంటి ఇమాం గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి ఇద్దరు అక్కలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలో కళ్ళంట నీళ్లు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలార స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్దరు అక్కలు వచ్చి మోకాళ్ళు వేశారు. దేవుని స్తోత్రం. నలుగురితో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం, 300కు పైగా దేవుడి దినాల సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీతులో మెంబర్. అతడు తన భార్య తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు, పెద్దని భార్య పిల్లలు. అలాగే తాను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కలకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది, మా తల్లి అక్కలు మేము అందరూ మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. నేను అన్నాను ఇలివేసేటువంటి ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను ఇలివేసేటంటే ఏంటి, మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచినీటి త్రాగనివ్వకుండా చేయటమా విలువేయటం అంటే, మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా విలువేయటం అంటే, మేము ప్రాణంతో ఉన్నాము రెప్పలాడిస్తున్నాం గుండు కొట్టుకుంటుంది వెలివేసేటమంటే మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకొనియకుండా చేయటమా, ఏంటి వెలివేసేయటం అంటే. అదే ఏ శుభకార్యానికి మేము మీ ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళు అండే మాట అర్థం ఏంటంటే ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను వెలివేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా, మేము తిన్నా కూడు నేను తిన్నివ్వకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేటువంటి, మేము త్రాగే మంచి త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేటువంటి. వెలివేసేయటం అనగా రేపు అన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవునంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా, ఏ విషయంలో మేము మీకు సహాయం చేయం మేము రాలేమన్నారు. నేనన్నాను చూడండి అయ్యా, సలామలేకం అన్నవాళ్ళు మీరు మాకు 100 మంది ఉంటే వందనాలండి అన్నవాడు మాకు 1000 మంది ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు, మేము చచ్చినా మా శరీరంలో కుక్కలు పీక్కు తినేసినా మమ్మల్ని తీసుకెళ్లి సముద్రంలో నీటిలో పడేసినా లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసినా శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని నిలివేయటం, మిమ్మల్ని మేమే నిలివేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం. ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించి ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతకోస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదేవిధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనే స్థలాల్లో సువార్తకుడిగా వాడబడ్డా. గత 9 సంవత్సరాల నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగులుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమై ఒక బాబు పాప, పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులలో చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరలా వీలైతే ఎప్పుడైనా మీతో
3: ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్ లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్ గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బితో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్ లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2 నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను 2 మార్క్స్లో, అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. అలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అసెస్మెంట్.

నా పేరు సలోమి. నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1 to 4 years పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1 to 4 years నేను 4 years అంటే ఫోర్త్ స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th standard వరకు అని అంటే 9 years అలా ఉంటుంది, లెస్ దాన్ 10 years లోపల. అప్పుడు ఏం విషయాలైతే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతీది, నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్డ్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయినాను. 5th standard నుంచి 12th standard వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అట్లా మంచి పేరు కలిగిన అమ్మ, మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th standard ఐ రిమెంబర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు దేవుణ్ణి, జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు. ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే గిన మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయిన వ్యక్తిని. అయితే నేను సరే చూద్దాము, హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ, వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా ఆలోచన చేసుకుని, సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసినాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసినానో నాకైతే గుర్తులేదు కానీ, బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు, కొండలను కొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి, ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు, ఆవిని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు కానీ, బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్, కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను, ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూడుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే

మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ వాళ్ళు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు, మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్, నేను హాస్టల్లో ఉండటం వల్ల మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము, అసలు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచును అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభు చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి, ఎంఐ సో అండ్ సో సబ్జెక్ట్స్లో షీ విల్ బీ ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐఎమ్ ఇన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్లో నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మామూలుగా పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని, అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు, అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అన్నమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి, షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన, అవునా వెళ్దామా సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ డిస్కషన్స్కు నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు, అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు, వాళ్ళ కోసము నేను లేట్గా వెళ్ళాను, లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు, నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్ ఆ టైంలో ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు, అక్కడ నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళుమూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము.
తర్వాత నన్ను కాదులే, ఇంత మందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా, పాస్టర్ ఓకే క్యాజువల్ గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను, వెళ్ళను అని అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు. నేను 2 వీక్స్ వెళ్ళలేదు, 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది, ఇలా ఉంది సలోమి అనేసి అని అంటే, వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నేను, నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత ఓ సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో, అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి, సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది, ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళ మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇంట్లోకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చేదాన్ని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే నా సమస్య ఇదింది, ప్రభువా నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయి ఉన్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళి ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్న ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రము ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

గణనీయము. ఆ పాట అది ఒక్క పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే, ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది, నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10th బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాను. ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్ల తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ when I was taking baptism. ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను ఆ దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అదే మాట, సేవకుడి స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాబు వాడెవరు, క్రీస్తు మీ పక్షమని ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30 నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35 నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చి ఉన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అవంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభువా రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. అంటే నాకు, నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడిని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో, నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా నేను ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుణ్ణి అడిగినాను, ప్రభువా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో, ఎలా నడుచు, ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చి ఉన్నాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యనప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి, జాబ్ అంటే నాకు చాలా ఇష్టము, టెక్నాలజీ నేను అప్లికేషన్స్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది, మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బీ స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను జస్ట్ అరగట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్, నా ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇంకా ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, ఈ దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్, అది ఏమంటారు, గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది, రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభువా, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను, కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇయ్యలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్తురాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చిన్నాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిసం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారం బోర్డ్ ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంకా అక్కడికి వచ్చేసిన్నాను. అలా చదువుతున్నప్పుడు క్యారం బోర్డ్ ఆడకుండా నేను టెర్రస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా. నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు, ప్రభా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నా, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను క్షమించి ప్రభా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమో ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని, అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటగా బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2వ తేదీన ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30-40 పీపుల్ ఉన్నాము.
అందరం ప్రార్థన చేస్తున్నాము. ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు, దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్ లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక ఆ అప్పటి నుంచి ప్రభా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించినాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు. ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిదీ రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చినాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభు ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను ప్రభు నేను కూడా అలా చేసి ఉన్నానా అని అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఎన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ అరే ఇమెయిల్స్ అన్ని ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవసేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడరు నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఫిబ్రవరి ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయినానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకేం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీకు కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా 1 మార్చి వచ్చింది, 1 మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతయో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడైన్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మరిచిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా ఆ సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు.
ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువే దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాను. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము. అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికీ మా నాన్నగారు ఏంటి అంటే మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు. కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు. అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు. ఆయన ఆత్మకు శాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభువా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చి ఉన్నాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు. సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరూ కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచు దేవుడు. ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకొని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను. ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి తండ్రి గురువు దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారు ఏం చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడి అంటే మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతే నేమిలే అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు నేను ఇప్పుడు నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు,
నాకు ఖచ్చితంగా నా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభువా, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభువా, నాకు ఈ లైఫ్ చాలు నాయనా. నేను కొంతవరకు నేను నీ నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభువా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, భలే చెప్పిన వాళ్ళే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషక్తులు చాలా వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్లో, ఇట్లా నీ నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసినాడో ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 years వస్తూ ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడు అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసి ఉన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్లో నేను ఓకే అమ్మే నమ్మే నమ్మే నమ్మే ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రింబగులు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారో, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలులే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. ఆయన మళ్ళీ మా నాన్నగారు మా నాన్నగారి ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరిని ఇచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీలే, ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో
అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూ మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్నీ నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసి ఉన్నాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం మీదట. నిజంగా ఆ ప్రార్థనలు ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా వ్యక్తిత్వం విషయంలో అయినా నేను ప్రేమించే విషయంలోనైనా మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను. దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగినాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్, అందులో మా పేరెంట్స్ అడిగే విషయం ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించిన వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేను ఇంకా నేనే స్టార్ట్ చేసుకున్నాను. నేను నా యొక్క ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను, ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువా పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు, ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు, అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగినాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభువా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులు అంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభువా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్నీ నేను చెప్తూ వస్తూ ఉన్నాను. దేవుని భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను దేవా ఇదేనా మీ చిత్తంలో ఉంటే కదా నాకు నాకు కనబడ నువ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకు నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు వినిన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో, నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి,
ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చింది అంతే. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకున్నాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడితో అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10th November మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్ సైట్లో ఉండిండాల్సి. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లు కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు, కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించి ఉన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయినాను, ప్రభువా నన్ను క్షమించు అనేసి. ఇంకెప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకు, నీ తల్లిదండ్రుల కంటే నేను మికటంగా నేను ప్రతిదీ నేను సపర్యల్ నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసి ఉన్నాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు, చాలా భయపడుతూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన, ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు, సో యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే. ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను, ప్రభా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావు అంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహం ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైన. నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదకస్తున్నాను, దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచింది. దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించిన, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారో, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

సృష్టికర్త యహోవా దేవుడు లోకాన్ని కాపాడడానికి ప్రతి సృష్టిగా ప్రభువైన క్రీస్తును భూలోకానికి పంపినందుకు వందనం వందనం. యహోవాసుతుడైన పాపుల రక్షకుడైన క్రీస్తురాజుకు వందనం వందనం.